స్ఫటిక రాయి రూపు జూచి కలకండని నమిలినట్ రూపు జూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం.

0: నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: I have been searching all the time. I have been searching then and now to find what is the true spirit of man. There is no shortage or dearth of human beings. There are 400 crores of them that are available. Looking at man's form, I am not able to find the true shape of the divine. Just as looking at some wild fruits to imagine and to be under the illusion that they are mangoes, just as looking at wild cane and be under the illusion that it is real cane, just as looking at some marble stone and think that that is candy, in the same way do not get deceived by looking at ordinary form of man. What is important is not form, but his guna or the attribute.
0: Divyatma swaroopulaina vidyarthulara, మానవత్వం అన్నటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గుర్తించుకోవటం అత్యవసరము.
1: దివ్యాత్మ స్వరూప స్టూడెంట్స్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ దట్ వీ షుడ్ రికగ్నైజ్ ది డిస్టింక్టివ్నెస్ దట్ లైస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: రాగద్వేషములకు దూషితము కానటువంటి యొక్క చిత్తమును, అసత్యములకు దూషితము కానటువంటి యొక్క వాక్కును, ఇంకా హింసలకు దూషితము కానటువంటి యొక్క దేహమును ధరించినటువంటి మానవుని యొక్క తత్వము దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించడమే మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి గుర్తు.
1: ఏ మైండ్ విచ్ ఇస్ నాట్ సబ్జెక్టెడ్ టు లైకింగ్ అండ్ డిస్లైక్స్, వర్డ్స్ దట్ డూ నాట్ కంటైన్ అన్ట్రూత్ ఇన్ దెమ్, ఏ బాడీ విచ్ ఇస్ నాట్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ హార్మ్, దిస్ ఈస్ ది అట్రిబ్యూట్ ఆఫ్ ఎ ట్రూ మైండ్ వేర్ ఆత్మ రిసైడ్స్.
0: నిజముగా ఇట్టి విషయమును మనం విచారించుటకు ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములైనటువంటి యొక్క తెలివితేటలు అత్యవసరము.
1: ట్రూలీ ఫర్ us టు ఎంక్వైర్ ఇన్ టు అండ్ అండర్స్టాండ్ సచ్ థింగ్స్ వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ విజ్డమ్.
0: ఇట్టి జ్ఞానం మనకు లభించాలనుకున్నప్పుడు మనకు ఒక విధమైనటువంటి యొక్క శ్రద్ధ, భగవత్ విశ్వాసము, త్యాగము, నిర్మలత్వము అభివృద్ధి పరచుకోవటానికి పూనుకోవాలి.
1: If we want to acquire this kind of wisdom, we should have sufficient concentration, faith in God, and we should also learn to sacrifice.
0: ee gnanam aneetvanti suryunaku swartham aneetvanti rahu patti untadu. ee swartham aneetvanti rahu dooram cheskunnappude ee gnanam aneetvanti yokka prabalu manaku veligaduntuntayi.
1: This wisdom which is shining like the sun, it is covered by selfishness which may be compared to Rahu. Only when we can remove this cloud of selfishness which is covering this wisdom of sun, we will be able to have a look at it.
0: స్వార్థమును దూరం చేసుకున్నంత వరకు కూడాను మానవుడు జ్ఞాన భాస్కరుని దర్శించలేడు.
1: So long as one is not able to push away selfishness as far as possible, man cannot look at the sun of wisdom.
0: కానీ ఈ స్వార్థము ఏ స్థానము నుంచి మనకు ఉద్భవిస్తున్నదని, ఈ స్వార్థమునకు కారణమేమని, ఈ స్వార్థమును ఆశించేటువంటి వ్యక్తి ఎవరని ప్రప్రథమంలో మనం విచారణ సల్పాలి.
1: వీ షుడ్ మేక్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎన్ ఎంక్వైరీ, వేర్ ఫ్రమ్ ఈస్ దిస్ సెల్ఫిష్నెస్ కమింగ్, వాట్ ఈస్ ఇట్స్ ఆరిజిన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్ అండ్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.
0: ఒక బాటసారి అలసి ఒక చెట్టు నీడను విశ్రమించే నిమిత్తమై చేరుతాడు. ఆ చెట్టు నీడును హాయిగా అనుభవించి తద్వారా సుఖమును పొంది తాను ఎంతో సంతోషముతో తిరిగి ప్రయాణం సల్పటానికి పూనుకుంటాడు.
1: ఏ ట్రావెలర్ వైల్ ట్రావెలింగ్ గెట్స్ టైర్డ్ అండ్ గోస్ అండర్ ది షేడ్ ఆఫ్ ఎ ట్రీ అండ్ హీ ఈస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, గెట్స్ రెస్ట్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఆఫ్టర్ దాట్ హీ స్టార్ట్స్ హిస్ జర్నీ అగైన్.
0: అయితే ఆ చల్లని నీడ తనదనియు ఈ చల్లని నీడను ఆశ్రయించడం చేత ఈ బాటసారి సుఖ సంతోషము పొందినాడనియు ఆ వృక్షము ఏమాత్రం కూడా చింతించదు.
1: దట్ ది ట్రీ does not feel that the cool shade belongs to her and that this traveler has come under the shade of that tree and has enjoyed the pleasantness, the tree is not going to think like that.
0: నావలన ఇంతమంది ప్రజలు ఈ విధమైనటువంటి సుఖమును అనుభవిస్తున్నారని కూడాను తాను ఏమాత్రం కూడాను యోచించదు.
1: This tree does not consider or think about the fact that so many people are getting comfort as a result of the shade under that tree.
0: అటులనే మానవుడు తన యొక్క దేహమునకు సంబంధించుకున్నటువంటి యొక్క ఆస్తిపాస్తులను కాని ఆలు బిడ్డలను కాని తల్లిదండ్రులను కాని నావారు నావారు అనేటువంటి యొక్క భావముతో తాను ప్రతిబంధితుడు కావటము కొంత నిర్బంధములకు గురి కావటం కూడాను జరుగుతుంటాది.
1: On the other hand, man, when he thinks of his body, he thinks of his property that belongs to him, he thinks of his wife and children who belong to him, he thinks of his father and mother, and there is reason while thinking about these things to get himself tied to these belongings.
0: ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లాలు, ఇది నా తల్లి, ఇతను నా తండ్రి, ఇతను కుమారుడు అని, ఇది నా దేహము అనేటువంటి యొక్క చెప్పేటువంటి యొక్క వ్యక్తి ఎవరు అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
1: We must make an inquiry and find out when an individual says, this is my house, this is my wife, this is my mother, this is my father, this is my son, this is my body. Who is it? Who is that he who claims these things?
0: అయితే ఇవన్నీ కూడాను దేహము చెప్పుతున్నదా లేక దేహములో ఉన్నటువంటి యొక్క తాను చెప్పుతున్నాడా అనేటువంటి విషయాన్ని కూడాను మనము విచారణ సల్పాలి.
1: We should also make an inquiry whether it is the body which is claiming all these things and saying so, or whether it is the I or the self that is residing in the body which is so saying.
0: దేహమే ఇవన్నీను నావని చెప్పుచున్నప్పుడు ఈ దేహము నాది అనేటువంటి చెప్పడం లోపల అర్థం ఏముంటున్నది?
1: If it is the body which is saying that all these things belonging to that body, then what is the meaning of saying the body is mine?
0: Kanuka body taanu kadaniyu ee yokka body jadamainatundi daniyu taanu chaitanyudai ee dehamunandu nivasistu taane tana yokka deha bhrantulaku sambandhinchinatundi varaniyu kudanu naavaraniyu naadaniyu kudanu bhramistuntadu.
1: That the body is not he, that it is separate from him. And this body is lifeless, and this life which is living in the body, it is that that is claiming that these people belong to him and the body belongs to him.
0: Kanuka itti nenu aneetundi danini evaro telusukovataniki tagineetundi prayatnam cheyatame sankhyamu ani cheppabadutundi.
1: So it is the attempt to find out who this I inside the body is termed sankhya.
0: Anaga ఈ సాంఖ్య తత్వాన్ని మనం చక్కగా విచారణ చేసుకున్నప్పుడు భూతమును భూత గుణములను చక్కగా విచారణ చేసి తానెవరో తెలుసుకోవటమే సాంఖ్యం యొక్క అర్థమని కూడాను మనకు బాగా బోధపడుతుంది.
1: Thus, when we try and understand what this Sankhya is, we will come to the conclusion that it consists by inquiry of knowing what these various materials are and what are the qualities of these materials. This is what is Sankhya.
0: అయితే ఈ నేను నేను అనేటువంటి దానిని మనం విచారణ చేసినప్పుడు సాంఖ్యంగా మారవచ్చును, కానీ ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము కాని నేను అనేటువంటి తత్వము కాని ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నది, ఎక్కడి నుంచి పుట్టుతున్నది అనేటువంటి యొక్క పుట్టుక స్థానమునే మనం విచారణ చేసినప్పుడు ఆ స్థానమునకే తారకమని కూడాను ఒక పేరు.
1: When we make the inquiry about what is this I, what is this I, this inquiry may turn into a kind of inquiry which has been explained as Sankhya. But when we ask ourselves, what is the origin of this I, where does this sound I come from, when we do that, that kind of inquiry will be termed Taraka.
0: Kani aa Taraka sthanam nandu taanu nilchukoni tana yokka vruttulanni kudano marachi taanu ఒక విధమైనటువంటి యొక్క ఆత్మానందములో మునిగినటువంటి యొక్క స్థితిని అమనస్కము అనేటువంటి యొక్క పేరుతో పిలువబడుతుంది.
1: ది సిచ్యుయేషన్ వేర్ హీ ఎంప్లాంట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ పొజిషన్ ఆఫ్ తారక, ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ మేక్స్ ఎన్ ఎంక్వైరీ బై విచ్ హీ అండర్స్టాండ్స్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ ఆఫ్ ది డివైన్ ఆత్మ, దట్ స్టేట్ విల్ బి రిఫర్డ్ టు యాజ్ అమనస్క.
0: ఇట్టి పరిస్థితులను మనం చక్కగా గుర్తించుకోవటానికి కొన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం సల్పాలి.
1: In order that we may understand and recognize this situation, we have to perform certain types of sadhanas.
0: Itti, Sankhyamu, Tarakamu, Amanaskamu, మూడింటి యొక్క తత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క తత్వము మన యొక్క హృదయ స్థానమునందే ఉంటున్నది.
1: దిస్ ఎక్సర్సైజ్, దిస్ ఆస్పెక్ట్ విచ్ ఎనేబుల్స్ యూ టు రికగ్నైజ్ ది మీనింగ్ ఆఫ్ సాంఖ్య, ఆఫ్ తారక అండ్ ఆఫ్ అమనస్క ఈజ్ రైట్ ఇన్ యువర్ హార్ట్.
0: పాలలో నెయ్యి ఉన్నది, కానీ పాల నుంచి భిన్నంగా నెయ్యి మనకు కనిపించదు.
1: వీ హ్యావ్ ఇన్ మిల్క్ మిక్స్డ్ ది ఘీ, బట్ వీ కెనాట్ సీ ది ఘీ సెపరేట్లీ ఫ్రమ్ మిల్క్.
0: కానీ ఆ పాలను పెరుగుగా మార్చి పెరుగును మజ్జిగగా చిలికినప్పుడు, తరువాత వెన్నగా మారినప్పుడు, వెన్నను కాంచిన తరువాత నెయ్యిగా మనకు తేలుతుంటుండాలి.
1: When we convert this milk into curds and out of that curds we get buttermilk, from the buttermilk we remove the butter and melt that butter, then we are able to see the ghee.
0: ఆ పాలలో కలపడానికి ప్రయత్నం చేసినప్పటికి పాల కంటే భిన్నంగానే ఉంటుంటది, కానీ పాలతో లీనమై ఉండడానికి తాను ఒప్పుకోదు.
1: దిస్ ఘీ విచ్ వీ హ్యావ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది మిల్క్, ట్రై యాజ్ యూ మే బై సెవరల్ మెథడ్స్ అండ్ ఆర్టిఫిసెస్ టు మిక్స్ ఇట్ బ్యాక్ ఇన్ టు మిల్క్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. దిస్ ఘీ విల్ నాట్ మిక్స్ విత్ మిల్క్ బట్ విల్ చూస్ టు రిమైన్ సెపరేట్.
0: అట్టినే మన యొక్క జీవితము, జీవితమునందే తారకము, సాంఖ్యము, అమనస్కము అనేటువంటి తత్వములు ఉండినప్పటికీ అవి దేహము నుంచి భిన్నముగా మనకు కనిపించక, అది సాధన చే మనం గుర్తించిన తదుపరి అవి దేహమునకు, ఇంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి, చిత్తమునకు అన్నింటికి కూడాను అవి భిన్నమైనటువంటి ఆకారమును ధరించి తిరిగి మానవత్వంలో నీనము కాయేటువంటి యొక్క ఆశను తనకు ఏమాత్రం కూడాను లేక ఆత్మతత్వం లోపలిని లీనమయ్యేటువంటి ప్రయత్నానికి పూనుకుంటుంటాయి.
1: సో ఇస్ లైఫ్. These three aspects, Taraka, Sankhya and Amanaska, at first they do not look as if they are anything separate from our body. But if we perform the necessary sadhanas and separate these things from the body, then they will be separate and will not have any desire to go back and mix with the body. They would prefer to remain as aspects of Atma.
0: Sakara Vachakamu, Paramatmaganu, అహంకార వాచకము, అహం అనేటువంటి వాచకము జీవునిగను విశ్వసించి ఈ సా హం రెండూ చేరటం వల్ల సోహం అనేటువంటి యొక్క స్వరూపమును మనము ఉచ్చారణ చేసినప్పుడు, దీనినే ధ్యానమునందు ఉంచుకున్నప్పుడు అట్టి పరతత్వం అనేటువంటిది మనకు అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
1: ది లెటర్ సా ఆర్ సకార, దిస్ డినోట్స్ పరమాత్మ ఆర్ ది డివైన్. అహం, Ahamkara, these two letters denote the jiva or the man. When we combine these two and utter the word soham, then we get to recognize the fact that the jiva and paramatma will come together.
0: దీనిని జీవ బ్రహ్మైక్యానుసంధానం అనేటువంటి యొక్క పేరుతో కూడాను సాధనలు జరపటం కూడాను, సోహం అనేటువంటి హంస గాయత్రిగా కూడాను జపించటం కూడాను కద్దు మన భారతదేశం నందు.
1: This is also known to be the common practice in our country to meditate by the word soham in order that you may recognize the identity and the oneness of jiva and brahma.
0: Roopa nama rahitamai ekatvamai taanu nirmalatvamai sakshibhutamainatvanti yokka padamu paratattvam nandu tat aneatvanti vachakanga untuntadi.
1: Free from form and name, being one without a second, remaining only as a witness, he remains in the paratattva as the two letters tat.
0: Itti tat aneetvanti yokka lakshyamunandu manavudu kontavarakunu vicharana salipinappudu tadupari dehaatheetamainatvanti yokka sakshyabhootuduga unnetvanti yokka tam aneetvanti padamu bale deertundi.
1: When man concentrates and does some meditation on this tat, then out of his meditation will come this tvam which is above the human body.
0: Aithe ee rendintiki madhya asi aneetvanti padamu ee rendintini koorchadaniki taanu siddhanga untuntadi.
1: This word asi is always ready to bring these two together, tat and tvam together.
0: Ee moodinti yokka artame పరమ పవిత్రమైనటువంటి యొక్క మహావాక్యముల యొక్క తత్వం అసి అని చెప్పుతున్నారు.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, తత్, తత్వం అండ్ అసి గివ్స్ ది సీక్రెట్ మీనింగ్ ఆఫ్ ది మహావాక్య తత్వమసి.
0: కనుక ఇట్టి తత్వమసి యొక్క తత్వమును, తత్ అంటే ఏమి, త్వం అంటే ఏమి, నిన్నటి దినం చెప్పాను, తదేవత్వం అనేటువంటి స్థానం నందు గురువు, త్వమేవ తత్ అనేటువంటి స్థానం నందు శిష్యుడు ఉండి తత్వ విచారాన్ని తాను కొంతవరకు నువ్వు ప్రశ్నించటము శిష్యుడు, త్వం విచారాన్ని గురువు శిష్యునికి చెప్పటము, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత గురువు శిష్యుడు, శిష్యుడు గురువుగాను ఒక్క ఏక స్థానమును పొందటము, దీనినే ఐక్యం యొక్క ఆనందము అని కూడాను తెలిపాను.
1: What is the significance of this Mahavakya Tattvamasi? Yesterday I told you that Tadevatvam, that signifies the Guru. The Guru stands in the position of Tadevatvam. I also said that Tvameva Tat signifies the position of the student or the disciple. The disciple stands in that position. The teacher, to some extent, explains the meaning of Tat to the student. The student understands by staying in the position of Tvam what the meaning of Tat is. In the result, in the final, the disciple and the teacher, understanding each other, become one. The oneness of these two is the ultimate destination.
0: కనుక ఇందులో మన యొక్క బాహ్యమైనటువంటి వృత్తులను మనం దూరము చేసుకుని ప్రవృత్తి స్థానమునందు పరమాత్మ యొక్క లక్ష్యమును ఉంచుకుని మన జీవిత తత్వాన్ని ఇందులో ప్రవేశింపచేయటానికి పూనుకోవాలి.
1: Therefore, we must shed all our feelings and our ideas which relate to external appearances. We must bring the notion of the divine and introduce him into us and become one with the divine.
0: ఈ వృత్తులనగా ఏమిటనగా మన యొక్క స్థూల రూపమును ధరించినటువంటివే వృత్తులు, సూక్ష్మ రూపమును ధరించినటువంటివే గుణము, ఇంకా కారణ రూపమును ధరించినటువంటిదే చిత్తము.
1: You may ask, what are these external manifestations? These external manifestations relate to our gross body. On the other hand, our attributes and our qualities, they relate to our subtle body. On the other hand, the mind, the inner mind, that relates to the causal body.
0: శబ్ద రూపమైనటువంటి అహం అహంకార తత్వముతో కూడినప్పుడు తాను ఈ సత్వ రజో తమో గుణముల యొక్క తత్వాన్ని తాను రూపమును చెందుతూ ఉంటాయి.
1: This sound, when you utter the sound aham, which is associated with ego, the moment you utter that sound, that connotes the three gunas, sattva, raja and tama.
0: మూడు గుణములతో మూడు రూపములందు సంచరించుతూ దీనినే ఒక విధమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం అనేటువంటి యొక్క వృత్తుల యందు ఇది జగత్తు నుండి వ్యాపించుతూ ఉంటుంటుంది.
1: This sound, which is the ego, when it is associated with these three kinds of gunas and it moves about in the three kinds of aspects of the body, that manifests itself as Brahma, Vishnu and Maheshwara, which are the different aspects of this world.
0: ఈ స్థూలమైనటువంటి జగత్తునందు మనము అనుభవించేటువంటి ప్రతి ఒక్క విషయములు కూడాను, ప్రతి ఒక్క తత్వములు కూడాను, ప్రతి ఒక్క కార్యము కూడాను ఒక వృత్తుల కిందనే లెక్క.
1: Everything that we see and experience in this material world, in this gross world, that should be regarded as a manifestation, as a vritti or some kind of work.
0: శ్రవణము కూడాను ఒక వృత్తి అని కూడాను ఇందులో నిర్ణయపరిచినారు.
1: To listen is also a process which will be called a vritti.
0: Aithe bhagavat nama shravanam anetvantidi gaani, bhagavat nama shravanam anetvantidi oka smarana anetvantidi gaani vruttula kinda kaaka pravruttiki nivruttiki madhya unnatvanti sadvruttiki kinda cheri tadwarane mahaneelu loka kalyanamulakai konni karyamulu cheyataniki poonukuntuntaru.
1: But in this listening, the special kind of listening to God's name or uttering as a sound of God's name will not be called simply the worldly occupation like the vritti, but it is something between pravritti and nivritti and it enables you to join these two things.
0: Aithe ee vruttulnu manamu nivritti margam lopalaku marchukovataniki konni rakamulainatundi yokka abhyasamulu kudano avasaram.
1: If you want to change these worldly occupations or these pravruttis into nivrutti or detached higher type of work, then some sadhanas and practices are necessary.
0: Deenine dhyanam ani kudanu cheptunnaru.
1: This can be referred to as meditation or dhyana.
0: Ee dhyanam ye reetiga cheyali, ee dhyanam yokka antarartham emiti, ఈ ధ్యానం యొక్క మార్గమును మనము కొంతవరకు గుర్తించడానికి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరిచినప్పుడే ఈ ధ్యానం యొక్క లక్ష్యం కానీ మనం ఆశించినటువంటి గమ్యమును కానీ మనం పొందడానికి అవకాశం ఉంటుంటుంది.
1: హౌ డు వి డూ దిస్ మెడిటేషన్? వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ మెడిటేషన్? వీ హావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ ది వేరియస్ పాత్స్ దట్ లీడ్ టు దిస్ మెడిటేషన్. Then only it is possible either to reach the objective of your meditation or understand the purpose of your meditation.
0: Kani ee naadu lokamulo ee dhyanamunu gurinchi aneka rakamuluga aneka mandi aneka margamulu cheppatam cheta ee dhyanamunu aacharinchetvanti okka sadhakulaku konni rakamulainatvanti okka manasu tabbibbaipothuntundadi.
1: However, today in this world, this word jhana or meditation is being interpreted by different people in many different ways. They are also prescribing different types of meditation. So, in the minds of those who want to practice meditation, there is a lot of confusion.
0: Ikkada dhyanamu ani oka padam.
1: There is one word here, jhana.
0: Dhyanam anaga manamu chesetuvanti sadhana ani.
1: Jhana means it is the sadhana or practice that we do.
0: Sadhana anaga evaru chestunnaru aneetundide mana yokka prashna vesukovali.
1: When we talk of sadhana, we have to ask a question, who is doing the sadhana?
0: Sadhakudu chestunnadu.
1: The sadhaka or the one who undertakes sadhana is doing the sadhana.
0: Denini dhyanam chestunnadu ani maroka prashna vesukunnappudu daivanni dhyanam chestunnadu.
1: When we ask another question, what is he meditating upon? Then we come to the conclusion, he is meditating upon God.
0: ఈ మూడింటిని మనం కూర్చినప్పుడు నేను భగవంతుని ధ్యానము చేస్తున్నాను లేక నేను ధ్యానము భగవంతుని చేస్తున్నాను అని మూడు పదములుగా మనకు తేలిపోతున్నాయి.
1: When we put all the three words together, it will become evident that I am meditating on God.
0: ఇక్కడ ఈ మూడు పదముల లోపల కూడాను ధ్యానము ఎవరు, ఏది, ధ్యాస ఎవరు, ధ్యేయము ఏది, ధ్యేయము దైవము, ధ్యాస చేసేటువంటి వాడు, ఈ మధ్యలో ఉన్నటువంటిది ధ్యానము, చేసే కర్మ, వ్యక్తి, కర్మ, లక్ష్యము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే ధ్యానమునకు సరి అయినటువంటి అర్థం.
1: Here, when we look at this, we have three things. That is the object of meditation, God. Who is meditating? That is the individual. And then the process of meditation in between the two. There are these three things. The oneness of these three, the coming together of all these three is the meaning of meditation.
0: Aithe aneka mandi ee naadu dhyanam ante edo okati concentration ani cheptam, ekagrata ani cheptam, oka alavaatu ayipoyinatuvanti porapaatu.
1: But today it has become customary and a wrong custom for people to interpret jhana to mean some kind of concentration or some kind of having single mindedness.
0: Kani ee ekagrataku manam inta prayatnam cheyanakkarledu. Mana jeevitam anta kudanu ekagratalone imichukoni untunnam. Mana jeevitamlo okka chinna chinna karyamuni kudanu ekagrata lekunda manam cheyadaniki veelu kaadu. కనుక మన జీవితంలో త్రాగటము, తినటము, చదవటము, రాయటము, వినటము, ప్రతి ఒక్కటి కూడాను ఏకాగ్రతలోనే చేరి ఉంటున్నాయి.
1: ఫర్ దిస్ కాన్సన్ట్రేషన్ వి డు నాట్ హ్యావ్ టు టేక్ సో మచ్ ట్రబుల్. ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఎవ్రీ స్మాల్ థింగ్ వీ డూ ఇన్ అవర్ లైఫ్ ఇస్ కనెక్టెడ్ విత్ కాన్సన్ట్రేషన్. డ్రింకింగ్, ఈటింగ్, రైటింగ్, వాకింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఇన్వాల్వ్ కాన్సన్ట్రేషన్.
0: నిత్యానుభవంలో, నిత్య జీవితంలో ఒక అంగంగా ఉన్నటువంటి యొక్క ఈ ఏకాగ్రతను మనం ఇంత గాఢంగా, ఇంత ప్రయత్నపూర్వకంగా మనం దీన్ని సాధించిన అవసరం లేదే.
1: దిస్ కాన్సన్ట్రేషన్ విచ్ ఇస్ విత్ అస్ ఎవ్రీ డే, విచ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్, వై షుడ్ వి పుట్ సో మచ్ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ సచ్ కాన్సన్ట్రేషన్?
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడాను దేనితో చేరినటువంటిది అంటే ఈ యొక్క సెన్స్ కు లోబడి ఉన్నటువంటివి, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు లోబడినటువంటిదే ఈ యొక్క ఏకాగ్రత.
1: దిస్ వర్డ్ కాన్సన్ట్రేషన్ రిఫర్స్ టు సంథింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ అవర్ సెన్సెస్, విచ్ ఈస్ సబ్సర్వియంట్ టు అవర్ సెన్సెస్.
0: ఇప్పుడు ఈ యొక్క కాగితం నేను చదువుతున్నాను, చదివే సమయంలో కన్నులు చూడాలి, చేయి పట్టాలి, బుద్ధితో విచారణ చెయ్యాలి, తదుపరి మనసుతో చింతించాలి. ఈ నాలుగు కూడాను కూడినప్పుడే ఇందులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని చదవడానికి వీలవుతుంది.
1: I am now holding this paper and reading it. To achieve this, my eyes have to look at the paper. My hand has to hold the paper. My intelligence has to think about the paper. Finally, my mind has to synthesize all these things. It's only when all these four acts are brought together that concentration will result in reading the paper.
0: ఇంకా మనమేమైనా దారిని నడచాలనుకున్నప్పుడు ఈ దారిలో బస్సు వస్తుందా, కారు వస్తుందా, మోటార్ సైకిల్ వస్తుందా అని ఆ యొక్క ఎదురు ఉన్నటువంటి యొక్క దృశ్యాన్ని కూడా మనం ప్రకించాలి. తదుపరి రోడ్డు పల్లమా హెచ్చాలి, తదుపరి మనసుతో చింతించాలి. ఈ నాలుగు కూడా కూడినప్పుడే ఇందులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని చదవడానికి వీలవుతుంది.
1: I am now holding this paper and reading it.

0: రోడ్డు పల్లమా హెచ్చా ముండ్లా పాములా తేళ్ల అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇలాంటి యొక్క జాగ్రత్త లోపల మన యొక్క ఇంద్రియములతో వశమైనటువంటి యొక్క విషయం లోపల ఈ యొక్క ఏకాగ్రతను మనము నిత్యానుభవంలో అనుభవిస్తూ పోతున్నాం.
1: On the other hand, if we want to walk on a road, we have to be alert and we have to see if a bus is coming or if a car is coming or if a motorcycle is coming in against us. On the road, we also have to note if there are any obstacles, if there are ups and downs, or if there are snakes, or if there are scorpions in our way. We have to keep all our organs alert. The concentration is therefore subservient and is controlled by these sense organs.
0: లేక డ్రైవింగ్ ఏ మనం చేయడానికి పూనుకున్నప్పుడు మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి? మీటర్ ఒకవైపు ఉంటుంది, గేర్ ఒకవైపు ఉంటుంది, క్లచ్ ఒకవైపు ఉండాలి, స్టేరింగ్ మరొక వైపు ఉంటుంది, బ్రేక్ ఇంకొక వైపు ఉండాలి. ఇవన్నీ కూడాను మనం కాన్సన్ట్రేషన్ చేసే ఆ డ్రైవ్ చేయడానికి పూనుకున్నప్పుడే మనకు ఒక విధమైనటువంటి క్షేమం కలుగుతూ ఉంటుంది.
1: We can take another example of having to drive a car. When we drive a car, enormous amount of concentration is necessary. The meter is on one side, the gear is on another side, the clutch is on another side, the steering is in another place, the brakes are in another place. It is only when we have complete attention on all these things and concentrate that we will be able to drive.
0: Kanuka. ఇట్టి ఏకాగ్రత మన నిత్య జీవితం లోపల మనం జరుపుతున్నప్పుడు దీనిని ధ్యానమని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: Therefore, this kind of concentration with which we are very familiar and we are practicing it in our daily life, we cannot call this concentration jhana or meditation.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క స్థానమును మనం లక్ష్యమునందు ఉంచుకొని ఈ యొక్క ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క దృశ్యము లోపల మన యొక్క భావమును ఇమర్చటమే ధ్యానం యొక్క లక్ష్యము.
1: To have the divine as your objective and to rise above your senses and keep your attention well above your sensory organs, that will be called meditation.
0: కనుక మనం ఇంద్రియములకు అతీతమైనటువంటిది మెడిటేషన్, ఇంద్రియములకు లోబడినటువంటిది కాన్సన్ట్రేషన్.
1: Superior to your sensory organs is meditation. Subservient to your sensory organs is concentration.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణం.
1: A small example for this.
0: ఒక చిన్న గులాబీ మొక్క ఉన్నది.
1: There is a rose plant.
0: ఆ గులాబీ మొక్క లోపల అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, ముండ్లు అన్ని చేరి ఉంటున్నవి.
1: In that plant, there are branches, there are leaves, there are thorns, there are flowers, and all of them are together in that plant.
0: అట్టి సమయమునందు ఏది ముండ్లు, ఏది పుష్పము, ఏది కొమ్మలు, ఏది ఆకులు అని విచారణ చేయటమే అక్కడ కాన్సన్ట్రేషన్.
1: In that context, for one to try and distinguish and find out what is the thorn, what is the flower, what is the leaf, what is the branch, this ability to distinguish is result of concentration.
0: ఇవన్నీ చూచిన తదుపరే ఇది ఫ్లవరు అనేటువంటిది మనకు చక్కగా స్పష్టమవుతుండాలి.
1: ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు పిక్ అవుట్ అండ్ సే దిస్ ఈస్ ది ఫ్లవర్.
0: ఎప్పుడు ఇది ఫ్లవరు అని దానిపైన ఏకాగ్రత వచ్చినో అప్పుడు ఆ ఫ్లవర్ ను మనం ఈ తారును ఏమాత్రం కూడా ముండ్లు తగలకుండా ఆ ఫ్లవర్ ను కోయడానికి మనం ప్రయత్నం చేస్తాం.
1: Once you are able to look at the flower and concentrate on it and realize that that is the flower, then you can pluck it out without touching the thorn to any extent.
0: ఈ ఫ్లవర్ ను వేరు చేసిన తర్వాత ఆ చెట్టుకు, ఆ ముండ్లకు, ఆ ఆకులకు, కొమ్మలకు, ఈ పుష్పములకు ఎట్టి సంబంధము లేదు ఇంకా.
1: Once you have plucked the flower, after that there is no relation whatsoever between that flower on the one hand and the thorn, the leaves and the branches in the plant on the other hand.
0: ee chettu nunchi ee pushpamunu veru cheyatame contemplation antaru.
1: The separation of this flower from the rest of the tree, this is called contemplation.
0: ee pushpamunu nee cheti yandu unchukunduva unchukovu ee pushpamunu bhagavantuniki arpitamu chestavu.
1: You will not keep this flower in your hand. You will take it and offer it to God.
0: ఇప్పుడు ఈ పుష్పమును భగవంతునికి అర్పితం చేసిన తరువాత చెట్టు లేదు, నీ హస్తము లేదు, ఈ పుష్పము లేదు, భగవంతునితో లీనమైపోయింది. దీనిని మెడిటేషన్ అంటారు.
1: After you have offered this flower to God, then this tree, these branches, the flower, they do not exist at all. This offering, where others have disappeared and God alone exists, this is called meditation.

0: నీ జీవితమే ఒక గులాబీ వృక్షము.
1: యువర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ రోజ్ ప్లాంట్.
0: ఇందులోపల అనేక రకములైనటువంటి సంబంధములే ఇందులో బ్రాంచ్లు.
1: ఆల్ యువర్ రిలేషన్షిప్స్ ఆర్ ది బ్రాంచెస్ ఇన్ దిస్.
0: మీ యొక్క గుణములే ఇందులో ఆకులు.
1: యువర్ క్వాలిటీస్ యువర్ గుణాస్ ఆర్ ది లీవ్స్ ఇన్ దిస్.
0: మన యొక్క రాగములే ఇందులో ముండ్లు.
1: యువర్ అటాచ్మెంట్స్ ఆర్ ది థార్న్స్ ఇన్ దిస్.
0: మన యొక్క ప్రేమనే ఇందులో పుష్పము.
1: యువర్ ప్రేమ ఈస్ ది ఫ్లవర్.
0: ఈ యొక్క గుణములకు రాగములకు సంబంధములకు దీని నుంచి దూరము చేసి ఈ యొక్క ప్రేమను నీ యొక్క స్వాధీనంలో పెట్టుకోవటమే నీకు సరి అయినటువంటి ఈ కాన్సన్ట్రేషన్ కు మెడిటేషన్ కు మధ్యలో వచ్చినటువంటి యొక్క కాంటెంప్లేషన్.
1: దిస్ యాక్ట్ ఆఫ్ యువర్స్ బై విచ్ యు సెపరేట్ దిస్ ఫ్లవర్ ఆఫ్ ప్రేమ ఫ్రమ్ ఇట్స్ అసోసియేషన్ విత్ అదర్ అటాచ్మెంట్స్ విత్ అదర్ గుణాస్ అండ్ ఆల్ యువర్ రిలేషన్స్ దిస్ సెపరేషన్ ఆఫ్ ఇట్ దిస్ ఇస్ కాల్డ్ యువర్ కాంటెంప్లేషన్ అండ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇస్ వాట్ యు ఎక్సర్సైజ్ ఇన్ సెపరేటింగ్ దిస్ ఫ్లవర్ ఆఫ్ ప్రేమ.
0: ఈ ప్రేమను నీ స్వాధీనము ఉంచుకుని తదుపరి భగవంతునికి అర్పితము చేయటమే ఈ మూడింటి యొక్క ఏకత్వము అక్కడ కూడిపోతుంది.
1: ది మోమెంట్ యు హ్యావ్ దిస్ ప్రేమ ఇన్ యువర్ కంట్రోల్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ ఆఫర్ ఇట్ టు గాడ్ దేర్ కమ్స్ ది వన్నెస్ ఆఫ్ ఆల్ ది త్రీ.
0: ఈ ప్రేమ శుద్ధమైనటువంటి ప్రేమగా ఉంటుంటుంది.
1: దిస్ ప్రేమ ఈస్ ప్యూర్ ప్రేమ.
0: కారణమేమనగా ముండ్లు ఇందుతో చేరుకోలేదు, కొమ్మలు ఇందుతో చేరుకోలేదు, ఆకులు ఇందుతో చేరుకోలేదు. కనుక ఆకులు కొమ్మలు ముండ్లు కూడాను దూరము చేసుకున్నటువంటిది కనుక ఇది పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటుంటుంది.
1: Why is this prema called pure prema? This flower of prema has not got with it associated any longer the thorns, the branches and the leaves. Because the thorns, the branches and the leaves have been taken away from this flower of prema, it would be called pure prema.
0: విశేష సంబంధమైనటువంటి భావములు మనలో ఉన్నంత వరకు కూడాను ఇది లస్ట్ అనే చెప్పవచ్చును. వాటి నుంచి దూరం చేసుకోవటం వల్లనే ఇది లవ్ అని చెప్పవచ్చు.
1: So long as the material desires are in you, whatever affection you feel would be called lust. If you are able to remove all the material desires and make your feeling separate and distant from them, that would be called love.
0: ఈ ప్రేమ కూడాను విశాలమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: Even this prema should be something which is a very widespread one.
0: దీనినే expansion love అంటారు.
1: This is referred to as the expanding love.
0: తన యొక్క స్వార్థమును మాత్రమే పురస్కరించుకుని తన యొక్క అభిష్టము యొక్క ఫలసిద్ధి నిమిత్తమై ఈ యొక్క ప్రేమను మనం అనుభవించుకోవటానికి ప్రయత్నము చేయటము ఇది ఒక విధమైనటువంటి ఒక స్వార్థమైనటువంటి ఒక కుచితమైనటువంటి ఒక తక్కువైనటువంటి ప్రేమగా ఉంటుంటుంది.
1: ఇఫ్ వి ప్రమోట్ దిస్ ప్రేమ ఆర్ లవ్ ఇన్ అస్ విత్ సెల్ఫిష్నెస్ విత్ పర్పస్ టు బెనిఫిట్ అవర్ సెల్స్ విత్ డిజైర్ టు అబ్టైన్ సమ్ ఆబ్జెక్టివ్ దెన్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ వుడ్ బి కాల్డ్ ఎ నారో ప్రేమ దట్ వుడ్ బి ఎట్ ఎ లోయర్ లెవెల్ దట్ వుడ్ బి ఎ కంట్రాక్టింగ్ లవ్.
0: కనుక ఇలాంటి స్వార్థమైనటువంటి దీనిని మనము పవిత్రమైనటువంటి పరార్థ ప్రేమగా విశాలమనించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటానికి మన ఉపనిషత్తులు పవిత్రమైనటువంటి యొక్క మన పురాణములు ఇతిహాసములు కూడాను మనకు ఎంతో సహాయంగా ఉంటుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు చేంజ్ దిస్ నారో ఆర్ కంట్రాక్టింగ్ లవ్ ఇన్ టు సంథింగ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ ఇన్ టు సంథింగ్ విచ్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ ఎక్స్పాండింగ్ లవ్ అవర్ ఉపనిషత్స్ అవర్ పురాణాస్ దే విల్ హెల్ప్ అస్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్.
0: ఈనాడు యువకులైనటువంటి మీరు ఇన్ని రకములుగా చేర్చుకున్నటువంటి మీ ప్రేమతో చేత అనేక రకములైనటువంటి యొక్క ఇక్కట్లకు గురి అయి కేవలం ఒక స్థిరత్వాన్ని కూడాను మీరు కోల్పోయి ఒక భ్రమను మీరు మాత్రం పెంచుకొని ఆ భ్రమ చేత మీ యొక్క జీవితం యొక్క లక్ష్యమునే మీరు దూరం చేసుకోవటానికి పూనుకుంటున్నారు.
1: టుడే యంగ్ పీపుల్ లైక్ యు ఆర్ feeling the prema and promoting it in spite of a large number of troubles, but you have an illusion in your mind, you have an illusory feeling and you are losing the likely benefits that you will get out of that.
0: Kanuka meeru ee premanu parishuddha parchukuneetvanti nimittamu ilanti satsangamulu cheri pavitramainatvanti peddalu cheppetvanti vishayamulu chakkaga aalakinchi vaatini okati rendaina kudanu mee aacharanalo petti మీ ఇంటి యందు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సేవకును మీరు ఆచరించి వారిని సంతృప్తిపరచి వారిని ప్రసన్నులుగా మీరు గావించి తదుపరి మీ జీవిత లక్ష్యానికి ముందుకు పోయి భారతదేశమునకు తగినటువంటి యొక్క పద్ధతులను కూడాను మీరు చేపట్టడానికి తగిన సిద్ధంగా ఉంటుండాలి.
1: Therefore, you must make all attempts to purify the prema that is in you. How can you do it? You can do it by joining such satsang. You can also do it by listening to the various sayings that the elders are telling you and put at least one or two of such good things into practice. When you go home, you look at your mother and father and conduct yourself in a manner so as to please them. You will earn their grace. In such a way, you can become useful for the security of your own country and for the prosperity of your country.
0: Induku buddhini oka addavuga manam teerchididdukoni parishuddha parchukotaniki taginatvanti sadhanalu salpali.
1: For this purpose, you have to regard your intelligence as a mirror. And you will have to undertake such practices in sadhana by which you can clean this mirror of your intelligence.
0: నీ యొక్క మానవత్వం అనేటువంటి యొక్క స్వరూపమును చిత్తము బుద్ధి అనేటువంటి అద్దమునందు మాత్రమే చూడడానికి వీలవుతుంది, కానీ అన్యత్ర చూడడానికి వీలు కాదు.
1: ది ట్రూ నేచర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ మ్యాన్ కెన్ ఓన్లీ బి సీన్ ఇన్ ది మిర్రర్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ ది మిర్రర్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ బుద్ధి ఒక శుద్ధముగా ఉండినప్పుడు మన యొక్క అభిమానం కూడాను స్వార్థరహితమైనటువంటి అభిమానంగా కూడాను రూపొందుతుంది.
1: When the mirror of your intelligence is clean and clear, then only your feelings and your attachments will become quite pure and clean.
0: జగత్ అంతయు కూడాను నీ యొక్క భవనముగా విశ్వసించి ఆ భవనమునందు నివసించేటువంటి ప్రతి జీవులు కూడాను నీ యొక్క అంశములుగా భావించినప్పుడే నీవు విశాలమైనటువంటి యొక్క భావమును విశాలమైనటువంటి ప్రేమను నీవు కొంతవరకును అభివృద్ధి పరచుకోవటానికి అవకాశం ఉంటుంటాది.
1: It's only when you regard this entire world as your own home and regard every living thing in your own home as your own, then alone you can give a shape to your own prema, which will be called an expanding prema.
0: దీనికి మూడు రకములైనటువంటి సాధనలు కలవు.
1: There are three kinds of sadhanas or practices for this.
0: మర్కట సాధన, విహంగ సాధన, మార్జాల సాధన అని.
1: These three are called markata, that is the type which a monkey practices. Second one is vihanga, or the practice of a bird. And the third one is the practice of an ant.
0: ఇలాంటి యొక్క పిపీలక మార్గము, విహంగ మార్గము, మర్కట మార్గము అనేటువంటి దాంట్లో ఈ మర్కటమునకు పిపీలమునకు కొంత విహంగమునకు ఉన్నటువంటి మార్పులు ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు, మర్కటము ఒక వృక్షము లోపల ఒక పండును మాత్రమే పెరికి తాను భుజించక ఆ పండును చేతి ఎందుకొని మరొక పండు వైపున దృష్టిని మరల్చి ఆ పండును తీసుకునే నిమిత్తమై ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు ఎగరడానికి పూనుకుంటుంది, అప్పుడు తన హస్తమునందున్నటువంటి యొక్క ఫలమును కూడాను కింద విడుచుకుంటుంది.
1: When we make an enquiry and ask what is the difference between these three practices or the three methods, then we will see that so far as the monkey is concerned, its method of working is to go on a tree, pluck a fruit, have it in its hand, but not eat it, and jump from one branch to get another fruit, and in this process of jumping, lose the fruit which it had in its hand as well, and not get the fruit at all.
0: Anaga mana yokka sadhanalu yandu దురాశలు అనగా అతి శీఘ్రంగా మనము దైవం యొక్క దర్శనము పొందాలని లేక సాక్షాత్కార ప్రాప్తిని అనుభవించాలని అనుగ్రహాన్ని అందుకోవాలని మనము కొంతవరకును ఆతృత పడి చిక్కినటువంటి దానిని దక్కించగలక దానిని భుజించక తిరిగి ఇంకొక దానిని అందుకోవటానికని మన సాధనను నిత్యము ఒక్కొక్కటిగా మారుతూ పోవటం చేత ఇది ఏ దాంట్లో కూడాను ఒక స్థిరత్వాన్ని మనం సాధించకలేకపోతున్నాం.
1: దిస్ మీన్స్ ఇన్ అవర్ సాధన or in our method of practice, we want quick success. We want to see God very quickly. We want to get His grace very soon. Therefore, we go on trying different methods, changing our method every day, with the result that none of the methods succeed and you are not able to get the result by any method.
0: Kanuka mana sadhanalu dinadinamunaku marchadaniki poonukokoodadu.
1: We should not therefore attempt to change the method of our sadhana day after day.
0: Idi oke sadhananu oke kalam nandu oke sthanam nandu abhivruddhi parchukotaniki taginatvanti prayatnam salpali.
1: One should make an attempt to follow one sadhana, to follow it right through, and to follow that in one place and in one manner.
0: ఇంకా విఘంగ సాధన అనేటువంటి దాన్ని ఒక పండైనటువంటి యొక్క దీనిని చూచినప్పుడు తాను సూటైనటువంటి ముక్కుతో ఆ ఫలమును గట్టిగా కొట్టడానికి పూనుకుంటుంది. ఆ సమయం లోపల ఆ చెట్టు నుంచి ఆ ఫలము క్రింద రాలిపోతుంది.
1: నౌ కమింగ్ టు ది మెథడ్ అడాప్టెడ్ బై ది బర్డ్ ఆర్ ది విహంగ, దిస్ బర్డ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ లుక్స్ ఎట్ ఎ ఫ్రూట్ ఇట్ యూజెస్ ఇట్స్ షార్ప్ నోస్ అండ్ హిట్స్ ఆన్ ది ఫ్రూట్ విల్ ఫాల్ డౌన్, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎట్ ది ఫ్రూట్ ఎట్ ఆల్.
0: అనగా ఆనందం అనేటువంటి ఫలమును మనం అనుభవించుకునేటువంటి నిమిత్తమై ఒక తీవ్రంగా మనము ఒకే పర్యాయము సాధనను మనము అభివృద్ధి పరచుకోవటానికి అభిలషిస్తుంటాం.
1: Which means, in our case, we do want to get experience of ananda, but we make our devotion and our sadhana so intense and so sharp.
0: దీనికి మీకు చిన్న పిల్లలకు ఈ ఎక్సర్సైజ్ చేసే సమయంలో మీకు అనుభవం ఉండవచ్చును. ఈనాడు ఒక విధమైనటువంటి బరువును ఒక 20 పౌండ్లు నీవు సులభంగా ఎత్తినావు అనుకో, కానీ ఈనాడు 20 పౌండ్లు చాలా సులభంగా ఎత్తినానని చెప్పని రేపటి దినమే 50 పౌండ్లు ఎత్తడానికి నువ్వు పూనుకోకూడదు. ఈ 20 పౌండ్లు కూడాను ఒక వారం సులభంగా ఎత్తి ఎత్తి దీనిని అభ్యాసం చేసుకుని తదుపరి ఒక 25 పౌండ్లు 30 పౌండ్లు 35 పౌండ్లు ఈ రకంగా క్రమక్రమేణా దానిని పెంచుకోవటానికి పూనుకున్నప్పుడు నీ యొక్క దేహంలో ఉన్నటువంటి అంగముల యొక్క భద్రత కూడాను చాలా క్షేమాన్ని అందిస్తాయి.
1: Young people who do physical exercise will understand this. Suppose today you are able to lift a weight of 20 pounds easily. Tomorrow you should not try to lift 50 pounds because you have lifted 20 pounds easily today. You must lift 20 pounds day after day for a whole week so that your muscles will get acclimatized. Then you move on to 25 pounds, you move on to 30 pounds, you move on to 35 pounds. So gradually you must increase the strength of your muscles.
0: Ade vidhamga ne sadhanalu kodanu kramakramena ee naadu oka 20 nimishamulo manam dhyanamlo kurchunnam. ఈ 20 నిమిషములే మనము క్రమక్రమేణ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్లినప్పుడు ఆ 20 నిమిషముల లోపలే కూడాను మనకు ఒక విధమైనటువంటి స్థిరత్వం ఏర్పడవచ్చును. అంతేకాని ఏనాడు నామమును అందించారో ఏనాడు జపమాలను అందించాడో ఆనాడే 2-3 గంటల సేపు కూర్చున్నామంటే ఇది సరి అయినటువంటి సాధన కానేరు.
1: సో ఆల్సో ఇన్ అవర్ మెడిటేషన్ వీ మస్ట్ మూవ్ ఆన్ స్టెడీలీ. If today you sit for 20 minutes in your meditation and if you are able to get some kind of steadiness in it, you should see that you fix that steadiness in your mind and not go on jumping to higher times of duration. The day on you get japamala into your hand, you should not start and have 2 hours of meditation.
0: ఈ విహంగ సాధన అనేటువంటిది తీవ్రమైనటువంటి యొక్క సాధన కింద మనము కొంత అర్థం చేసుకోవాలి. కనుక ఈ విహంగమైనటువంటి సాధన కూడాను అంత తీవ్రానికి గురి కావటం చేత మనము దక్కవలసినటువంటి ఫలాన్ని కూడాను దక్కించుకోలేకపోతున్నాం.
1: We have to understand this vihanga sadhana or what is attributed to a bird as something which is very intense or which is very excessive. Because of its intensity we are not able to reach the destination and the fruit of our sadhana.
0: కనుకనే ఈ సాధన యందు చాలా నిదానంగా స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అంటారు. కానీ మన జీవితం లోపల ఇది స్లో అండ్ స్టడీ చాలా అవసరంగా ఉంటుంది ఇందులో మార్గంలో.
1: దేర్ఫోర్ లైక్ ఇన్ అవర్ ఆర్డినరీ లైఫ్ వేర్ దే సే స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్, సో ఆల్సో ఇన్ అవర్ సాధన వీ షుడ్ గో స్టడీలీ.
0: ఇంకా పిపీలక మార్గం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గము.
1: దెన్ దేర్ ఇస్ ది థర్డ్ వన్ ది సాధన దట్ హెస్ బిన్ అట్రిబ్యూటెడ్ టు ది యాంట్. దిస్ ఈస్ ది బెస్ట్ కైండ్ ఆఫ్ సాధన.
0: మీకు చాలా మందికి తెలిసే ఉండవచ్చును, చీమలు ఎక్కడైనా తాము ఆరగించవలసినటువంటి పదార్థమేగిన ఉంటున్నప్పుడు ఆ చీమలు నెమ్మదిగా ఆ పదార్థం చెంతకు దారి తప్పకుండా ఒక్క చీమ ఏ మార్గమును అనుసరించిందో దానినే ఇవన్నీ కూడాను అనుసరించి ఆ పదార్థము దగ్గరికి వెళ్లి కేవలం ఇక్కడ పదార్థం చిక్కింది కదా అని చెప్పని కుంభకర్ణుని వారి అక్కడ భుజించక తాను ఎంత భారము మోయగలదో తాను ఎంతవరకు దానిని తినగలదో అంతింత పదార్థమును ముక్కలుగా చేసుకుని చెక్కలుగా చేసుకుని తన స్వస్థానమునకు తీసుకుని వెళ్లి నిర్భయంగా అక్కడ ఆరగించడానికి పూనుకుంటుంది.
1: సమ్ ఆఫ్ యూ మే నో హౌ ది యాంట్స్ బిహేవ్. దీస్ యాంట్స్ వెన్ దే ఆర్ గెటింగ్ టు సంథింగ్ విచ్ దే వాంట్ టు అక్వైర్ అండ్ ఈట్ ఇట్, దే గో దేర్ స్లోలీ అండ్ స్టడీలీ. దే గో అలాంగ్ ఎ పాత్. ఆల్ అదర్ యాంట్స్ ఫాలో ది సేమ్ పాత్ విచ్ ఇస్ బీయింగ్ లెడ్ బై ది లీడర్ ది యాంట్. and they go there, they get at what they want to get at, and they are not going to eat it then and there. They are only going to take what it can carry, what it can eat, cut it into pieces, carry them back to their own home, put it there, and then they will begin to eat. This is the way in which they accumulate food.
0: Atti sadgunam anetvantidi, atti vicharana shakti, ee yokka cheemayandu unnadi kalukune, cheema yokka dekhamu bharamu kante, 1000 rettlu bharamunu cheema moyagalugutu untundali.
1: Because such good qualities are present in this ant. Because of this special features of these ants, each ant can carry on it a weight, a burden, which is several times more than the weight of the ant itself.
0: Kanuka, atti mukkalu chesukoni vachi swasthanamunaku techukoni nirbhayamga bhujinchetuvanti prayatnamunaku poonukuntundi. Ade vidhamgane manamu ee yokka lakshyamunu paina manamu yokka drushtini munchitimo aa yokka kramamunu manamu tappakunda ఆ యొక్క మార్గమును మనం వీడకుండా ఆ యొక్క లక్ష్యమును మనం ఏమాత్రము చెలింప చేయకుండా భ్రమించినటువంటి దృష్టిని చెలించినటువంటి మనసును అభివృద్ధి పరచుకునేటువంటి యొక్క శక్తి ఈ యొక్క పిపీల మార్గం నందు మనకు అలవడుతుంది.
1: Therefore, just as these ants cut the food into small pieces, bring them back to their home and eat it at leisure and fearlessly, so also we must not swerve from the path. We must bear in mind the object which we have as a result of our meditation. We should not let our vision flutter. We should not let our mind waver. We will have to be on the steady path to reach the object of our meditation.
0: Karuka, manam brahma tattvanni pondalanukunnappudu, ee yokka margamunu mana vedakunda, mana yokka discipline ki emaatram kudano abhyantaralu kalavakunda, mana yokka manastattvam yokka deenini oka haddulo unchukoni, తద్వారా మనము చేసేటువంటి ప్రతి కర్మల యందు కూడాను ఒక భగవద్భావమును మాత్రమే మనము ఊహించాలి.
1: Thus, if we want to acquire the spirit of Brahman, we should never leave the path which we have chosen for acquiring that spirit. We should maintain our discipline. We should keep our mind under control. We should regard everything that we do as we are doing it in the name of God.
0: విద్యార్థులారా, ఈ వయసునందు మీరు పవిత్రమైనటువంటి భావములు మీ హృదయం నందు నింపుకోండి. ఎందుకనగా ఒక చిన్న ఉదాహరణము, నా చెంతకు ఒక వేదాంతి, ఒక అద్వైత సిద్ధాంతి ఇద్దరు కూడా వచ్చారు. ఇద్దరు వచ్చి, స్వామి నా యొక్క అద్వైత సిద్ధాంతం గొప్పదా లేక నా వేదాంతం గొప్పదా అని ఇద్దరు కూడా వాదించుకొని దాని తదుపరి స్వామి నిర్ణయం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామిని ప్రార్థిస్తూ వచ్చారు.
1: Students, in this age of yours, you must develop and take to your heart sacred ideas. The reason for this will be explained to you in the following. Two people, one a Vedantin and another an Advaita Siddhanti, both of them came to me arguing with each other that each one's notions are superior to the others. And they asked me, Swami, you have to decide between us both who has got superior notions.
0: ఈ అద్వైతమైనటువంటి మార్గం ఉత్తమమైనటువంటిదా లేక వేదాంతము లోపల దిగి తద్వారా సాధన చేసి ఈ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావటము అది సరి అయినటువంటి సాధన, ఏది చాలా గొప్పది అని వారి యొక్క మూఢత్వం లోపల ఇలాంటి ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
1: ఇన్ దర్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్ దర్ ఫూలిష్నెస్ దే హావ్ బీన్ ఆస్కింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ దిస్ టైప్. Is it great to have the Advaita path or is it greater to follow the sadhanas that are prescribed in our Vedas and in Vedanta? Which of them is the better? This is the kind of foolish question they were asking.
0: Nenu andulaku sariyainatundi jawabu cheppanu.
1: I gave them an appropriate reply.
0: Ee Advaitamunu vaadinchetvanti yokka vyaktiki ayya Advaitam nee paina aadharapadi undaledu. Ayya Vedantam nee paina aadharapadi untundaledu. ఈ వాదన అనేటువంటిది మీ బుద్ధులపైన ఆధారపడి ఉంటుంటది, కానీ వేదాంతం తనపైన అద్వైతం ఇతనిపైన ఆధారపడి ఉంటుంటే నీ బుద్ధిని పురస్కరించుకుని నీ బుద్ధియే ఏమైనా పెడమార్గం పట్టినప్పుడు అప్పుడు వేదాంతం అనేటువంటిది క్షీణించినట్టేనా? లేక అతని బుద్ధియే ఏమైనా పెడమార్గం పట్టినప్పుడు అద్వైతము నశించినట్టేనా? కనుక ఈ అద్వైతము వేదాంతము ఒకరిపైన ఆధారపడినటువంటిది కాదు, అవి సర్వ స్వతంత్రంగా ఉండేటువంటివి. అవి మన బుద్ధుల యొక్క దీనిని పురస్కరించుకుని మంచి చెడ్డలనేటువంటి వాదనలకు మనం పూనుకుంటున్నాం. ఈ వాదనలు కేవలము పొట్టకూటి నిమిత్తం వేసేటువంటి వాదనలే కాని భగవంతుని అనుగ్రహమునకు పాత్రమయ్యేటువంటి వాదనలు కానేరవు.
1: This validity of Advaita does not depend upon the individual who is supporting Advaita. The validity of Vedanta and the sadhanas prescribed therein do not depend upon the individual who is supporting them. Suppose this individual who is supporting Advaita changes his mind tomorrow, then is Advaita going to become weaker? If this individual who is supporting Vedanta changes his mind tomorrow, is Vedanta going to become weaker? Therefore, Advaita and Vedanta, their strength is their strength and it depends on them, does not depend upon these individuals and your arguments. Your arguments are only for securing food for yourself and for selling your arguments by which you get some kind of feeding.
0: ఈనాడు జగత్తులో కూడాను మంచి చెడ్డల యొక్క నిర్ణయాలు మన బుద్ధిని పురస్కరించుకుని ఉంటున్నాయి, కాని మంచి చెడ్డలైనటువంటి వ్యక్తులను నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: టుడే వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్ దే నో డౌట్ డిపెండ్ అపాన్ అవర్ ఐడియాస్ అండ్ అవర్ నోషన్స్ బట్ నో వన్ హ్యాస్ ది రైట్ టు డిసైడ్ హూ ఈజ్ ఎ బ్యాడ్ మ్యాన్ అండ్ హూ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: ఆ యొక్క వ్యక్తి పైన నీకు కొన్ని రకములైనటువంటి యొక్క ద్వేషము అసూయలు ఉండినటువంటి సమయం నందు ఆ వ్యక్తిని నీవు చెడ్డగా భావించవచ్చు. అదే వ్యక్తిపైన నీకు ప్రేమానురాగములు పెరిగినప్పుడు ఆ వ్యక్తియే నీకు మంచి అని చెప్పవచ్చు. కాబట్టి ఈ మంచి చెడ్డలు నీ మనోభావమునకు సంబంధించినటువంటివే కాని ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా నువ్వు సంబంధించినటువంటివి కాదు.
1: If there is an individual and if you don't like that individual and if you hate him, you will call him a bad man. The same individual, if you happen to love him and if you happen to think he is good, you will call him a good man. So, whether he is bad or good depends upon what you feel about him in your mind. They do not depend upon that particular individual's position.
0: Kanuka mana manchini manam penchukoni మన చెడ్డను మనం త్రుంచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడు అందరూ మంచిగానే మనకు కనిపిస్తారు.
1: Therefore, if we make an attempt to promote our own good and to curtail the bad ideas in us, then everyone will look good to us.
0: ఈ వేదాంతములతో మనం తలను నింపుకునే దానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోవటానికి ప్రయత్నం చేయండి.
1: Instead of filling your heads with Vedanta, make an attempt to fill your hearts with prema.
0: కనుక ప్రేమతో హృదయాన్ని నింపుకున్నప్పుడు ప్రపంచమునే మనం హస్తగతం చేసుకోవచ్చును. ఈ యొక్క వేదాంతముతో మన యొక్క బుర్రను నింపుకున్నప్పుడు కేవలం జీవితం అంతా కూడాను వాగ్వాదంతోనే మన యొక్క జీవితం అంత్యం చేసుకోవచ్చు.
1: If you can fill your hearts with prema, then you can hold the entire world in your palm. On the other hand, if you fill your head with Vedanta, there is a chance of your making your life itself full of argumentative times and waste it.
0: కనుక యువకులైనటువంటి మీరు హృదయస్థానం నందు ప్రేమ, సహనము, త్యాగము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములను నింపుకొని మీ ఉద్రేకాలకు కొన్ని రకములైనటువంటి అల్లకల్లోలములకు మీరు ఏమాత్రము కూడాను కాలుడక తగినటువంటి యొక్క శాంతిని అభివృద్ధి పరచి భారతదేశం యొక్క సంస్కృతిని తిరిగి మీరు పవిత్రమైనటువంటి మార్గములో ప్రచార ప్రబోధము సలుపుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యంగ్ పీపుల్, యూ మస్ట్ ఫిల్ యువర్ హార్ట్ విత్ ప్రేమ, విత్ ఫర్బేరెన్స్ అండ్ విత్ ఎబిలిటీ టు సాక్రిఫైస్. నెవర్ ఎంటర్ సిచ్యువేషన్స్ వేర్ యూ విల్ గెట్ ఎక్సైటెడ్. నెవర్ గో ఇన్ టు కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్. ప్రమోట్ పీస్. ఇన్ దిస్ వే యూ విల్ బి ఏబుల్ టు యాడ్ టు ది ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఐఎమ్ హోపింగ్ అండ్ ఐ బ్లెస్ దట్ యూ విల్ బి ఏబుల్ టు డూ దట్. విత్ దిస్ ఐ విల్ స్టాప్ దిస్ డిస్కోర్స్.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
0: ಮಧುರ

राधे राधे राधे।

0: నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే.
1: అధిక ఎక్సెసివ్ టాక్,
0: భాషించు శూరత్వం అధికమయ్యే.
1: ఎక్సెసివ్ టాక్ అండ్ టాకేటివ్ హీరోయిజం
0: కావ్య శూర దక్షిణమై కరిగిపోయే.
1: స్కిల్ ఇన్ యాక్షన్ అండ్ హీరోయిజం ఇన్ యాక్షన్ హ్యాస్ డిక్లైన్.
0: బ్రతుకులు ఆడంబరాలతో భారమాయే.
1: లైఫ్ హ్యాస్ గాట్ బర్డెన్డ్ విత్ ఆస్టెంటేషియస్ షో.
0: నేటి విద్యా సంస్థలు ఈ రీతి అయ్యే.
1: దస్ ది ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టుడే హ్యావ్ బికమ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
2: మానవ జీవితము సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయం తరువాత నిద్రించటంతో ముగిసిపోతున్నది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ కమెన్సింగ్ విత్ ద డాన్ ఆఫ్ ద సన్ అండ్ ఈజ్ ఎండింగ్ విత్ ది డస్క్ బై గెటింగ్ ఇన్ టు స్లీప్.
2: ప్రకృతి యందు ప్రతి మానవుని యొక్క నిత్య జీవితం కూడాను ఈ పరిక్రమలపైనే ఆధారపడి ఉంటున్నది.
1: ఇన్ ది నేచర్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్ డిపెండ్స్ అపాన్ దిస్ సైకిల్.
2: ఈనాటి మానవుని యొక్క నిత్య జీవిత అనుభవం ఒకటి.
1: టుడేస్ మ్యాన్స్ ప్రాక్టికల్ డైలీ ఎక్స్పీరియన్స్ ఈజ్ వన్ థింగ్.
2: మానవుని సత్య జీవితం అనేటువంటిది మరొకటి.
1: But his life based upon truth is different from the other one.
2: ఇది నిత్య అనుభవం ఒకటి, సత్య అనుభవం మరొకటి.
1: Daily experience is something and true experience is quite different.
2: దీనికి ఉదాహరణ,
1: here is an example for this.
2: సూర్యుడు ఎప్పుడు తూర్పు దిశని ఉదయిస్తాడు.
1: Sun always rises in the east.
2: పడమటి ఎండి అస్తమిస్తాడు.
1: హీ సింగ్స్ ఇన్ ది వెస్ట్.
2: ఈ రెండింటినీ ఆధారంగా కొని ఉత్తర దక్షిణంలో మనం నిర్ణయించుకుంటున్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్ వీఆర్ డిటర్మినింగ్ ది డైరెక్షన్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్.
2: సూర్యుడు దిక్చక్రములపై కనిపించినప్పుడు పగలనియు,
1: వెన్ హీ కమెన్సెస్ హిస్ జర్నీ, సన్ కమెన్సెస్ హిస్ జర్నీ, వీ కాల్ ఇట్ డే.
2: ఈ దీక్షకములకు క్రిందకు పోయినప్పుడు రాత్రి అనియో మనం భావిస్తున్నాము.
1: వెన్ హీ సెట్స్ ఇన్ వీ కన్సిడర్ దట్ యాజ్ సెటింగ్ ఇన్ ఆఫ్ నైట్.
2: సూర్యుని యొక్క ప్రయాణం చేతను, సూర్యుని యొక్క బాట చేతను యావత్ దేశము దానికి సమీపం అనేటువంటి గుర్తించి దాని ఉష్ణోగ్రత స్థితిని మారుతూ వస్తున్నాయి.
1: ది సీజన్స్ అండ్ అదర్ థింగ్స్ డిపెండ్ అపాన్ ద చేంజింగ్ డైరెక్షన్ అండ్ ప్రాక్సిమిటీ ఆఫ్ ది సన్ to that particular country.
2: ఇది మన నిత్య జీవిత అనుభవం.
1: This is our daily experience.
2: మరొక కోణంలో మనం దీనిని విచారించినప్పుడు భూమి ఒక గోళం.
1: From another angle, if you take a look at it, Earth is round, it's something like a ball.
2: ఇది గోళముగా ఉండినప్పుడు దీనికి పూర్వ పశ్చిమలే ఉత్తర దక్షిణంలో ఏమాత్రం కూడా లేవు.
1: వెన్ ఇట్స్ షేప్ ఈజ్ దట్ ఆన్ ఎ బాల్ దేర్ కెనాట్ బి డైరెక్షన్స్ లైక్ నార్త్ అండ్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్.
2: దీనికి సూర్యోదయ సూర్యాస్తమంలే లేవు.
1: ఫర్ సచ్ ఏ ఆబ్జెక్ట్ దేర్ కెనాట్ బి సన్ రైజ్ అండ్ సన్ సెట్.
2: ఇది మరొక కోణంలో చూసినప్పుడు ఇది ఒక సత్యంగా మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: ఫ్రమ్ అనదర్ యాంగిల్ వెన్ యూ లుక్ అట్ ఇట్ ఇట్ బికమ్స్ ట్రూత్.
2: మనం ఒక బండి ఎందు లేక రైలు ఎందు కూర్చొని ప్రయాణం సల్పుతున్నప్పుడు రైలు బండి కదిలినప్పుడు మనం కూడా కదలటం సహజం.
1: ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఇన్ ఎ కార్ట్, వెన్ ది కార్ట్ ఆఫ్ ది ట్రైన్ మూవ్స్ వీ ఆల్సో మూవ్ విత్ ఇట్.
2: ఒక బల్లపైన కూర్చున్నప్పుడు బల్ల కదిలినా మనం కూడా కదులుతాం.
1: సపోజ్ వీ సిట్ ఆన్ ఎ టేబుల్, ఇఫ్ ది టేబుల్ వర్ టు మూవ్ వీ ఆల్సో మూవ్ విత్ ఇట్.
2: ఇది మన నిత్యానుభవం.
1: దిస్ ఈజ్ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్.
2: కానీ ఈ భూమి గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
1: Earth circles around itself at the speed of thousands of miles.
2: ఇంతే కాక సౌర కుటుంబంతో ఈ యొక్క భూమి గంటకు 66,000 మైళ్ళ వేగంతో తిరుగుతున్నది.
1: Along with the members of the solar system, Earth travels at the rate of 66,000 miles per hour.
2: ఇంత వేగంతో భూమి తిరుగుతున్నప్పటికీ మనకు స్థిరంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Although Earth is moving so fast at that high speed, still we feel that Earth is not moving.
2: ఇది సత్యానుభూతి.
1: This is an experience based upon truth.
2: అయితే ఈ సత్యానుభూతి అని మానవులు దీనిని అనుసరిస్తున్నారా? లేదు. నిత్యానుభూతిని మనం అనుసరిస్తున్నాం.
1: Although there is an experience based upon the truth, we don't seem to follow that particular thing. We seem to give more importance to daily experience.
2: గొప్ప విజ్ఞానవేత్త అయినటువంటి సైంటిస్ట్ కూడాను ఇది గోళము, ఇది తిరగటం చేతనే, ఇది దిక్చక్రంపై రావటం చేతనే, పోవటం చేతనే దినము రాత్రులు ఏర్పడుచున్నవి, అంతేకాని దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదని తెలుసుకున్నటువంటి వాడు కూడాను ఈస్ట్ వెస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని దీన్ని ఉపయోగపెట్టుకుంటున్నాడు కానీ, దీనిని అనుసరిస్తున్నాడు కానీ సత్యాన్ని ఏమాత్రం కూడా అనుభవించటం లేదు, అనుసరించటం లేదు.
1: ఈవెన్ ఎ గ్రేట్ సైంటిస్ట్ హూ ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆల్ ది థింగ్స్ అసోసియేటెడ్ విత్, స్టిల్ హీ బేసస్ వాట్ ఎవర్ హీ యాక్టర్స్ ఆన్ ది బేస్ ఆఫ్ హిస్ డైలీ ఎక్స్పీరియన్స్ అండ్ సేస్ దట్ సన్ రైజ్ ఇస్ దేర్, సన్సెట్ ఇస్ దేర్, దేర్ ఇస్ ఈస్ట్ అండ్ వెస్ట్, విచ్ ఇస్ నాట్ ట్రూలీ స్పీకింగ్ ఎ ఫ్యాక్ట్.
2: సృష్టి అంతే కూడాను పరమాణువుల యొక్క సముదాయమే.
1: Creation, entire creation, is a conglomeration of the atoms.
2: ఈ యొక్క పరమాణువులన్నీ కూడాను శక్తి తరంగముల యొక్క విశేషాలే.
1: All these atoms are waves of energy.
2: ఈ శక్తి తరంగములు అన్ని కూడాను పరమాణువుల యొక్క ప్రమాణములే.
1: All the waves of energy only prove the fact that it is based upon the matter.
2: ఈ పరమాణువులు అన్ని కూడాను ఒకే శక్తి తరంగముల విశేషము నుండి ఏర్పడుతున్నవి.
1: All these atoms take their form on the basis of electrons.
2: ఈ విధమైనటువంటి పరమాణువుల యొక్క శక్తి తత్వంను గుర్తించుకున్నటువంటి వ్యక్తి కూడాను ఈ పరతత్వాన్ని ఏమాత్రం కూడాను విచారించటకు ప్రయత్నించటం లేదు.
1: ఈవెన్ ఎ పర్సనల్ సైంటిస్ట్ హూ నోస్ అండ్ అండర్స్టాండ్స్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ డజంట్ బేస్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ వెన్ హీ స్పీక్స్ ఇన్ ది డైలీ కామన్ ప్రాబ్లమ్స్.
2: దీనికి మరొక ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: ఒక సముద్రం, ఇందులో ద్రవ పదార్థం.
1: You take for example ocean, there is water in it.
2: ఈ సముద్రం నుండి ఒక టంబ్లర్ నీరు తీసుకున్నాం మనం.
1: From the ocean we have taken a tumbler full of water.
2: ఆ సముద్రం యొక్క జలము, ఈ టంబ్లర్ లో ఉన్నటువంటి జలము ఒక్కటే.
1: The water in the ocean and the water in the tumbler is the same.
2: ఈ టంబ్లర్ లో ఒక చిన్న రాయి మనం వేసినప్పటికీ ఈ నీరు కదలి ఆ యొక్క రాయిని మెత్తగా అడుగులకు పంపించడానికి తగినటువంటి దారిని అందిస్తున్నాయి.
1: ఇఫ్ యూ పుట్ ఎ స్మాల్ పెబుల్ ఇన్ టు ద వాటర్, ది పెబుల్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ ప్లేస్ స్మూత్లీ టు ద బాటమ్ ఆఫ్ ద కప్.
2: కేవలం రాయి అడుగు భాగంలో పోవటకు దారిని అందించడమే కాకుండా ఏ చిన్న గాలి వీచినా కూడాను అది అలలుగా బయలుదేరుతుండాలి.
1: Not merely water gives room for the small pebble to reach the bottom, even if there is a small breeze, there will be waves in the water.
2: ఇది కూడాను ఒక పరమాణువు యొక్క శక్తియే.
1: This is also the power of energy and atom.
2: అదే సముద్రమునందు ఉప్పెనగా అనగా గాలి వీచినప్పుడు, అధికమైనటువంటి యొక్క గాలి వీచినప్పుడు ఆ సముద్రం యొక్క తరంగములు ఉప్పెనగా బయలుదేరి అది ఒక కఠినమైనటువంటి రాయి కంటే కూడా భారమైనటువంటిగా రూపొంది అందులో ప్రయాణం చేసుకున్నటువంటి పడవల్లో కూడా ముక్కలు ముక్కలు చేయగలరు.
1: ద సేమ్ వే ఇన్ ఎన్ ఓషన్, సపోజ్ దెర్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ బ్రీజ్ ఆర్ విండ్, ఇట్ కెన్ బికమ్ ఎ స్టార్మ్, సచ్ ఎ స్టార్మ్ విచ్ కెన్ డిస్ట్రాయ్ అండ్ రిడ్యూస్ ఎ బోట్ ఆర్ ఎ షిప్ ఇన్ టు పీసెస్.
2: ఈ ద్రవమైనటువంటి ఈ జలమునకు ఈ కఠినమైనటువంటి ఇంత రాయసి యొక్క తత్వము రావడానికి ఇందులో ఉన్నటువంటి పరమాణువులే దీనికి మూల కారణం.
1: ద వాటర్ విచ్ ఇస్ సో సాఫ్ట్ విచ్ రెస్పాన్స్ టు ఈవెన్ ఎ బ్రీజ్ కెన్ బికమ్ సో హార్డ్ యాజ్ టు డిస్ట్రాయ్ ఎ షిప్. ఈవెన్ ఫర్ దాట్ ది పవర్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ రెస్పాన్సిబుల్.
2: ఇవన్నీ ఇప్పుడు నువ్వు శక్తి యొక్క తరంగముల యొక్క విశేషమే.
1: ఆల్ దీస్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది ఎనర్జీ విచ్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ దిస్.
2: ఒక రాయి మెటల్ ఉన్నది,
1: యూ టేక్ కాపర్, కాపర్ మెటల్.
2: ఒక బంగారం ఉంటున్నది,
1: గోల్డ్ మెటల్.
2: ఇంకే కాక ఆక్సిజన్, మన ప్రాణవాయువు కూడా ఉంటున్నది.
1: ఆక్సిజన్ ఆల్సో కెన్ బి టేకన్.
2: ఇవి మూడు కూడాను పరమాణువు యొక్క సముదాయం.
1: ఆల్ దీస్ త్రీ ఐటమ్స్ మెన్షన్
2: ఒకదానికి విలువ మరొక దానికి లేదు.
1: హౌఎవర్ ద వాల్యూస్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ డిఫరెంట్.
2: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
2: ఈ పరమాణువుల యొక్క శక్తి యొక్క ప్రమాణములు అల్పము అధికముగానే ఉండటం చేతనే దీనికి విలువలు కూడా అధికముగా అల్పంగా రూపొందుతున్నాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఆఫ్ ది ఆటమ్స్ విచ్ ఫార్మ్ అండ్ కాన్స్టిట్యూట్ ఏదర్ గోల్డ్, కాపర్ ఆర్ ఆక్సిజన్.
2: ఈ పరమాణువుల కంటే కూడా మరింత సూక్ష్మమైనటువంటి అణువులు ఉంటున్నాయి. ఇది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేటువంటి ఒక సమ్మిళితమైనటువంటి స్వరూపంలో రూపొందుతున్నది.
1: దేర్ ఆర్ స్మాలర్ పార్టికల్స్ దాన్ అన్ ఆటమ్ విచ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అండ్ ప్రోటాన్.
2: దీని యొక్క సముదాయం యొక్క స్వరూపమే ఈ యొక్క తరంగం యొక్క విశేషం.
1: ది కాన్గ్లోమరేషన్ అండ్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దే బికమ్ వేవ్స్ ఆఫ్ ఎనర్జీ.
2: జగత్తునందు సమస్త పదార్థములకు ఈ పరమాణువు యొక్క శక్తి ఆధారమై ఉంటున్నది.
1: ఫర్ ది వరల్డ్ ది బేసిస్ ఆఫ్ ఆల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ దిస్ ఆటమ్స్.
2: ఈ శక్తి ఒక్కటే కానీ రెండు కాదు.
1: దిస్ పవర్ ఆర్ దిస్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ వన్, ఈజ్ నాట్ టూ టైప్స్ అస్ సచ్.
2: దీనిని వేదమునందు ఏకోహం బహుశ్యాం అన్నారు.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదా యాజ్ ఏకోహం బహుశ్యాం.
2: ఏకం సత్విప్రా భూరావదంతి అని చెప్పింది. అనగా ఉన్నది ఒక్కటే అయినప్పటికీ వ్యక్తులు అనేక రూపంలో అనేక నామములతో దీనిని అనుభవిస్తూ వచ్చారు.
1: ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఇన్ వేదా దాట్ ఆల్దో దర్ ఇస్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్, ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఎంజాయ్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
2: జగత్తు పరమాణువు యొక్క సముదాయమే ప్రధానమైనప్పుడు ఈ జగత్తులందు ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా ఈ పరమాణువుల యొక్క ప్రమాణమే ప్రధానం.
1: ఇఫ్ ఇట్ ఈస్ ది ఆటమ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ది ఫార్మ్ ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్, ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దే ఎసెన్షియలీ ఫార్మ్ ది బేసిస్.
2: దీనికి మరో చిన్న ఉదాహరణ.
1: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: ఇది ఒక గోడ,
1: దిస్ ఇస్ అ వాల్.
2: ఈ గోడ మనము చూడటకు ఒక స్థూలంగాను ఒక విధమైనటువంటి అటువైపు ఉన్నటువంటి పదార్థములకు అడ్డుగాను మనకు కనిపిస్తుంది.
1: వెన్ యూ టేక్ ఎ లుక్ ఎట్ ద వాల్ ఇట్ లుక్స్ దాట్ ఇట్ ఈస్ ఇనర్ట్ అండ్ ఒపేక్ అండ్ యాజ్ ఇఫ్ యూ కెనాట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ త్రూ ఇట్.
2: అయితే ఈ గోడ స్థూలమైనటువంటిదని కఠినమైనటువంటిది కానీ మనం భావిస్తున్నాం. ఇందులో ఏ విధమైనటువంటి యొక్క ద్రవ పదార్థం లేదని మనం విశ్వసిస్తున్నాం.
1: When we look at the wall, we feel that it is an inert object, it is hard one, there is no water or watery substance in this particular wall.
2: ఈ గోడ కూడాను పరమాణువుల యొక్క సముదాయమే.
1: Even this wall is a conglomeration of atoms.
2: ఇది పరమాణువుల కంటే సూక్ష్మమైనటువంటి అణువులతో కూడినటువంటిది.
1: It also consists of smaller particles than even atom.
2: ఇది బాహ్య దృష్టికి, బాహ్య అనుభవమునకు గోడ.
1: For external vision, for an outer vision, it looks like a wall.
2: ఇది నిత్యానుభవం.
1: This is our daily experience.
2: కానీ దీని యొక్క సత్యానుభవమును కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: But we'll have to make an effort to understand the true experience and meaning behind this.
2: దీనిని ఒక యంత్రాధారంతో మనం దర్శించడానికి ప్రయత్నించినప్పుడు ఈ గోడ అంతా కూడాను కేవలం ఒక పెద్ద నక్షత్ర మండలం మాదిరి కనిపిస్తుంది.
1: If you want to take a look at the wall with a microscope or a powerful other type of instrument, you would feel as if it is a galaxy of stars.
2: అన్ని చిన్న చిన్న అణువులతో కూడినటువంటిది ఈ గోడ.
1: This wall, an object consisting of
2: సందులంతా ఉంటున్నాయి.
1: There is a lot of space in between particles even in the wall.
2: ఒక అణువుకు మరొక అణువుకు మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రమాణం కూడాను పరమాణువుగా రూపొందుతుండాలి.
1: The space occupied between two particles or two atoms in a wall also consists of some smaller particles.
2: అదే విధంగా మనము ఈ జగత్తును మనం పరిశీలన తలిపినప్పుడు మనం నిత్యానుభవం ఒకటి, సత్యానుభవం మరొకటిగా ఉంటుండాలి.
1: If you investigate the world in this particular way, you will come across there are two types of experience. One is daily experience.
2: ఈ నిత్యానుభవమునకు సత్యానుభవం ఆధారమై ఉంటుండాలి.
1: For daily experience and true experience. However, daily experience is based upon true experience.
2: ఆధారమైన సత్యానుభవం యొక్క ఆదాయం చేతనే ఈ ఆదాయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనము నిత్యానుభవంగా దర్శించగలుగుతున్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ ది బేసిస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది డైలీ ఎక్స్పీరియన్స్ విచ్ వి ఆర్ గెటింగ్.
2: ఇది అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క పరమాణు శక్తి.
1: ది పవర్ ఆఫ్ దిస్ ఆటమ్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్.
2: దీనిని అణోరణీయాన్ మహతో మహీయాన్ అణువుగా ఉండి మహత్తరమైనటువంటి యొక్క శక్తిగా రూపొందుతూ వస్తుండాలి.
1: ది సేమ్ థింగ్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అనదర్ వే. ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ పర్టికులర్ ఆటమ్ కెన్ బి వెరీ స్మాల్ బట్ ఇట్ కెన్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ టూ ది బిగ్గెస్ట్ ఆబ్జెక్ట్స్ ఆల్సో.
2: ఇంకా మిగిలినటువంటి యొక్క ఈ నిత్యానుభవములన్నీ కూడాను సత్యానుభవములకు రూపాంతరములే తప్ప అన్యములు కాలేరు.
1: All the other experiences which you have in daily life are the manifestations of the basis which is true experience, experience based upon truth.
2: ఈ పరమాణు యొక్క శక్తి తరించటం కానీ లేక తరిగిపోవటం కానీ పెరిగిపోవటం కానీ దీనికి కొంత ఆధారమైన మూలాధార శక్తి ఒకటి ఉన్నది, అదే సత్యానుభవం.
1: The power which doesn't get exhausted, all this is based upon the experience of truth.
2: సత్యానుభవ శక్తి ఒక్కటే కానీ రెండు కానేరవు.
1: ది సత్యానుభవ శక్తి ఆర్ ద పవర్ ఆఫ్ బేస్ అపాన్ ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్
2: ఇట్ నాట్ ఎన్ ఉదాహరణ.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది ఈ అంకెలు మనం పెట్టాము.
1: టెన్ నంబర్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, these are the
2: numbers which you have. ఇందులో ఒక్కటి తప్ప మిగిలిన అంకెలు అన్ని కూడాను కేవలం స్వతంత్రం లేనటువంటి.
1: In this, the one is only one which is independent and which has got a separate entity. All others are manifestations of this one.
2: ఒక్కటి యొక్క రూపాంతరములే ఈ అన్ని సంఖ్యలు కానీ ఒకటి మినహా మీరు యొక్క రూపములు ఏ మాత్రము లేవుంది.
1: All the other numbers from 2 to 10 are only manifestations on different versions of one and they do not have an independent basis for their own.
2: మూడు అని ఒక సంఖ్య ఉన్నది.
1: Take for example a figure, a number like 3.
2: మూడు ఒకటిలో చేరటం చేతనే మూడు అయింది, ఒకటి లేకుండా మూడు కాలేదు.
1: త్రీ హెస్ బికమ్ త్రీ బై యాడింగ్ నంబర్ వన్ ట్రైస్.
2: ఇంకొక ఒకటి చేరిన చెట్టు నాలుగు అవుతూ పెరుగుతుంది.
1: ఇఫ్ యూ యాడ్ వన్ మోర్ టు దిస్ త్రీ ఇట్ బికమ్స్ ఫోర్.
2: ఈ మూడు లోపల ఒకటి తీసేసిన చెట్టు రెండు అని తరుగుతుంది.
1: ఇఫ్ యూ రిమూవ్ డిడక్ట్ వన్ ఫ్రమ్ దిస్ త్రీ
2: పెరుగుటకు తరుగుటకు కూడా ఒకటే ఆధారం కానీ మరొక అంకె అందుకు ఏమాత్రము ఆధారం కాదు.
1: For the growth or the decline, it is this particular number one which is important and not any other thing.
2: Kanukane itti annitikini mooladharamainatu shakti okati unnadi ani indulo aneka vidhulaga mana bodhapadutunnadi.
1: It becomes very clear in a number of ways when we analyze that it is one primary power which is the basis of all the things seen and unseen.
2: Ee satyam manaku teliyinanta varaku kudano manamu గొప్పవారమని భావిస్తూ ఉంటాం.
1: అంటిల్ వీ నో దిస్ పర్టికులర్ ట్రూత్ వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్స్ అస్ గ్రేట్ పీపుల్.
2: ఒకదు అహంకారం చేత మమేవ పండిత అన్నాడు. మమేవ పండిత, నేనే పండితుడను అన్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అరోగెన్స్ వన్ పర్టికులర్ పర్సన్ డిక్లేర్డ్ దట్ హీ ఈజ్ ద పండిత్ హింసెల్ఫ్.
2: కొంతకాలం పరిశోధన చేశాడు.
1: He conducted investigation for a while.
2: తనకు మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తునందు ఉన్నది అని గుర్తించుకున్నాడు.
1: He realized that there is a power greater than he.
2: అక్కడి నుంచి మమంచ పండిత అన్నాడు. నేను కూడా ఒక పండితుడిని అని దిగాడు.
1: After realizing that, he also said that I am also a pandit. Also is added.
2: మొదలు నేనే పండితుడును అనేటువంటి స్థానం నుంచి నేను కూడా ఒక పండితుడిని అనేటువంటి రెండో స్థాయికి దిగాడు.
1: From the stage when he declared that I alone is Pandit, టు ఎ స్టేజ్ వేర్ హీ సెడ్ దట్ హీ ఈజ్ ఆల్సో ఎ పండిట్ హీ చేంజ్
2: ఇంకా పరిశోధన సరుపుతూ వచ్చాడు
1: హీ బిగాన్ ఫర్ కండక్టింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్
2: తనకంటే ఎంతో మించినటువంటి ఒక శక్తి ఈ జగత్తునందున్నది విషయములన్నీ ఉన్నది దీనికి పండిత సమదర్శన అనేటువంటి తత్వాన్ని గుర్తించుకోలేక నేను ఈ విధంగా వర్తించుతున్నాను అనేటువంటి సత్యాన్ని తాను తెలుసుకున్నాడు
1: ఆఫ్టర్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ హీ రియలైజ్డ్ దట్ దేర్ ఇస్ అ పవర్ విచ్ ఇస్ సుప్రీమ్ అండ్ విచ్ ఇస్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హీ సెడ్ దట్ ఐ హావ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఏ రియల్ పండిట్ ఇస్ వన్ హూ హాస్ గాట్ ఈక్వానిమిటీ అండ్ ఈక్వల్ మైండెడ్నెస్
2: తదుపరి మమం న పండిత అన్నాడు నేను పండితుని కాదు అన్నాడు
1: ఆఫ్టర్ హీ రియలైజ్డ్ దిస్ హీ సెడ్ ఐ ఆమ్ నాట్ ఎ పండిట్
2: ఈ మానవత్వం లోపల నిత్యానుభవంలో ఉండేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలనుకుంటే మన యొక్క స్థితి కులం ఇదే మార్గంలో ప్రయాణం జరుగుతున్నది
1: ఇఫ్ వీ హావ్ టు రికగ్నైజ్ ది రియల్ బేసిస్ ఫర్ ది ఎంటైర్ మేనిఫెస్టేషన్ ఇన్ ద వరల్డ్ వీ హావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ పర్టికులర్ వే
2: మానవుడు నాకు అన్నింటినీ తెలిసినటువంటి ఒక దీనితో ధీమాగా తిరుగుతుంటాడు
1: మ్యాన్ సమ్ టైమ్స్ విల్ బి ఫీలింగ్ అండ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆమ్నిషియెంట్
2: ఇలాంటి వ్యక్తికి ఏమీ తెలియదని మనం భావించాలి
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ సచ్ పర్సన్ రియలీ డస్ నాట్ నో ఎనీథింగ్ అట్ ఆల్
2: బుద్ధుడు నిర్యాణమునకు పురము తమ శిష్యులందరూ చేరి స్వామి ఈ జగత్తును తెలుసుకోవటానికి మేము ఎంతవరకు ఏ స్థితిలోకి వచ్చాము అని ప్రశ్నించారు
1: Before Buddha attained Nirvana, the disciples gathered around him and asked him, Well, Swami, what stage have we reached in our journey?
2: ఈ బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి వాడు ఒక కొమ్మలో ఉండినటువంటి కొన్ని ఆకులను తీడి తన గుప్పెడిలో పెట్టుకున్నాడు
1: Buddha, who was being seated under a tree, took a few leaves from the branches of a tree, kept in his fist.
2: Nayana. ఈ అడవిలో ఎన్ని వృక్షములున్నవి అని ప్రశ్నించాడు బుద్ధుడు
1: హీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ విత్ ద డిసైపుల్స్ చిల్డ్రన్ హౌ మెనీ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్
2: ఈ వృక్షములలో ఎన్ని ఆకులు ఉంటున్నవి ఈ అడవిలో అన్నాడు
1: ఇన్ దిస్ ఫారెస్ట్ హౌ మెనీ లీవ్స్ ఆర్ దేర్ ఇన్ ద ట్రీస్ హీ ఆస్క్డ్
2: ఇలాంటి అడవులు ఈ జగత్తులో ఇంకా ఎన్ని అడవులు ఉంటున్నాయి అన్నాడు
1: హీ ఆల్సో ఆస్క్డ్ హౌ మెనీ ఫారెస్ట్ లైక్ దిస్ డూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్
2: ఈ జగత్తులో ఉండేటువంటి అడవుల యందు ఉండేటువంటి ఆకులు అన్నింటికి దూరం నేను గుప్పిడిగా తీసుకున్నాను ఈ ఆకులంత మాత్రమే మీరు కనుక్కున్నారన్నాడు
1: హీ సెడ్ దట్ ఇఫ్ యు వర్ టు టేక్ ది లీవ్స్ ఆఫ్ ఆల్ ద ట్రీస్ ఇన్ ద వరల్డ్ అండ్ కంపేర్ ది ట్రీ ది లీవ్స్ విత్ ది లీవ్స్ ఇన్ మై ఫిస్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ది వరల్డ్
2: ప్రపంచంలో ఉండినటువంటి అడవులలో పెరిగినటువంటి వృక్షంలో ఎందు ఉన్నటువంటి ఆకులు అన్నింటిలోనూ ఈ గుప్పెడి ఆకులు ఎంత ప్రమాణమో అంతనే మీరు కనుక్కున్నారన్నాడు
1: What proportion the leaves in my fist hold to the leaves in the all the trees all over the world, the same is the proportion as to what we know compared to what we should know.
2: Kaluka eenadi medhavulu anetvanti yokka tattamu kevalamu oka vidhamainatti balaheenata.
1: In this way, people who call themselves wise people these days, their wisdom is just
2: medhavyaktini kampandimpa chesukovatam vidya ani manam bhavistunnam.
1: Developing intelligence is considered by us as if it is, that is education.
2: Ikkada education and human value anu untundadi.
1: There are two words here, education and human values.
2: Na uddeshamu education ikkundi, human value ni education.
1: In Swami's understanding, education is human values. Human values alone constitute education.
2: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను ఎవరు చక్కగా నిర్వర్తించి ఎవరు చక్కగా నేర్చుకుని దానిని ఆచరించడానికి అనుష్ఠించడానికి అందించడానికి ఆనందించడానికి ప్రయత్నం చేయనో వాడే నిజమైన విద్యావంతుడు
1: ఓన్లీ దట్ పర్సన్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ అండర్స్టూడ్ ట్రూత్ నాన్వైలెన్స్ ఆల్ దీస్ ఫైవ్ వాల్యూస్ అండ్ హ్యాస్ ప్రాక్టీస్ హూ హ్యాస్ కన్వేడ్ దీస్ థింగ్స్ టు అదర్స్ అండ్ హ్యాస్ ఎంజాయ్డ్
2: నిత్య జీవితం కూడా మరొక వైపును ఉంటుండాలి
1: బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అ డైలీ లైఫ్
2: తన యొక్క బాధ్యతలు కూడా కొన్ని ఉంటున్నది
1: దేర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఇంపోజ్ అపాన్ ఎవ్రీ వన్
2: తన కర్తవ్యాలను నిర్వర్తించవలసినటువంటి యొక్క విధి కూడా మరొక వైపు ఉంటున్నది
1: ఈచ్ వన్ హ్యాస్ టు డిశ్చార్జ్ హిస్ డైలీ రెస్పాన్సిబిలిటీస్
2: దాని నిమిత్తమై కొన్ని వృత్తులు జరిపి తన ఉదర పోషణ నిమిత్తమై కొన్ని విద్యలు కూడా అభ్యసించవలసింది
1: For the sake of discharging one's duties towards the world and towards other people, he has to take up a profession.
2: కనుక ఈ విత్ అనేటువంటి యొక్క ధాతువు నుంచి వచ్చినటువంటిది విద్య. విత్ అనేటువంటిది కేవలము ప్రకాశము అందించేటువంటి.
1: ది వర్డ్ విద్య ఎడ్యుకేషన్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ విత్. విత్ స్టాండ్స్ ఫర్ ఇల్యూమినేషన్.
2: మన చీకటిని దూరము చేసి సత్యమును నిరూపించేటువంటి వెలుతురు వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ డిస్ప్లే డార్క్నెస్ అండ్ ఎస్టాబ్లిష్ ట్రూత్.
2: అనగా అజ్ఞాన అహంకార అంధకారము రూపుమాపి ప్రజ్ఞాన ప్రశాంతిని ప్రకాంతిని కూడా చేకూర్చేటువంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ దాట్ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నోరెన్స్, విచ్ కెన్ రిమూవ్ వన్స్ ఆరోగెన్స్ అండ్ విచ్ కెన్ గివ్ హిమ్ జాయ్, విచ్ కెన్ గివ్ హిమ్ ఇల్యూమినేషన్ అండ్ పీస్.
2: ఈ లోకమునకు ఈ యొక్క భౌతిక విద్య కూడా అత్యవసరమే.
1: టుడే ఈవెన్ దిస్ డైలీ ఎడ్యుకేషన్, ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
2: ఈ భౌతికమైనటువంటి యొక్క నిత్యానుభవములకు సత్యానుభవమైనటువంటి యొక్క ఈ మానవుని యొక్క విలువలు కూడా దీనికి తోడు చేసుకోవాలి.
1: వన్ ఈజ్ బేస్డ్ అపాన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ ఇస్ ద వాల్యూస్. దే హావ్ టు బి కంబైన్ అండ్ పుట్ టుగెదర్.
2: ఇట్టి విద్యను నేర్చుకున్నటప్పుడు అందరూ కూడా అధికారులే.
1: ఫర్ హావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవ్రీ వన్ హ్యావ్ ది అథారిటీ.
2: ఈ విద్యను ప్రతి ఇంటి అందు, ప్రతి ఆఫీసు నందు, ప్రతి ఫ్యాక్టరీ అందు, ప్రతి వర్క్ షాప్ నందు కూడాను అందరు కూడాను దీన్ని అవలంబించాలని నరేంద్ర ప్రిన్సిపల్ చెప్పాడు.
1: ప్రిన్సిపల్ నరేంద్ర హాస్ సెడ్ దట్ దీస్ వాల్యూస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ హావ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ఎవరీ హౌస్,
2: ఎవరీ ఫ్యాక్టరీ, ఎవరీ ఆఫీస్ అన్నాడు. ఇది కాదు ప్రధానం, ఎవరీ వన్, ప్రతి ఒక్కరు.
1: He has said in every house, every factory and every office. But that is not the truth. Everyone should practice it.
2: This factory is a workshop.
1: Every human body is a workshop.
2: This is a machine.
1: This is a machine.
2: ఈ యంత్రమనేటువంటిది అన్ని అంగముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించుకుని వర్తించుకున్న చేతనే ఇది ఒక్క పెద్ద యంత్రంగా మనం రూపొందించుకోవాలి.
1: యాజ్ దిస్ బాడీ ఈజ్ కండక్టింగ్ ఇట్సెల్ఫ్ ఇన్ యునిసన్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ టుగెదర్, దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వెరీ యూజ్ఫుల్ మెషిన్.
2: యంత్రము లోపల ఒక్కొక్క అంగముల కూడా ఒక్కొక్క సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఇన్హెరెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎవ్రీ
2: అంగ మాత్రమే కాదు, దీని యొక్క బాధలను ఆనందములు కూడా ఒకదానికొకటి పంచుకుంటూ ఉన్నవి.
1: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ దట్ దేర్ ఇస్ అన్ ఇన్హెరెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ ద బాడీ, దే షేర్ ది జాయ్స్ అండ్ ది సారోస్.
2: ఈ వర్క్ షాప్ అయినటువంటి దేహం లోపల అనేక విధములైనటువంటి యొక్క కొన్ని అనురాగములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ వర్క్ షాప్ దేర్ ఇస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ లింబ్స్.
2: దీనిని ఒక యూనిటీ అని చెప్పుకుంటూ వచ్చాం.
1: దేర్ ఇస్ యూనిటీ బిట్వీన్
2: ఆల్. యూనిటీ అనగా కలిసి కలిసి ఉండేటువంటి ఒక తత్వాన్ని మన దేహమే మనకు చక్కగా బోధిస్తూ ఉంటుండాలి.
1: అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ డెమోన్స్ట్రేట్స్ అండ్ టీచర్స్ అన్ ద లెసన్ యాజ్ టు హౌ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్.
2: ఈ వర్క్ షాప్ లో మనం చక్కగా అంతర్దృష్టితో పరిశీలన చేసినప్పుడు మరొక వర్క్ షాప్ మనకు అక్కర్లేదు.
1: If only we can have a look into this particular workshop and take an inward look into this workshop, there is no need for going to another workshop to learn.
2: Manasu palani vastuvu naaku kavali ani sankalpinchukuntundi anukondi.
1: For example, suppose the mind decides to have a particular object.
2: Tatchaname danini pondadaniki tagina prayatnam chestundi ee oka kaalu.
1: Instantaneously we let take the necessary step of going towards that.
2: పలాని చెట్టులో ఉన్నటువంటి పండు నాకు కావాలి అని ఆశిస్తుంది ఈ యొక్క మనసు.
1: ది మైండ్ డిజైర్స్ టు హ్యావ్ ఫ్రూట్ ఇన్ ఏ పర్టికులర్.
2: ఆశించిన తక్షణమే ఆ ఫలం మనకు అనుభవించడానికి వీలు కాదు.
1: ది మోమెంట్ దాట్ ది మైండ్ థింక్స్ ఆర్ డిజైర్స్ టు హ్యావ్ దట్ పర్టికులర్ ఫ్రూట్, ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఆటో.
2: ఆ చెట్టు దగ్గరికి కారు నడిచిపోతాయి.
1: ద లెట్స్ గో మీర్ టు ద ట్రీ.
2: మనసు యొక్క అభిష్టాన్ని నెరవేర్చడం ఆ ఫలం యొక్క కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ ది డ్యూటీ ఆఫ్ ది లెగ్స్ టు ఫుల్ఫిల్.
2: అర్థమే తాము చేశాయి, అక్కడ పోయి నిల్చుకుంది. నిల్చుకుంది కట్టమే నడుము తన యొక్క కర్తవ్యాన్ని తాను చేస్తుంది, వంగుతుంది కిందికి.
1: వన్స్ ది లెగ్స్ పర్ఫార్మ్ దర్ డ్యూటీ ఆఫ్ టేకింగ్ ది ఎంటైర్ బాడీ నియర్ ఆన్ ద ట్రీ, ఇట్ దేర్ ది దర్ డ్యూటీ ఎండ్స్ అండ్ ది వేస్ట్ టేక్స్ అప్ ది నెక్స్ట్ డ్యూటీ, ఇట్ బెండ్స్.
2: తన పని తాను చేసింది ఈ నడుము.
1: ద వేస్ట్ has performed its duty of bending.
2: కానీ ఫలం తనకు దక్కలేదు.
1: Still the fruit has not come to that particular.
2: తదుపరి చెయ్యి ఒక రాయిని తీసుకుంది.
1: Immediately the next step is the hand picked up a stone.
2: రాయి చేతికి చిక్కినంత మాత్రమే ఫలము లభించలేదు.
1: బై మియర్లీ టేకింగ్ ఎ స్టోన్ ఇన్ ద హ్యాండ్ యూ హ్యావ్ నాట్ గాట్ ద ఫ్రూట్.
2: తన పని తాను చేసింది, ఊరుకుంది.
1: హ్యాండ్ డిడ్ ఇట్స్ డ్యూటీ అండ్ కెప్ క్వైట్.
2: తర్వాత భుజము తన పని తాను ప్రారంభించింది, ఆ రాయి తీసుకుని విసిరింది ఆ చెట్టుకు.
1: Then the next duty was that of a shoulder, and he took the stone and it threw at the
2: palam kinda pade tappiki reelu andukunnayi tama pani taavu chesayi.
1: The fruit fell down, the fingers went, picked up the fruit.
2: Aa palamu noti kandinchayi.
1: The fruit was handed over to the mouth.
2: Noru kudanu paapamu tana pani maatram taavu chesindi, ruchini choochindi, idi pulupa teepali.
1: Mouth also discharged its own duty, and that is, it tasted whether it is
2: sour or sweet. ఇది నాకు అక్కర్లేదు. అన్నింటికి నీవే యజమాను, ఓ జఠరాత్ని నీవు తీసుకొని లోపలికి పంపించింది.
1: After it tasted and found out that it was sweet, well, it is sweet. Well, I don't want to take. Oh, stomach, it is you who will have to take it.
2: లేక అది పులుపుగా ఏమైనా ఉన్నా, ఇది నా యొక్క శరీరమునకు సరైనటువంటిది కాదు, ఇది కేవలం ఒక విధమైన రోగానికి మూల కారణం అవుతుంది అని భూదేవికి అందిస్తుంది అని మూసేస్తుంది.
1: సపోజ్ ఇట్ ఈస్ సవర్, వెల్ ఇట్ సేస్, వెల్ ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ, ఇట్ షుడ్ నాట్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద స్టమక్, ఇట్ ఇమీడియట్లీ స్పిట్స్ అవుట్.
2: ఈ విధంగా లోపలికి పంపించినటువంటి యొక్క ఫలమును ఈ అన్ని అంగములు చేరి నాకు అందించిన ఆయన తాను గర్వంగా భుజించదు.
1: ద స్టమక్ టేక్స్ ఓవర్ దిస్ ఫ్రూట్, బట్ ఇట్ ఆల్సో రికగ్నైజెస్ ది ఫ్యాక్ట్ that all these limbs are entitled to have a share.
2: ఇందులో ఉన్నటువంటి జఠరాగ్ని దాన్ని చక్కగా ధనము చేసి దానిలో ఉన్నటువంటి సరియైన సారాన్ని అన్ని అంగములు చేరి నాకు పంపించినాయి కదా అని సారాన్ని అన్ని అంగములకు సప్లై చేస్తూ వస్తుంది.
1: ద డైజెస్టివ్ పవర్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద స్టమక్ డైజెస్ట్ ఇట్ అండ్ సప్లైస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు ఆల్ ద లింబ్స్.
2: ఈ విధమైనటువంటి అన్యోన్య సంబంధ బాంధవ్యం అనేటువంటి మన దేహంలోనే చక్కగా నిరూపించడానికి అవకాశం ఉంటుంది.
1: దిస్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ రిలేషన్షిప్, కోఆపరేషన్ అండ్ యూనిటీ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ ఓన్ బాడీ బీయింగ్ డెమోన్స్ట్రేటెడ్ హియర్.
2: ఈ అన్యోన్యతను మన నిత్య జీవితంలో మనం కూడా కొంతవరకు అనుభవించాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ మ్యూచువాలిటీ అండ్ కోఆపరేషన్ విల్ హావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై అస్.
2: ఒక దారిలో మనం నడుస్తున్నాము.
1: సపోజ్ వీఆర్ వాకింగ్ ఇన్ ఎ స్ట్రీట్,
2: కన్నులు పైన ఉన్నవి,
1: ది ఐస్ ఆర్ లుకింగ్ టు ద
2: కాళ్ళు కింద ఉన్నవి,
1: లెగ్స్ ఆర్ డౌన్ బిలో,
2: ఆ దారిలో కన్నులు ఒక ముళ్ళును చూచింది,
1: ది ఐస్ నోటీస్డ్ ఎ థార్న్ ఆన్ ద రోడ్.
2: కానీ వీటి సంబంధం మనకి ఎవరికి బాహ్యంగా అర్థం కావటం లేదు, అది అంత సంబంధం ఉంటుందా, ఎప్పుడు చెప్పిందో, ఏ ఫోన్ ఉందో, ఏ టెలిగ్రాఫ్ ఉందో, ఏ విధంగా ఉందో, తక్షణమే కాలు దాన్ని దాటుకుని వెళ్లిపోతుంది.
1: ద మూమెంట్ ది ఐ నోటీస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ థార్న్, it is really a wonder as to how, in what way it has communicated its the existence of a thorn. Automatically, spontaneously, the leg skipped that particular thorn and passed by.
2: కాళ్ళకు కన్నులు లేవే,
1: legs do not have the eyes,
2: ఇది ఎక్కడ దాటుకుంది?
1: How did the leg,
2: చూచినది కన్నులు, దాటినది కాళ్ళే?
1: How did the leg pass? It is the eyes which saw the
2: కన్నులు. కాళ్ళకు అంత సన్నిహిత సంబంధం ఉంటుంది.
1: This is the mutual relationship that
2: ఒకవేళ ఈ పాదములు కంటి మాటనే వినక అది కాలును ఆ ముళ్ళు పైన పెట్టినా తాను చాలా రక్తం ధారపోసుకుంటుంది.
1: సపోజ్ ది లెగ్ వి ఫుట్ డజంట్ కేర్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ద ఐ అండ్ వి గట్ టు ట్రాట్ ఆన్ దట్ పర్టికులర్ థార్న్.
2: కానీ తగినది కాలుకు కానీ ఏడ్చేది కాదు.
1: ఇట్ స్టార్ట్ బ్లీడింగ్ అండ్ వెన్ ఇట్ స్టార్ట్ బ్లీడింగ్ ది పెయిన్ ఈజ్ ఫర్ ద ఫుట్ but the eyes are staring
2: at it. కన్ను ఎంత బాధపడుతుందో మనం యోచించి చెప్పుకోండి.
1: You can imagine how the eyes feel so much when the foot is put
2: ఈ ముళ్ళు కన్నుటువంటిది కాలికి కానీ నాకు కాదు కదా అని తాను ఊరుకుండవచ్చు కదా.
1: ఇట్ కుడ్ యాజ్ వెల్ టెల్ ఇట్ సెల్ఫ్, వెల్ ఇట్ ఈస్ ది ఫుట్ విచ్ ఈస్ హర్ట్ బై ది థార్న్, వై షుడ్ ఐ బి
2: కనుక. ఈ రెండింటికి ఎంత ప్రేమానురాగం కలిగి ఉంటుందో మనం యోచించుకోవాలి.
1: వాట్ ఎక్స్ట్రాడినరీ లవ్ ఎగ్జిస్ట్ and lost between these two.
2: ఇది మానవత్వం. పరలోక కలిగినటువంటి బాధను నా బాధగా మనం భావించుకున్నప్పుడే ఇది నిజమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: దిస్ ఈస్ హ్యూమానిటీ. వెన్ వి సీ అదర్స్ బీయింగ్ పుట్ టు సమ్ ట్రబుల్, ఇఫ్ వి కెన్ కనుగొనటువంటి
2: మానవతను మన ఇంద్రియములే మనకు సబోధన చేస్తున్నవి, అవి నిజమైనటువంటి గురువులుగా మనకు రూపొందుతూ వస్తున్నాయి.
1: దీస్ సెన్సెస్ టీచర్స్ అండ్ బికమ్ అవర్ ట్రూ టీచర్స్ ఇంపార్టింగ్ అస్ సచ్ వెరీ వాల్యుబుల్ లెసన్స్.
2: కనుక మన దేహం అనేటువంటి యంత్రంలో మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటున్నది.
1: There are so many things which you can learn from our own body.
2: ఈ దేహం అనేటువంటిది కేవలము క్రియాకలాపాలను ప్రవేశించేటువంటిది.
1: Body is one which undertakes a lot of activity.
2: ఇది కర్మలకు ప్రధానమైనటువంటి యొక్క పాత్ర.
1: This is an instrument which undertakes a lot of work.
2: ఏ విధమైనటువంటి కర్మలు మనం ఆచరించాలన్నను ఇది దేహంలో సరి అయినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అత్యవసరం.
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ వర్క్ యూ వాంట్ అండర్టేక్ ద బాడీ షుడ్ హ్యావ్ ద పవర్ అండ్ ది ఫిజికల్ కెపాసిటీ టు డూ ఇట్.
2: కనుక దేహాన్ని కూడా నువ్వు మొట్టమొదట మనం ఆరోగ్యవంతంగా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ప్రైమరీ డ్యూటీ టు కీప్ అవర్ బాడీ హెల్తీ.
2: పైన ఉన్నది కదా అని తలకు ప్రత్యేకత కాదు.
1: జస్ట్ బికాస్ హెడ్ ఈస్
2: ఉన్నది కదా అని ఇది నీచంగా మనం భావించరాదు.
1: జస్ట్ బికాస్ ది ఫీట్ ఆర్ డౌన్ వీ విల్ నాట్ లుక్ డౌన్ విత్ కంటెంప్ట్ ఆన్ దెమ్.
2: ఈ రెండింటికి ఉండినటువంటి సన్నిహిత సంబంధము మన యొక్క ప్రేమతత్వము.
1: ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హెడ్ అండ్ ది ఫీట్ ఈస్ ది లవ్ దట్ ఫ్లోస్ బిట్వీన్ దీస్ టూ.
2: ఈ ప్రేమతత్వము నడసిక పరింత్రం కూడా మనం ప్రచరింపజేసుకున్నప్పుడే మన జీవితము పూర్ణవంతమవుతుంది.
1: If we saturate our entire body from head to foot with this sacred love, then only our life gets sanctified.
2: కనుక తల చేసినటువంటి ఆలోచనలన్నీ కూడాను కారుణూపకంగానే మనం అనుభవించి చేయాలి.
1: వాట్ ఎవర్ హెడ్ థింగ్స్ వీ హావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ప్రాపర్లీ.
2: ఇలాంటి అంగముల యందు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది మనకు నిత్యానుభూతులు.
1: దిస్ ఇస్ ఎ డైలీ ఎక్స్పీరియన్స్ which shows what type of relationship that exists between different limbs of the body.
2: నిత్యానుభవములు కూడాను ఈ లోకములకు అత్యవసరము.
1: డైలీ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇస్ ఎసెన్షియల్ ఫర్ దిస్ వరల్డ్.
2: ఈ మానవతా గుణములు అనేటువంటిది మానవతా విలువలు అనేటువంటిది ఏదో 5 సంవత్సరం 6 సంవత్సరం పూర్వము మనం ప్రారంభించినామని మీరు భావించవచ్చు.
1: యూ మే బి థింకింగ్ దట్ ఇట్ ఇస్ అబౌట్ 5 ఇయర్స్ బ్యాక్ వీ అండర్టక్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్.
2: ఇది నేను ఏ 50 సంవత్సరముల పూర్వమో దీన్ని ప్రారంభించాను.
1: స్వామి హాస్ కమ్ ఇన్ దిస్ 50 ఇయర్స్ అగో.
2: కరణం సుబ్బమ్మ ఇంటిలో ఉండినప్పుడు నేను భజన లోపల ఒక పాట పాడేవాడి.
1: వెన్ స్వామి వాజ్ ఇన్ కరణం సుబ్బమ్మాస్ హౌస్ స్వామి యూజ్ టు సింగ్ వన్ భజన్ డ్యూరింగ్ ది భజన్ సింగింగ్.

0: అధర్మము మనం ప్రారంభించినామని మీరు భావించవచ్చు.
1: యూ మే బి థింకింగ్ దట్ ఇట్ ఇస్ అబౌట్ 5 ఇయర్స్ బ్యాక్ వీ అండర్టక్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్.

0: The primary responsibility of a human being for having taken human birth is to carry out action. And the secret of all success is smarana, remembering the Lord's name. And doing sadhana is the primary responsibility of the devotees. Devotees should undertake sadhana.
1: ఇందులో మన హృదయమైనటువంటి విశాలమైనటువంటి భూమి వంటిదిగా నిరూపించింది.
0: In this, one has to take his own heart as
1: Brahmana. మనకగా తీసుకుంది.
0: You have to take the mind as the plough.
1: గుణములను ఎద్దులుగా భావించుకుంది.
0: Take the attributes guna as bullocks.
1: వివేకమును చాలుకోలుగా తీసుకుంది.
0: Take your intelligence and discrimination as
1: ఈ హృదయ క్షేత్రాన్ని సాగు చేయమని బోధించింది.
0: As a whip and cultivate this particular field of horn.
1: ఏమిటి దీంట్లో మనం పండించేటువంటి పంట?
0: వాట్ ఇస్ ది క్రాప్ విచ్ ఆర్ గోయింగ్ టు రైస్ ఇన్ దిస్?
1: సత్య ధర్మము శాంతి ప్రేమలను ఇవే మనం పండించేటువంటి పంట.
0: వాట్ ఇస్ ది క్రాప్ విచ్ ఆర్ గోయింగ్ టు రైస్ ఆన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్?
1: వర్షము భావమే కలుపులు బ్రహ్మానందమే పండెడి పంట సత్య ధర్మము శాంతి ప్రేమలతో.
0: ఇట్ ఇస్ ది డివోషన్ విచ్ ఇస్ ద రెయిన్ and it is the feelings which will weed out all the unnecessary things, and it is Brahmananda, the extraordinary bliss which you can get as a crop.
1: Kanukane manam ee naadu em cheyala manase madakaga gunamule yaddu.
0: Today what is our responsibility, what is our duty? Take your mind as the plough and take your attributes this sat.
1: Ee manasane kunte manakalu adukulo pettukoni గుణము అనేటువంటి దానికి కట్టుకుని వివేకమునికి చాలుకోలా తీసుకుని ఈ హృదయం లోపల ఈ ప్రేమ పంటను పండించాలి, సత్య పంటను పండించాలి, ధర్మ పంటను పండించాలి, శాంతి పంటను పండించాలి.
0: యూ హావ్ టు టేక్ ది ప్లౌ, ది మైండ్ ఆఫ్ ద ప్లౌ అండ్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. టేక్ ది గుణస్ యాజ్ ది బుల్లెట్స్ అండ్ కల్టివేట్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ and raise the crop of truth, raise the crop of love, raise the crop of dharma, raise the crop of peace.
1: అది మన హృదయంలో పండించుకోవాల్సిన పంట. ఈ పంటను 10 మందికి మనం అందించాలి.
0: దిస్ ఇస్ ది క్రాప్ విచ్ ఆర్ రేజ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అమంగ్ టెన్ అదర్స్.
1: మన జీవితం అనేటువంటిది ఐస్ గడ్డ వంటిది.
0: అవర్ లైఫ్ ఈజ్ సంథింగ్ లైక్
1: క్షణం కరిగిపోతూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఐస్ స్లాబ్, ఇట్ గోస్ ఆన్ రెడ్యూసింగ్ ఇట్స్ ఓన్ లైఫ్.
1: కరిగిపోక మునిపోయి నలుగురికి పంచిపెట్టాలి మనం.
0: Before it disappears, you have to distribute this particular thing to all the people.
1: ఆ విధమైనటువంటి పంచిపెట్టేటువంటి యొక్క పరిస్థితి ఈనాడు మనము ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అనేటువంటి దాన్ని ప్రారంభించాము.
0: Before this ice melts away, it has to be distributed, and this is the very lesson which has to be understood in this human
1: life. దీనిపైన అనేక మందికి అనేక విధమైనటువంటి ఆపోహలు ఉండవచ్చు.
0: There could be a number of doubts entertained by different people here on this particular aspect.
1: ఈ వాదోపవాదంలోకి ఏ మాత్రం కూడా స్థానం నడిపించనక్కర్లేదు.
0: You should not give any room for arguments and counter arguments.
1: ఇది మానవుడు ప్రతి మానవుడు కూడా సాధించవలసినటువంటి ఒక సత్య స్వరూపం.
0: This is a particular truth which has to be achieved and accomplished by every human being.
1: దానిలో ఒకరికొకరు తోడుగా ఉంటుండి అన్యోన్యతగా దీన్ని ఐకమత్యంగా దీన్ని సరైన రీతిలో మనం జగత్తును కల్పించాలి.
0: ఇన్ దిస్ పర్టికులర్ టాస్క్ ఈచ్ వన్ షుడ్ హెల్ప్ ది అదర్ అండ్ త్రూ కోఆపరేషన్ అండ్ యూనిటీ వీ హావ్ టు అచీవ్ దిస్ థింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు ద వరల్డ్.
1: ఇందులో మనము నిత్యానుభవం ఒక్కటి ఉండినప్పటికీ సత్యానుభవాన్ని మాత్రం లక్ష్యంలో ఉంచుకోవాలి.

0: Whatever may be our daily experience, which could be different from the true experience, we should keep true experience on the basis
1: and అన్నిటికీ ఆధారమైనటువంటిది ఒక్కటి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: దెర్ ఇస్ వన్ విచ్ ది వైజ్ పీపుల్ డిక్లేర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్, బట్ యూ హ్యావ్ టు రియలైజ్ అండ్ రికగ్నైజ్ దట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ విచ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ సీన్ అండ్ అన్సీన్.
1: సత్యసాయి సేవా సమితి,
0: వన్ ఈజ్ సత్యసాయి సేవా సమితి,
1: సత్యసాయి భజన మండలి,
0: సత్యసాయి భజన మండలి ఇస్ ద సెకండ్,
1: సత్యసాయి సేవాదళము,
0: సత్యసాయి సేవాదళం ఇస్ ద థర్డ్,
1: స్టడీ సర్కిల్,
0: సత్యసాయి స్టడీ సర్కిల్ ఇస్ ద ఫోర్త్,
1: సత్యసాయి మహిళా విభాగము,
0: సత్యసాయి మహిళా విభాగం ఇస్ ద ఫిఫ్త్,
1: సత్యసాయి ఎడ్యుకేషన్ ఫౌండేషన్,
0: సత్యసాయి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇస్ సిక్స్త్.
1: ఇవన్నీ కూడా కేవలము కొన్ని కొన్ని అంగములుగా ఉండినప్పటికీ దీని అన్నింటికి ప్రధానమైన ఆధారం సత్యసాయి. ఈ లక్ష్యాన్ని మనం పెట్టుకుని మనం ఏమి చేసినప్పటికీ అది సత్యాన్ని పొందుతుంది.
0: ఆల్ దీస్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మే బి డిఫరెంట్, బట్ ది యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, ది బేసిస్ ఇస్ సత్యసాయి. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కండక్ట్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఓకే.
1: మనం మన సోదర మానవులను అందరి కూడాను ఈ విధమైనటువంటి పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We have to put all our brothers in the right path, in this particular path, in the sacred path.
1: Konga tana sutini mukkuto konni chapalu tini kevalam tana kaduke tana bhujistundi, tana kaduke tana kayasanga bhavistundi.
0: Cray eats fish, fills its own stomach, thinks its own stomach is kailasa or its this end
1: of its life. Kongala valle tayaru kaakudadu.
0: We should not turn ourselves into cranes.
1: తనతో పాటు ఇంకా అనేక మంది జీవులు ఉంటున్నారనే విచార భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంటి టవర్ జల్స్ రికగ్నైజ్ మిలియన్స్ ఆఫ్ అదర్ పీపుల్ హూ ఆర్ ఎగ్జిస్ట్.
1: మనం అనుభవించినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రసాదమును అందరికి కూడా పంచడానికి ప్రయత్నించాలి.
0: దిస్ సేక్రెడ్ పీస్ఫుల్ నెక్టర్ అండ్ ఫుడ్ విచ్ హావ్ పార్టేకన్ వి హావ్ షేర్ ఇట్ విత్ ఆల్ అదర్స్.
1: ఈనాడు ఈ ఎడ్యుకేషన్, ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది, అలాగే మానవతా గుణములు అనేటువంటి విద్యను ఎక్కడ చూసినా కూడాను అందరూ ఆకర్షిస్తున్నారు.
0: ది ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ అట్రాక్టింగ్ పీపుల్ ఆల్ అరౌండ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్.
1: కారణం ఈ విలువ లేకపోవటం చేతనే జగత్తంతా కూడా అనేక భయభ్రాంతులతో కూడి ఉంటుండాలి. బ్రతికించి అనేక చిత్రహింసలు చేస్తుండాలి. ఈ బాధ ఆ బాధల కంటే అధికమైనటువంటి బాధ.
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ, దే గో టార్చరింగ్ యూ డే ఇన్ అండ్ డే అవుట్ అండ్ పుట్ యూ టు సచ్ ఇమెన్స్ సఫరింగ్.
1: కనుక మనల్ని గ్రేటప్పటి యొక్క ఈ ఈర్ష్య, అసూయ, డంబము, ఆడంబరం అనేటువంటి యొక్క ఈ దుఃఖడములు మనం శుభ్రం చేయాలంటే ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు అనేటువంటి యొక్క బ్రష్లు మనం సంపాదించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ రిమూవ్ ఫ్రమ్ యూ క్వాలిటీస్ లైక్ జెలసీ, హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ క్వాలిటీస్, you have to make use of the kum which can clear these things, the kum of satya, truth, right
1: conduct. Ee vidyalu tho paatu ee yokka paramatmikamainatundi pradhanamainatundi ee manavata gunamulu manam adhikanga poshinchukuntu raavali.
0: Along with this worldly education, the spiritual education and the human values will have to be cultivated, fostered and developed in us.
1: Oka tailamu deepaniki pranam isthundi.
0: Oil makes a light burn. It gives life to the light.
1: Mana prema jeevitanike pranam isthundi.
0: Our love can give life to the human beings themselves.
1: Kanuka mana jeevitaniki prema anetundi danni manam tailanga manam teeskovali.
0: For our life, love must be taken as oil.
1: Pranati noone vattikaru deepak velugu kaluguna.
0: If you are having a container, oil and a wick, will you be able to get automatically the light from it?
1: Kaani deenini antinche vaadu okadu undali kada.
0: There is a need for one who can light this lamp.
1: Poolu soodi daram undi pushpamala thanaguna.
0: There are flowers, there is thread and there is needle. Would it automatically become into a garland?
1: Deeni kutteetundi vaadu okadu undali kada.
0: There is one who has to bunch them together, put them together.
1: Ratnalu galavu sommulu nirmanamaguna.
0: You are having gold, you are having gems and diamonds. Can they become automatically
1: jewels?
0: There is need for one who can make jewelry.
1: Adhe vidhangani satyasai andinchinatvanti yokka ee yokka pancharatnamulu endukodanu pancharatnamulu pancharatnamulu gaane undali. కానీ అందించేవారు కొంతమంది ఉండాలి కదా.
0: దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్, దీస్ ఫైవ్ జెమ్స్ ఆర్ దేర్, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ వాల్యూ, బట్ దేర్ ఇస్ నీడ్ ఫార్ సమ్వన్ హూ కెన్ హ్యాండ్ ఓవర్ దీస్ థింగ్స్ టు అదర్స్.
1: అది అందించే నిమిత్తమై కొంచెం ప్రభుత్వాలతో కూడా కొంత సంబంధం ఏర్పరచుకోవాల్సి వస్తుంది.
0: In order that these diamonds are given to various people, it may be necessary, it may become essential to have some kind of
1: relationship with the government.
0: If you don't have any relationship with the government, with the corporations, with the municipality, they are not likely to send their teachers here.
1: వారిని పంపండి, వారికి మనం బోధించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: If they don't send the teachers, there will be no occasion for us to teach them.
1: కానీ ఎవరితో మన సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకున్నప్పటికీ మన సంబంధం అనేటువంటి యొక్క సత్యసాయిని మాత్రం ఏమాత్రం కోరిన దూరం కాకూడదు.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ యూ మే ఎస్టాబ్లిష్ విత్ ది గవర్నమెంట్ ఎక్సెట్రా, బట్ యూ షుడ్ రిమెంబర్ దిస్ పర్టికులర్ ట్రూత్ దట్ యూ షుడ్ నెవర్
1: రైట్స్ ఉండే నిమిత్తమై దీన్ని ఒక రిజిస్టర్ బాడీగా చేయవలసి వచ్చింది.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ ది స్టేటస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ రిజిస్టర్డ్ యాజ్ ఎ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్.
1: ఎవరంటే వారు పోయి కార్పొరేషన్ ఆఫీసర్ దగ్గర పోయి మాట్లాడాలంటే వాడు గెట్ అవుట్ అంటాడు.
0: ఈ పర్సన్ వాక్స్ ఇన్ యూర్ కార్పొరేషన్ ఆఫీస్ అండ్ వాంట్స్ టు జస్ట్ ఎంటర్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్, హీ మైట్ సే యూ ప్లీజ్ గెట్ అవుట్.
1: కానీ మనం ఒక అధికారం కలిగినటువంటి వారమైతే తప్పక వారు వెల్కమ్ చేసి మన యొక్క విషయాన్ని సంప్రదించి చక్కగా దాని తగిన చర్య తీసుకుంటాడు.
0: ఇఫ్ వి హావ్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ సమ్ అథారిటీ అండ్ వి రిప్రజెంట్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ వి గో అండ్ కాంటాక్ట్ దెమ్, దెన్ దే విల్ బి ఏబుల్ టు టేక్ సమ్ స్టెప్స్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్.
1: కనుక మనము ఈ ప్రభుత్వంతో కొంతవరకు సంబంధం పెట్టుకున్నంత మాత్రమున మనం దీనిని వేరే విధంగా మనం భావించరాదు.
0: జస్ట్ బికాస్ వీఆర్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్, we should not forget certain basic facts.
1: మొదలు నేను చెప్పినట్టుగా మన నిత్యానుభవం ఒకటి, సత్యానుభవం ఒకటి, ఈ రెండింటిని మనము సన్నిహిత సంబంధం చెయ్యాలి.
0: As Swami described in the very beginning of this discourse, the daily experience is something and the true experience is different. We have to make an effort to bring these two together and closer.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత ఈ మానవత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: బై యూనిఫైయింగ్ దీస్ టూ ఎక్స్పీరియన్సెస్ వి హావ్ టు డెవలప్ హ్యూమానిటీ.
1: నిత్యానుభవం ప్రతి వ్యక్తి కూడా అత్యవసరం.
0: డైలీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఐన్స్టీన్ అనేటువంటి వాడు గొప్ప విజ్ఞానవంతుడు.
0: ఐన్స్టీన్ వాజ్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: అతను అనేక రకములైనటువంటి పరిశోధనలు ఆ కాలం నుండే చేసి అనేక సత్య స్వరూపాన్ని గుర్తించుకున్నాడు.
0: Even in those days, he conducted quite a lot of research and established certain truths.
1: ఈ జగత్తంతా కూడాను పరమాణువుల యొక్క తరంగముల యొక్క స్వరూపమే అనుకున్నాడు.
0: He just said that this is a conglomeration of the waves of energy.
1: పరమాణువే తరంగము, తరంగమే పరమాణువు యొక్క పరికరములని భావించాడు.
0: There is a mutual relationship between the atom and the waves of energy. That
1: ఈ దేహము, ఈ జగత్తు, ఈ సర్వ పదార్థములు కూడాను పరమాణువుల యొక్క సముదాయమేని గుర్తించుకున్నాడు ఎక్స్పెరిమెంట్ లో.
0: ఇన్ ఎక్స్పెరిమెంట్స్ హీ కండక్టెడ్ హీ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ప్రూవ్డ్ దట్ ఇన్ ది బాడీ ఇన్ ది వరల్డ్ ఎవ్రీ ఆబ్జెక్ట్
1: గుర్తించుకున్నటువంటి విజ్ఞానవేత్త అయినప్పటికీ నిత్య జీవితంలో మాత్రం మార్నింగ్, ఈవినింగ్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేటువంటి ఈ యొక్క స్వార్భావాలను మాత్రమే తాను ఉపయోగపెట్టుకుంటూ వచ్చాడు.
0: Although such an accomplished scientist who realized quite a few scientific truths, in his daily life he was observing north, south, east, west, sunrise, sunset and such other
1: things. ఈ దేహములంతా కూడా ఒక నీటి బుడగలాంటివి అని చెప్పి అనుకున్నాడు.
0: He realized that this human body is something like a water bubble.
1: అయితే ఈ నీటి బుడగ శిథిలము కాక పూర్వమే దీని ద్వారా అనేక రకమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలని భావించాడు.
0: Before this water bubble breaks, he realized that this body must be used properly.
1: ప్రతి అణువును కూడా సద్వినియోగపరచాలని సంకల్పించుకున్నాడు.
0: ఎవ్రీ ఆటమ్ ఇన్ దిస్ బాడీ మస్ట్ బి యూజ్డ్ ప్రాపర్లీ.
1: అతని కాలం లోపల ఈనాటి ఆధునిక యుగం వలె పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్, పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తాను లక్షలకు కోట్లకు ఖర్చు పెట్టి ఏమాత్రం కూడా తాను క్రోడీకరించలేదు.
0: In all his research, he did not spend lakhs and crores of rupees in establishing very big laboratories and very sophisticated equipment etc.
1: ఆ సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ అనే మార్గంలో తన ఆదర్శాన్ని నిరూపించాడు.
0: హీ హెల్డ్ అవుట్ ఎన్ ఐడియల్ ఆఫ్ సింపుల్ లైఫ్ అండ్ ది హైయెస్ట్ స్టడీ.
1: ఈనాటి మన యొక్క చదువులు, మన యొక్క విద్యలు, మన యొక్క ప్రవర్తనలు ఏ రీతిగా ఉంటుండాలంటే, మనము జీవితం అనేటువంటిది అర్థం చేసుకునకుండా అడుగు భాగంలో ఉంటుండి ఆడంబరమైనటువంటి యొక్క అధికారంలో మనం ప్రవేశిస్తూ వస్తున్నాం.
0: బట్ టుడేస్ అవర్ లైఫ్ స్టైల్, అవర్ ఎక్స్పీరియన్స్, అవర్ కాండక్ట్ ఈస్ డిఫరెంట్. వీఆర్ ఇన్ ది లోయెస్ట్ రంగ్ ఆఫ్ ది ఎంటైర్ ఎడ్యుకేషన్, బట్ వీ థింక్ అవర్ సెల్వ్స్ టు బి ఆక్యుపైయింగ్ ది హైయెస్ట్ పొజిషన్ ఆల్రెడీ.
1: హైయర్ లైఫ్,
0: లో థాట్స్
1: ఈ విధంగా ఉంటున్నాం. ప్రస్తుతానికి మనం అన్ని అనుకూలంగా ఉంటుండాలి. నేను కూర్చోవడానికి మంచి కుషన్ చైర్ ఉందా లేదా, కుషన్ చైర్ కోసం చూస్తాడు ఈ విద్యార్థి.
0: Today's student looks whether he is having a chair which has got a cushion which can give him some comfort.
1: Air condition kavali tana office room ko.
0: He immediately feels that he should have air conditioner fixed to his office.
1: Aanadu scientist anetunte Einstein oka paper, oka pencil, oka waste paper basket ante ide tana idantha kuda no laboratory.
0: But the greatest scientist Einstein had only a paper, a pencil and a waste paper basket for all the research he carried on.
1: ఈనాటి ప్రొఫెసర్స్ అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క దురభ్యాసంలో అభివృద్ధిని గమనించుకుంటూ వస్తున్నారు.
0: The professors of today are taking in the wrong path these days.
1: ఇది సరి అయినటువంటి యొక్క చర్య కానేరు.
0: This is not proper.
1: మన యొక్క విద్యా సంస్థల యందు ధనమును మితముగా ఖర్చు పెట్టాలి.
0: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీ షుడ్ స్పెండ్ లిమిటెడ్
1: ధనము. ఎన్నో విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుండాలి.
0: ద వరల్డ్ ఈజ్ అండర్గోయింగ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్.
1: కేవలం సోంబేరి ప్రొఫెసర్స్ మాత్రమే ఈ ఎక్కువ పెన్షన్ కోరుతూ ఉంటారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది లేజీ టైప్ ఆఫ్ ప్రొఫెసర్స్ హూ
1: ఆల్రెడీ పెట్టుంటే దాన్ని చిక్ చేసి సులభంగా వాడు నేర్చుకోవచ్చు. నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు, నేను ఎక్కువ శ్రమపడనక్కర్లేదని ఈ విధమైనటువంటి స్వార్థం కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: దీస్ ప్రొఫెసర్స్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఫీల్ దట్ ఇఫ్ దే కెన్ పుట్ ఆన్ ఎ స్విచ్ ది మెషిన్ కెన్ టీచ్ సో మెనీ థింగ్స్ అండ్ దే నీడ్ నాట్ ఎగ్జర్ట్ దెమ్సెల్ఫ్స్.
1: ద్వారా జరిగేటువంటి యొక్క బాధలు చాలా అధికంగా ఉంటున్నాయి, అది వారు గుర్తించడం లేదు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టెండెన్సీ there will be a number of problems which they will be facing.
1: In ee aadhunika yugam lopala computers ekkuga parigrothunnayi.
0: In this modern age computers have begun to occupy a very important place.
1: Computers valla professors ku adhikamainatundi kashtamulu untundavu.
0: On account of computers professors may not be having much work.
1: Ee computers lo poolu vesam, poolu powder e vastundi.
0: In computers if you put flowers, you get bad flowers.
1: చెడ్డది వేస్తే చెడ్డదే వస్తుంది, మంచిది వేస్తే మంచిదే వస్తుంది. మనం వేసే దాంట్లో ఉంటుంది అది.
0: ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ టు ఫీడ్ ది కంప్యూటర్ విత్. ఇఫ్ యూ ఫీడ్ ఇట్ విత్ గుడ్ థింగ్స్ యూ గెట్ గుడ్ రిజల్ట్స్ అండ్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ విత్ గార్బేజ్ అండ్
1: ఇంకా నిత్య జీవితం లోపల ఆడవారికి, మగవారికి, పిల్లలకు అందరికి కూడా ఒక చిన్న చిన్నవి, ఒక క్యాల్కులేటర్, ఒక చిన్న చిన్నవి కూడా వచ్చాయి.
0: And it's also, now that we are having calculators, small calculators which can be easily available for children, women,
1: men.
0: One person has purchased one gown for 20 rupees, another 10 rupees for the daughter, one knicker was purchased.
1: ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ నిక్కరు ఇవి చేయడానికి ఒత్తుకుంటూ కూర్చుంటారక్కడ.
0: ఫర్ ఫైండింగ్ అవుట్ ది టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఓన్లీ దీస్ ఫోర్ ఐటమ్స్ దే గో ఆన్ యూజింగ్ ది క్యాలిక్యులేటర్.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంతో యంత్రం పైన మనం ఆధారపడితే మన సహజమైనటువంటి తెలివితేటలు ఎంత పాడైపోతుందో యోచన చేసుకోండి.
0: If we develop this kind of tendency to depend upon the machine for such small things also, to what extent our faculties get defunct.
1: పాతకాలములో మన పిల్లలకు లెక్కలు చెప్పించాలంటే చాలా శ్రమపడి అనేక విధములుగా కూడా వారి కంఠస్థం చేసుకుని వారి తలలో ప్రింట్ అయిపోయేటువంటి ఇవన్నీ.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ టు టీచ్ అర్థమెటిక్ ఇట్ దే యూస్ టు టేక్ ఎ వెరీ హార్డ్ వే, బట్ ఇట్ యూస్ టు గెట్ ఇంప్రింటెడ్ ఇన్ దర్ హార్ట్స్ అండ్
1: మన సహజమైనటువంటి యొక్క తెలివితేటల్లో ఈ విద్యను మనం అభ్యసించాలి.
0: In this way, in natural way, they used to develop their cleverness, their
1: intelligence.
0: One should not depend too much upon these machines.
1: అందులో కరెంట్ ఏమైనా ఉంటే సక్రమంగా జరుగుతుంది, లేకపోతే వక్రం అయిపోతుంది.
0: ఇఫ్ దెర్ ఈస్ కరెంట్ కంటిన్యూస్లీ ది మెషిన్ వుడ్ బి ఆల్ రైట్, అదర్వైజ్ ఇట్ వుడ్ గివ్
1: కదా. మొట్టమొదటి కంప్యూటర్ ఇది తల.
0: ది ప్రైమరీ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది ఫస్ట్ కంప్యూటర్
1: సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకునేటువంటి యొక్క తరబీదు మనం ఈనాడు పిల్లలకు చేయాలి.
0: వీ హావ్ టు ట్రైన్ అవర్ స్టూడెంట్స్ టు సీ దట్ దే యూజ్ దిస్ కంప్యూటర్ ప్రాపర్లీ.
1: మనం కేవలము ఒక విధమైనటువంటి యొక్క యంత్రాల అధికంగమైనటువంటి విలలతో తీసుకుని వచ్చి ప్రయోజనం లేదు, దానిని వినియోగించుకునేటువంటి యొక్క విధానం కూడా మనం గుర్తించుకోవాలి.
0: ఇట్ ఈస్ నో యూజ్ బయింగ్ కాస్ట్లీ అండ్ సొఫిస్టికేటెడ్ మెషిన్స్, వీ షుడ్ నో హౌ టు యూజ్ దెమ్.
1: కనుక దీన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ఈ ధనము ఆ యంత్రము సరైనటువంటి దిశలో మనం ఫలితాన్ని అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ ఇన్ ది ప్రాపర్ వే ఆల్ దిస్ సొఫిస్టికేటెడ్ మెషిన్, the money spent and the machine that is obtained are justified.
1: Mukhyanga kudanu ee manavata viluva lopala ee yokka waste of money aneetvantidi kudanu kontha gurtulo pettukovali.
0: In learning and teaching human values, we have to pay special attention to the fact that we should not spend
1: waste money kudanu deeki add cheyali.
0: We should not waste food, that also must be added on.
1: Waste of time kudanu deeniki kudukovali.
0: Waste of time also must be added on to these things.
1: Aa vidhamainatundi yokka taribidini mana ee naati adhyapaku kudanu adhikanga manam cheppali.
0: We have to impart training to the teachers explaining all these aspects.
1: ఈ నాటి యొక్క అధ్యాపకుల యొక్క విషయం ఎట్లుందంటే మీరు వేరుగా భావించకూడదు, నేను ఎంతో ప్రేమతోనా దయతోనా సక్రమమైన మార్గాన్ని అవలంబించాలనే ఉద్దేశంతో నేను చెప్పవలసి వచ్చింది.
0: ది బిహేవియర్ ఆఫ్ ద టీచర్స్ ఆఫ్ దిస్ డే మే బి ఎక్స్ప్లెయిన్. స్వామి అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ కంపాషన్, ఇన్ఫినిట్ లవ్ అండ్ కన్సర్న్, హీ అండర్టేక్స్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
1: కొంతమంది అధ్యాపకులు ఏదైనా ఒక పని చేయాలంటే దీనికి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి.
0: Whenever the teachers have to undertake any particular work, they must take up a master plan first.
1: ఒక హాల్ ఒక లాబొరేటరీ ఒక హాల్ కట్టామనుకోండి.
0: Let us say that you are undertaking a construction for a laboratory.
1: ఈ హాల్ లోపల ఏ రూమ్ ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో దీన్ని మనం నిర్మించాలి అనేటువంటి ఒక ప్లాన్ మొట్టమొదటి మనం వేసుకోవాలి.
0: You should have a plan as to how many rooms and which room what you will be putting, and all the details must be worked out.
1: ఒక గోడ కొట్టేది, తర్వాత ఒక రెండు సంవత్సరాలు అది అక్కర్లేదు అని కొట్టేది, మరింకో గోడ కట్టేది, తల్లి కొట్టేది, కట్టడం కొట్టడం కట్టడం కొట్టడం, ఇది వీళ్ళు యొక్క చేసే పనులు.
0: Suppose you construct a wall and then you feel that it is redundant, you remove it, and then again you construct one wall. This kind of constructing walls and demolishing them should not be done.
1: Modale deeniki ee rakanga untundal anukunte teliyedi professor professor avutada.
0: If a person does not have that much of intelligence to visualize what he would be the requirement, can you call him a professor?
1: Anubhavalu kavali.
0: He must have experience.
1: Inte kaadu mari konni vishayalu.
0: Not merely that, one or two more
1: physics, chemistry, botany, biology, ilanti subjects anta unnay anukondi.
0: Let us just take that there are subjects like physics, chemistry and biology.
1: Ee subjects anukunte yokka ee chemicals anta manam teppinchukovali.
0: Let us just say that you have to obtain chemicals required for one full year.
1: Mana yokka experimental lopala oka ooha kinda inta varaku avutundani sareinatuvanti yokka yojana chesi dani sareina reetiga dani equipment list anta manam iyyali.
0: We have to prepare a list based upon certain amount of guesswork, and we'll have to prepare what our requirements would be for that particular year.
1: Kani attrayatam ledu,
0: but that is not being done these days.
1: Uha gana,
0: it is mere guess.
1: Ee uha gana anta bathroom lo vadukuntaru kani laboratory lo vadakoddu.
0: But this kind of guess is all right in bathroom, but it is not all right so far in laboratory.
1: 60000 rupayalu avutundi ani vestar ankonde.
0: Let us just say that 60,000 rupees is required for this.
1: Emitayya ee 60,000 rupayalu deni kosam ani nenu gattiga adithe adi kotha pondi 20,000 rupayalu tagginchandi.
0: Well, Swami asks, well, why do you want 60,000 rupees? All right, Swami, reduce 20,000 rupees.
1: Ee kooragaayala vyaparama అయ్యా 104 రూపాయలు చేరితే ఇరవై 3.5 రూపాయలకి ఇవ్వండి బేర మాడుతుంటారు. ఆ విధంగా తయారైపోయింది ఈ విధమైనటువంటి ఎక్విప్మెంట్.
0: ఈజ్ ఇట్ వెజిటబుల్ ఫార్ గేనింగ్ లైఫ్? ఇఫ్ ఎ వెజిటబుల్ వెండర్ వాంట్ టు సే దట్ I bring out 1 kg cost 4 rupees, you may ask 3 rupees 50 paise. But can this be done for such important things in education?
1: ఈ విధమైన యొక్క అలక్ష్యం చేత గాని ఈ విధమైన అశ్రద్ధతో కాని ఒక విధమైన ఆలోచన శక్తి రహితంగా కానీ మనము ఒక విధమైన ధనమును వృధా చేయగలరు.
0: We should not waste money arising on account of thoughtlessness, on account of not planning, on account of indifference, on account of neglect.
1: దీనికి ఇంకొకటి మీరు తమాషగా అనుకోండి, నాలో కూడా ఒక బలహీనత ఉంటుండాలి.
0: ఫర్ అవుట్ ఆఫ్ ఇన్ ద లైటర్ వెయిన్ ఈవెన్ ఇన్ స్వామి దేర్ ఇస్ ఎ వీక్నెస్.
1: కానీ నా దృష్టిలో అది బలహీనత కాదు.
0: బట్ ఇన్ స్వామిస్ వ్యూ ఇట్ ఈస్ నాట్ ఎ వీక్నెస్ అట్ ఆల్.
1: ఈ ప్రజల యొక్క దృష్టిలో అది ఒక బలహీనతగా కనిపించుకుంటుంటాయి.
0: ఇన్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ మే బి ఎ వీక్నెస్.
1: నేను సక్రమమైనటువంటి యొక్క వినియోగంలో ఒక లక్షలైనా నేను ఇస్తాను, దానికి వెనుకాడు.
0: If it is a right and justifiable expenditure, Swami is prepared to give lakhs.
1: ఇది ఏమైనా దుర్వినియోగం చేసేటట్టుగా ఉంటే ఒక్క దమ్ముడి నేను నేను గట్టికి పట్టేస్తాను.
0: If money is likely to be misused, even if it is a pie, Swami would not let go.
1: ఈ డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో మాత్రము నేను చాలా కంట్రోల్ గా ఉంటాను.
0: Regarding money matters, Swami is extremely careful.
1: కారణం ఏమిటంటే ఈ ధనం వల్లే జగత్తులో అన్ని దుర్గుణాలు కూడా పెరుగుతుండేది.
0: ది రీజన్ ఇస్ ఇట్ ఇస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ మనీ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ డెవలప్డ్ ఇన్ దిస్.
1: నేను ఆ విధంగా కఠినంగా చూసినప్పుడు వారికి కొంచెం బాధగా కలుగుతుంది.
0: వెన్ స్వామి కంట్రోల్స్ ఇన్ ఏ స్ట్రిక్ట్ వే, వెల్ పీపుల్ మే ఫీల్ ఏ లిటిల్ డిఫికల్ట్ టు క్యారీ ఆన్ థింగ్స్.
1: కానీ వారికి బాధ అయినా పర్వాలేదు, నేను మాత్రం నా పట్టును వదలను.
0: Even if they are hurt, it doesn't matter.
1: నీవు సరైనటువంటి రీతిలో ఎంతైనా అడుగు, నేను తప్పకిస్తాను.
0: ఫర్ ప్రాపర్ రీజన్ ఫర్ జస్టిఫైబుల్ థింగ్స్ యూ ఆస్క్ ఎనీ అమౌంట్ స్వామి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్.
1: ఇది ఎందుకోసం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి దీన్ని అందించాలి ఈ జగత్తుకు.
0: Another reason for this particular thing is we should hold out an example, an ideal for the entire world.
1: జగత్తులో ఇలాంటి ఎన్నో దుర్వినియోగం జరుగుతూ ఉంటున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ మనీ ఇస్ టేకింగ్
1: ప్లేస్. ఈ విధమైన దుర్వినియోగం జరగకూడదు.
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్యూజ్ ఆఫ్ మనీ అట్ ఆల్.
1: అందు నిమిత్తమై నేను ఇంత కఠినమైనటువంటి యొక్క ట్రైనింగ్ నేను ఇస్తూ వస్తుంటాను.
0: స్వామికి ఇంపార్ట్ దిస్ కైండ్ ఆఫ్ హార్డ్ ట్రైనింగ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మెన్షన్ చేస్తున్నాం.
1: ఈ విధంగా స్వామి యొక్క ప్రతి చిన్న నడక యందు, మాట యందు, తలుపునందు, హృదయం అన్నింటి యందు కూడాను నాకు ఆదర్శాన్ని నిరూపించాలి. అది నా యొక్క ప్రధానమైనటువంటి పట్టుదల.
0: స్వామిస్ గ్రేట్ డిటర్మినేషన్ ఇస్ టు హోల్డ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీ యాక్ట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ గెస్చర్, ఎవ్రీ లవ్ దట్ ఈస్ బెస్టోడ్.
1: నా కష్టం అనేటువంటిది ఎప్పుడూ లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ లైక్ డిఫికల్ట్ ఫర్ స్వామి ఎట్ ఆల్.
1: అయితే ఎవరైనా ఒక అబద్ధం చెప్పితే భరించలేనంత బాధ కలుగుతుంది.
0: బట్ ఇఫ్ ఎనీవన్ వర్ టు అట్టర్ ఎ లై, ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు స్వామి.
1: సత్యాన్ని చెప్పు,
0: టెల్ ద ట్రూత్.
1: ఎందుకు ఈ చిన్న విషయంలో కూడా నీవు అసత్యాన్ని అభివృద్ధి పరచుకుంటావు?
0: ఇన్ సచ్ స్మాల్ థింగ్స్ వై డు యు టెల్ ఎ లై? వై డు
1: కాలేదు అయింది, కాలేదు కాలేదు అనే సత్యం చెప్పుకుంటే ఎంత ఆనందం వస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ అచీవ్డ్ ఇట్ యు కెన్ సే వెల్ దిస్ ఇస్ డన్. ఇఫ్ యు హావ్ నాట్ డన్ ఇట్ యు కెన్ సే దట్ ఇట్ ఇస్ నాట్ డన్.
1: అసత్యాన్ని కొంతవరకు నుకూడను మరుగు చేసే నిమిత్తమై ఇంక 10 అసత్యాలు చెప్పవలసి వస్తుంది.
0: ఫర్ కవరింగ్ అప్ వన్ లైఫ్ యూ హావ్ టు టెల్ అనదర్ 10 లైఫ్.
1: నా ఉద్దేశంలో సత్యాన్ని మనం ఈ మానవతా విలువ లోపల సత్యం చాలా ప్రధానమైనటువంటి సత్యం నాస్తి పరువు ధర్మ.
0: ఇన్ స్వామీస్ కన్సిడర్డ్ వ్యూ ది ట్రూత్ హ్యాస్ ప్రైమరీ ఇంపార్టెన్స్, ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ.
1: మనం అసత్యాన్ని ప్రవేశపెట్టే మనం ప్రవేశపెట్టినటువంటి యొక్క మార్గం నందు కూడా అంత అసత్య రూపాన్ని ధరిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు టేక్ టు ద రాంగ్ పాత్ ఆఫ్ ఎన్ అన్ట్రూ పాత్, దెన్ ది రిజల్ట్స్ విల్ బి వెరీ డేంజరస్, అన్ట్రూ ఆల్సో.
1: కనుక మానవుని యొక్క ప్రధానమైనటువంటి ప్రాణం అంటే సత్యము.
0: ట్రూత్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ గివింగ్ ప్రిన్సిపల్.
1: పోతే ప్రాణం పోయినట్టు.
0: ఇఫ్ ట్రూత్ డై, వెల్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈ సత్యాన్ని లక్ష్యం నందు పెట్టుకుని ధర్మమును, శాంతిని, ప్రేమను, అహింసను మనం నిత్య జీవితంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దిస్ ట్రూత్, ది రైచియస్ కాండక్ట్, ది లవ్, పీస్ అండ్ నాన్
1: వైలెన్స్. అధ్యాపకులందరూ కూడాను తక్కువ వ్యయంతో ఎక్కువ శిక్షణనిచ్చి పవిత్రమైన హృదయాలుగా పిల్లలను మార్చాలి.
0: ది టీచర్స్ ఆఫ్ టుడే విల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ to impart the highest education and in great quantity, expending very limited amount of money.
1: Inte kaakunda manam karaninnyallo kuda mana praveshincharadu.
0: Another important thing is we should not have some kind of fixed timings as such.
1: Tellavari 9 gantalaku povatam 4:30 gantaku raavatam idi naa paddhati aneetuvanti pattudalalo manam undakoddu.
0: We should not take to the kind of feeling that we go by 9 o'clock and we return
1: at 5:00 raatri varaku undi aa pilla yokka sandehalu aa pilla yokka samasyalu poorthi teechedi intiki raavali idi nee yokka kartavyam.
0: If necessary, you have to spend and stay behind even till it is night and clear all the doubts of the students, and then only
1: idi nee attitude oka samasya ichi untaru.
0: Suppose you are given a problem,
1: aa samasya anukunna kaalamlo adi poorthi kaaneradu,
0: the problem is not
1: సమస్య పూర్తి అయ్యేంత వరకు ఆ పిల్లవాడిని అక్కడే పెట్టుకోవాలి. నీవు అక్కడే ఉండాలి. ఆ పూర్తి సమస్య తీర్చి తదుపరి నీ ఇంటికి రావాలి.
0: Until the problem is solved, you have to keep the boy there itself and you have to also remain there and solve the problem. Then
1: ee pattudala adhyapakullo adhikanga untundali.
0: This kind of resolution and determination must be found in lot of
1: teaching.
0: This is correct teaching.
1: పిల్లని యొక్క హృదయాన్ని పూర్తి దాన్ని పరిపూర్ణం గావించుకునేటువంటి పద్ధతిని మనం నేర్పించాలి.
0: వి హావ్ టు ఇన్కల్కేట్ దోస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ అండ్ గుడ్ హ్యాబిట్స్ ఇన్ ద స్టూడెంట్స్.
1: కనుక కేవలము మానవతా విలువలైనటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు ఇవి మాత్రమే చెప్పి ప్రయోజనం లేదు. దీనికి ఉపాంగములుగా ఉండినటువంటి యొక్క చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం చక్కగా మార్చడానికి ప్రయత్నించాలి.
0: There is no use in merely teaching these 5 human values: truth, right conduct, love, peace and non-violence. You have to create an environment which is conducive to all these 5 values.
1: Oka chinna udaharanam,
0: one small example here.
1: Tattalo panchapatcha parmanalu anta pettukunnam, kavalsina nee vantalanta unnai.
0: You have kept all the delicacies and sweets in the plate,
1: kaani chuttu unna vatavaranam durgandhamto nindi undina aa padarthalu mana potta cheyalem.
0: Suppose just around that particular plate, if you are having dirt and filth, you would not be able to.
1: కనుక ఆ పదార్థములతో పాటు చుట్టూ ఉన్న వాతావరణం కూడా పరిశుద్ధమైన రూపొందించి చేయాలి.
0: అలాంగ్ విత్ దోస్ 5 వాల్యూస్ ద ఎన్వైరన్మెంట్ ఆల్సో షుడ్ బి క్లీన్డ్ అండ్ షుడ్ బి కెప్ట్ కండ్యూసివ్.
1: నిజంగా మనలో అలాంటి పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే మనం దీనిని అన్ని విధాలు కూడా సాధించడానికి, దాన్ని ఎదుర్కోవటానికి తగిన ధైర్య సాహసాలు కూడా రావాలి.
0: ఓన్లీ దెన్ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ యాటిట్యూడ్ అండ్ దిస్ పర్టికులర్ అప్రోచ్ would be able to have the courage to face all the problems.
1: ఈనాడు లోకములో అధ్యాపకులు సరైనటువంటి శిక్షణలో ఉండినప్పుడు దేశమంతా కూడాను పవిత్రమైన రూపాన్ని ధరిస్తుంది.
0: If the teachers are on the right path and take to the right way, the entire country can be saved and it will be on the right line.
1: పిల్లల యొక్క పెడమార్గమునకు మూల కారణము తల్లిదండ్రులు, గురువులు.
0: If the students are to go wrong in their life, there are 2 people who are responsible for that. Parents, one.
1: ఇంటిలో తల్లిదండ్రులు ఈ పిల్లలను పెడమార్గం పట్టిస్తున్నారు.
0: అట్ హోమ్ ది పేరెంట్స్ ఆర్ మిస్గైడింగ్ దెమ్.
1: పిల్లలపైన ప్రేమ ఉండవచ్చు,
0: దే హావ్ లవ్ ఆన్ దెమ్,
1: కానీ ఆ ప్రేమను కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టే ప్రేమగా ఉండాలి.
0: బట్ దట్ లవ్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ గివ్స్ దెమ్ ఎ రైట్ డైరెక్షన్ అండ్ రైట్ గైడెన్స్.
1: అట్టు కాకుండా పిల్లలపైన ప్రేమను అసభ్యంగా ప్రవర్తింపజేసే దాంట్లో స్వాతంత్రాన్ని నందించినప్పుడు ఆ పిల్లల యొక్క బాధను తిరిగి మున్ముందు నీవే అనుభవించవలసి వస్తుంది.
0: ఇఫ్ ది పేరెంట్స్ వర్ లవ్ వర్ టు ఎన్కరేజ్ దెమ్ టు బిహేవ్ ఇన్ ఇండీసెంట్ వే అండ్ టేక్ టు ద రాంగ్ వేస్, వెల్ యూ హ్యావ్ టు రీప్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అట్ ఎ లేటర్ డేట్.
1: పూర్వకాలమునందు పిల్లలు తల్లి తండ్రి అంటే ప్రాణ సమానంగా చూసుకునేటువంటి వారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద చిల్డ్రన్ యూస్ టు ట్రీట్ ద పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్,
1: తల్లిదండ్రులను ఒక్క క్షణమైనా వదిలి ఉండేటువంటి వారు కాదు.
0: The children were not prepared to leave the parents even for a day.
1: అప్పుడే మాతృ ప్రేమను వారు అనుభవించి దివ్యమైనటువంటి యొక్క తేజస్సుతో అభివృద్ధి పొందేటువంటి వారు.
0: Naturally, under those circumstances, they would enjoy the love of the mother and transform themselves into great souls.
1: ఈనాడు తల్లిదండ్రులను వదిలిపెట్టి దూర ప్రదేశాలకు పోవాలంటే సంసిద్ధులుగా ఉంటున్నారు పిల్లలు.
0: But today, if you take, the children are ready to leave the parents and go to a distant place. What is the reason for this?
1: ఈ తల్లిదండ్రుల యొక్క సంబంధ బాంధవ్యం సరైనటువంటి రీతిలో లేదు.
0: The relationship between the parents is not quite all right.
1: కనుక వారిని సరైనటువంటి ప్రేమతో వారిని సక్రమమైన మార్గంలో ప్రవేశింపచేయడానికి శిక్ష ఉండాలి, ప్రేమ ఉండాలి.
0: To keep the children in the right path, the parents must be ready to love them అండ్ మరి రెడీ టు పనిష్ దెమ్ ఇఫ్ నీడ్ బి.
1: కనుక పిల్లల యొక్క పరిస్థితిని చక్కదిద్ది సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అధ్యాపకులు తల్లిదండ్రులు కూడా అత్యవసరం. కనుక ఈ అధ్యాపకులు అప్పుడప్పుడు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా చేర్చి వారికి కూడా ఈ యొక్క మానవతా విలువలు బోధించడానికి ప్రయత్నించాలి.
0: ఇట్ ఇస్ ది టీచర్స్ అండ్ ది పేరెంట్స్ టుగెదర్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ హూ కెన్ పుట్ ది చిల్డ్రన్ ఆన్ ద రైట్ పాత్. అండ్ దేర్ఫోర్ ది టీచర్స్ మే కాల్ ద పేరెంట్స్, ఎస్టాబ్లిష్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, నౌ అండ్ దెన్ కాల్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ అబౌట్ ద హ్యూమన్ వాల్యూస్ అండ్ కన్విన్స్ రిగార్డింగ్
1: మన ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ ట్రస్ట్ వాళ్ళు కేవలం అధ్యాపకులకే కాకుండా తల్లిదండ్రులు కూడాను కొంతవరకు కొన్ని ప్రదేశంలో వారి ప్రత్యేకమైనటువంటి యొక్క సమావేశంలో కలిపి వారికి కూడా బోధించడానికి తగిన కృషి చేయాలి.
0: Our Education in Human Values Trust also should arrange for some kind of meetings, separate ones, for parents alone, so that they could be enlightened regarding these human values and the need for
1: them. కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటుంటాయి పాపం అధ్యాపకులకు.
0: The teachers may be having some small problems.
1: Teachers పిల్లలకు చక్కగా బోధించండి అని మనం చెప్పవచ్చును, ఇంకా అందరూ కూడాను చెప్పవచ్చును, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవచ్చు.
0: We may ask the teachers, well teachers you teach them well. The government also may bring pressure.
1: కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాపం టీచర్స్ కు 6 నెలలు సంవత్సరం 8 నెలలు జీతాలే ఇవ్వటం లేదు. వాళ్ళు ఏ రీతిగా బోధించగలరు?
0: In certain places the problem is the teachers have not been paid salary for 6 to 8 months. How can they carry on their work?
1: ఇంట్లో అనేక సమస్యలతో గురి అయిపోతుంటారు వాళ్ళు పాపం.
0: They are facing innumerable problems in the home front.
1: అలాంటి ఇల్లు గెలిచి రచ్చగెలచాలి. ఇల్లునే గెలిచలేనిటువంటి వాళ్ళు వారు పాఠశాలలో పిల్లలకి ఏ రీతిగా బోధించగలరు?
0: If he cannot solve the problems at home, how can he solve the problems in the school?
1: Sir, ఈ సమస్యల టీచర్లు కూడా లేకుండా పోలేదు.
0: It is not as if the teachers do not have these kind of problems.
1: కాబట్టి వారి యొక్క సమస్యలు కూడా మనం కొంతవరకు గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should also take care to recognize these problems of the teachers and conduct ourselves in such a way that they are not hurt unnecessarily.
1: ఈ విధంగా టీచర్స్ యొక్క కర్తవ్యాన్ని, తల్లిదండ్రుల యొక్క కర్తవ్యాన్ని, ట్రస్ట్ వారి యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా గుర్తించుకుని అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండినప్పుడే దీన్ని ఎంతైనా మనం సాధించడానికి సాధ్యమవుతుంది.
0: ఇన్ దిస్ వే వీ హావ్ టు రికగ్నైజ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ట్రస్ట్, ద డ్యూటీస్ ఆఫ్ ద టీచర్స్, ద డ్యూటీస్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ మ్యూచువల్లీ అండ్ ఇన్ ఎ కోఆపరేటివ్ వే, దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
1: కనుక మన సంస్థలలో ఉండినటువంటి వారందరూ కూడాను ఈ యొక్క మానవతా విలువలందు తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచుకొని తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి రీతిగానే కాకుండా సమాజ సంస్థ ఎందు కూడాను ఈ యొక్క మానవతా విలువను సాధ్యమైనంత వరకును ప్రచార ప్రబోధం చేయడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: All the members of Swami's organization will have to recognize this particular thing, practice them, and not merely should they take care of themselves and join the society and see that these problems are solved. And thus, blessing and wishing all the well, Swami is bringing his discourse to a close.

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే

0: ఆచరించి చూపు ఆదర్శముల నెల్ల. అతడే యూతు ఆమె యువతి కాదే. ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు.
1: ఇన్ గుడ్నెస్, ఇన్ హ్యూమన్ క్వాలిటీ, ఇన్ మొరాలిటీ, ఇన్ టోటల్ ట్రూత్, ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ ప్రీచెస్ ది ఆల్ ది ఐడియల్స్, హీఈస్ ది ట్రూ యూత్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ఎన్ యంగ్స్టర్ యంగ్ ఉమెన్. అండ్ సచ్ పీపుల్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ సచ్ వన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ టూ.
0: ప్రేమ స్వరూపులారు,
1: embodiments of love.
0: manchitanamunandu manavatvamunandu yemti manchitan.
1: What is goodness?
0: Good behavior, good manners, good discipline, good character.
1: Goodness meant good behavior, good manners, good discipline.
0: Manavatvamunandu satya dharma shanti prema ahimsa ee aidu ప్రతి మానవునికి పంచ ప్రాణములు.
1: ద హ్యూమన్ యాజ్ హ్యూమన్ క్వాలిటీ కంప్రైజింగ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది. అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది.
1: The life sojourn of a human being is so subtle and the goal is very near.
0: Itti samipamaina prayanamunu manavudu gamyam cheratanki aneka janmalu aneka samvatsaramulu kalam teeskuntunnadu.
1: In this life journey to reach the destination, man takes very long time and in fact even many lives.
0: ఎందుకింతకాలం?
1: వై దట్ లాంగ్?
0: ఎందుకు ఈ శ్రమలు?
1: వై ఎగ్జర్షన్?
0: చాలా సమీపమైన ప్రయాణం ఇది.
1: ఇట్ ఇస్ సో క్లోజ్ టు యూ.
0: ఫ్రమ్ ఐ టు వి ఇదే ప్రయాణం.
1: ఇట్స్ ఆల్ ద ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వి.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము.
1: ద హ్యూమన్ లైఫ్ సీక్రెట్ అండ్ ద డెస్టినేషన్ లైస్ in travelling from the position of I to the position of we.
0: Ee naati yuvati yuvakulu yavat prapancham nandunnatvanti yokka vishayam nanni kudunu telusukonutaku gurtistunnaru prayatnistunnaru.
1: Youngsters today are making every attempt to know what all that has been happening all over the world.
0: Kaani okka ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్.
0: యావత్ ప్రపంచం నందు గల సమస్త విషయమును కూడా గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రము లేదు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అట్ ఆల్ బై కమింగ్ టు నో వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్.
0: ఎన్ని శక్తులు సాధించి కూడా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్, ఆల్ కెపాసిటీస్.
0: లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు.
1: There are thousands of intellectuals in the world.
0: లోకములో వేదాల మంది అనేక మంది పండితులు ఉన్నారు.
1: There are many scholars too.
0: కానీ విద్యావంతులు ఉన్నారు.
1: They're educated people.
0: గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు.
1: Highly intelligent are present.
0: కానీ
1: బట్
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all these people? Why?
0: మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి.
1: First one has to know who he is, to know one's own self.
0: తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: Know thyself. All the rest will be useless if you do not know that.
0: ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి పనులే. నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: All the rest will be in vain, useless knowledge.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man has to know his innate true nature first of all.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: Man is losing his wealth.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: Having lost wealth by straining himself, he can get it back.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: We are losing our friends.

യാവത് സർവം പുനർലഭ്യം. ഏതത് സർവം

0: దేనినిపోయినా నువ్వు తిరిగి మనం సాధించుకునవచ్చు, కానీ మానవతా విలువలే పోయినా తిరిగి మనం సంపాదించుకునలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్ బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువలు మాత్రము పోగొట్టుకున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ టుడే బట్ హీ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: మానవుని నుండి సత్యమే మనం వెలుగులిన సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు.
1: If truth is gone, he is a creature without life of truth.
0: ధర్మమే ఆచరించకుండా తాను రెండవ ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు.
1: If righteousness dharma is gone, he'll be losing second life breath.
0: రెండేమిటి, మూడేమిటి, నాలుగేమిటి, ఐదు ప్రాణములు కూడా పోగొట్టుకున్నాడు ఈనాటి మానవుడు.
1: Man has lost all the five life principles.
0: ఈనాటి మానవుడు కేవలం ప్రపంచం లోపల కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: Man today is leading an artificial life.
0: సహజ జీవితాన్ని గడపటం లేదు.
1: He is not leading a natural life.
0: సహజ గుణములు తనయందు లేవు.
1: He has no natural quality.
0: కేవలము డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: He is just living as a human being, as an actor in a drama, but in reality it's a dead life.
0: మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: In fact, God is important for everyone.
0: Who is God?
1: Who is God?
0: Where is God?
1: Where is God?
0: అనే క్వశ్చన్ వేసుకుంటే, truth is God, love is God.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: ఈ ట్రూత్, భారతీయుల ట్రూత్, అమెరికన్ ట్రూత్, జపాన్ ట్రూత్, జర్మన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్ అనే భేదము లేదు. ట్రూత్ అందరికీ ఒక్కటే.
1: Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same.
0: ప్రపంచమునకు అన్నింటికీ ట్రూత్ అదే దైవము.
1: Truth is God for the entire world.
0: దేశ భాషలు, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరు వేరు ఉండవచ్చును, కానీ సత్యం ఒక్కటే.
1: Languages, the traditions and ideologies may differ, but the truth is one.
0: Itti satyam nasti yo dharmah. Priyam penpiti oka satyanni manam pogottukunnam.
1: And that fundamental truth is lost today.
0: Prema manavuni oka prana samanam.
1: Love is our life.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Aa premane inaadu manam kolipoyinam.
1: We have lost that love today.
0: Ee prema kudanu కృత్రిమమైనటువంటి ప్రేమగా నటిస్తున్నాము.
1: ఈవెన్ దట్ లవ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ టుడే.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: బట్ ద డివైన్ లవ్ ఇస్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్,
0: నాట్ బాడీ టు బాడీ.
1: ఇట్స్ నాట్ బాడీ టు బాడీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: Follow the conscience.
0: ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది.
1: When once you observe that which comes out of the heart, you will experience this truth.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: మెన్ అండ్ విమెన్,
0: మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది.
1: Your life is a long journey.
0: ఇలాంటి ప్రయాణం లోపల less luggage, more comfort, make travel pleasure.
1: Follow the principle, less luggage.
0: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
1: యువర్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద లగేజ్.
0: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
1: యూ హావ్ టు లెసన్ ద బర్డెన్ ఆఫ్ డిజైర్స్.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: హౌ లాంగ్?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దెమ్?
0: ఏమీ కలగటం.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద లైఫ్.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: In fact, you are the children of your own country.
0: Manaku barthi endukosam vachindi?
1: Why are we born?
0: Kevalam tinatam kosam, tragatam kosam, nidrinchatam kosam, sukinchatam kosam vachindi aa jeevitam.
1: The life birth is not for food, raiment and shelter, for eating and drinking. No.
0: The best way to love God is to love all, serve all.
1: The best way to love God is to love all and serve all.
0: Manam andarni preminchali.
1: We should love all.
0: అందరినీ సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ ఆల్.
0: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
0: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు.
1: ఇట్స్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆర్ గవర్నమెంట్ డ్యూటీ.
0: తోటి మానవులను సేవించి
1: we should serve
0: our fellow brother.
1: We should make brethren happy.
0: కోటి మానవుని సుఖపెట్టడమే మన కర్తవ్యము.
1: Our duty lies in making our brethren happy.
0: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
1: First we should take the path of service.
0: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.
1: When once we take this journey of service, our life would be redeemed.
0: Highest sadhana is to transform love into service.
1: The highest form of sadhana is to transform love into service.
0: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నిస్తుంది?
1: How do you get
0: from service to devotion?
1: And the service will take you to devotion.
0: అది ఏ నిజమైనటువంటి devotion.
1: That is a true devotion.
0: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
1: The mystery behind the service is not noticed anywhere.
0: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
1: In fact, the body suffers from ailments.
0: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: The body suffers from diseases.
0: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
1: Doctors also give treatment.
0: కేవలం డాక్టరే కాదు,
1: నా తోటి డాక్టర్,
0: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
1: God's grace is more important.
0: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులు అంతా పోయి దేహాలను కోల్పోయినారు.
1: In fact, God's grace is most necessary. Have you not noticed many people dying?
0: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
0: మంచి నీతిని కాపాడుకోవాలి.
1: వి హావ్ టు అప్హోల్డ్ అవర్ మోరల్.
0: నిజాయితీని కాపాడుకోవాలి.
1: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
0: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యూతులు ఎందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
1: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో లోపలంతా హాలో.
1: It's only hello with hollow inside.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
1: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
0: నడుమొంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి.
1: Bend your body and serve.
0: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింపచేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ ఎ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్.
0: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద డివినిటీ.
0: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
1: ద హ్యూమన్నెస్ అండ్ ద డివినిటీ ఆర్ నాట్ సెపరేట్.
0: అంతా ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్. స్కాలర్స్ మే రిఫర్ ఇట్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
1: When once we know the principle of truth, we can work for our liberation.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారరాదు?
1: In fact, the divinity latent in man is not noticed in any other creature.
0: మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కానీ ఏ శక్తి ఎందుకు కారరాదు?
1: The divinity which is immanent in mankind is not noticed in any other creature.
0: ప్రపంచమంతా కూడాను కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
1: The whole world is full of highest magnetic power.
0: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
1: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
0: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: Every little object
0: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: A clock is also magnetic
0: power. కనుకనే ఈ విధంగా కూడా ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడా కారరావు.
1: In fact, the divine power latent is in man is nowhere else.
0: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ డివైన్ పవర్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ ఎవ్రీ.
0: కానీ ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు, తపములు, యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విద్ ఇన్. We follow other rituals like meditation, chanting the name and so on.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది.
1: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ బిరెక్ట్ ఆఫ్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యూ మే యుటర్ ఇట్స్ బౌండ్ టు బి ట్రూ.
0: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
1: ఎనీ వర్క్ యూ మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మములు ప్రత్యేకంగా మన యందు లేవు.
1: సో
0: ప్రేమ యందే లీనమై ఉంటున్నవి.
1: సో ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: కనుక మనం మొట్టమొదట ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ద్వేషము, అసూయ, దంభము ఇత్యాది కర్మలన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్.
1: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal
0: qualities.
1: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth.
0: ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవి.
1: ఆల్ ద సిక్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి, గతి, స్థితి, సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్, ద మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, స్థితి ద సిచ్యువేషన్, ద సంపత్తి ద వెల్త్.
0: ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ వెల్త్.
0: ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి.
1: ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ మస్ట్ బి వెల్ ప్రొటెక్టెడ్.
0: ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం.
1: వెన్ ది పవర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్.
0: నతపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానహీ.

0: నటపాంసి తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ పెనెన్స్
0: తీర్థాన
1: నో పిల్గ్రిమేజ్
0: నా శాస్త్రాన జపాన
1: నో సీక్రెట్ టెక్స్ట్ నో చాంటింగ్ హిస్ హోలీ
0: నేమ్ సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
1: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్
0: సేవ సేవ సేవ
1: సర్వీస్ ఈస్ ద ఓన్లీ వే.
0: సేవ రెండు పదములతో కూడినటువంటి పదము.
1: సేవ సర్వీస్ ఇస్ ఎ టూ లెటర్డ్ వన్.
0: కానీ దీని యొక్క అనంత శక్తిని ఎన్ని టన్స్ లో మనం చెప్పలేము.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఇస్ ఇమ్మెజరబుల్.
0: దాన్ని కొలతవేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ మెజర్ ఎస్టిమేట్ ఇట్.
0: అలాంటి ప్రేమతత్వాన్ని మనం వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి
1: యూ హ్యావ్ లెఫ్ట్ ద గ్రేట్ నోబ్లెస్ట్ లవ్ అండ్ యూఆర్ అడాప్టింగ్ ది లో
0: విలువైనటువంటి బలమైనటువంటి మన మానవత్వాన్ని కోల్పోతున్నాం.
1: వీ హ్యావ్ లాస్ట్ ద హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీ దివ్యతత్వాన్ని మీరు గుర్తించండి.
1: రికగ్నైజ్ ది డివినిటీ విదిన్.
0: నేనెవరు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు.
1: ఫస్ట్ నో థై సెల్ఫ్.
0: తనను తాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు.
1: ద వన్ హూ నోస్ హూ హీ ఈజ్ కెన్ అండర్స్టాండ్ ద వేస్.
0: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
1: సిన్స్ మెనీ ఆర్ న్యూ హియర్,
0: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చు.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్ టు బిగిన్ విత్.
0: ఇది ఏమిటి? నా బట్ట.
1: దిస్ మై క్లాత్.
0: ఇది నా తట్ట.
1: దిస్ మై ప్లేట్.
0: ఇది నా దేహము.
1: మై బాడీ.
0: ఇది నా మనసు.
1: మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: మై ఇంటెలెక్ట్.
0: బట్ హూ ఆర్ మై?
1: దెన్ హూ ఆర్ మై?
0: నా దేహము.
1: మై బాడీ.
0: నా మనసు. నా బుద్ధి. నా చిత్తము. నా ఇంద్రియము. నా అంతఃకరణ. బట్ హూ ఆర్ మై?
1: మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్. దెన్ హూ ఆర్ మై?
0: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీ వేరు.
1: వెన్ ఐ సే మై బాడీ, ఐ ఎమ్ డిఫరెంట్ ఫ్రమ్, సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: నీవెవరు?
1: Then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to know this truth.
0: ఈ బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనము.
1: We go by these instruments and identify ourselves with instruments.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అంతఃకరణం అన్ని కూడా పనిముట్లే.
1: Therefore the body, mind, intellect, senses and inner instrument are all instruments.
0: You are the master.
1: You are the master of all.
0: Master the mind, be a master mind.
1: Master the mind and be a master mind.
0: నీవు మాస్టర్ గా ఉండాలి.
1: You be a master.
0: నీవు ఈ దేహానికి, మనసుకు, బుద్ధికి బానిస కాకూడదు.
1: You should never be a slave to your body, mind and intellect.
0: ఈనాటి మానవుడు దేహమునకు, బుద్ధికి, మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
1: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
0: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, దాని స్వాధీనంలో మనం కాకూడదు.
1: In fact body and mind should be under your control. You should not be controlled by them.
0: ఒక అమ్మాయి చెప్పింది.
1: A girl has said.
0: స్వామి ఇంతకు పూర్వమంతా కూడా my life is my message, your life is my message.
1: And Bhagavan said my life is my message.
0: కానీ ఇప్పుడు చెప్తున్నాడు యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
1: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: నాట్ యువర్ మెసేజ్.
1: నాట్ యువర్ మెసేజ్.
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: నో యువర్ నేచర్.
0: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ ద రాంగ్ పాత్.
0: తప్పు మార్గంలో నీవు ప్రవేశించి.
1: ఇన్ ది రాంగ్ వే.
0: చేయరాని పనులు చేసి.
1: డూ ఆల్ రాంగ్ ఫుల్.
0: ఇదంతా కూడా దైవం యొక్క రూపమే అనుకుంటే అది తప్పదు.
1: నెవర్ కన్సిడర్ దెమ్ గాడ్లీ. యువర్ మిస్టేక్.
0: అదంతా కూడా యువర్ మెసేజ్ ఇస్ నాట్ మై మెసేజ్.
1: అండ్ దట్స్ ఆల్ యువర్ మెసేజ్. నథింగ్ టు డూ విత్ స్వామీస్ మెసేజ్.
0: కనుకనే మనం చేసినప్పుడు దైవత్వంగా ఉన్నప్పుడు అంత దైవ కార్యంగా చేయాలి.
1: ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ గాడ్ ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: దే షుడ్ బి ట్రూత్ఫుల్.
0: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
1: దే షుడ్ బి రైట్.
0: శాంతి హృదయాన్ని పొందాలి.
1: అండ్ పీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: అహింసలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ టేక్
0: ఈనాడు ఎక్కడ పోయినా హింస, హింస, హింస.
1: ఎవ్రీవేర్ దిస్ వైలెన్స్.
0: ఎక్కడిది హింసలు?
1: వేర్ ఫార్ యూ గెట్?
0: ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్.
0: హింస అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటున్నది.
1: వైలెన్స్ ఇస్ ఇన్ యూ.
0: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
1: దాట్ ఈస్ నాట్ అవుట్ సైడ్.
0: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
1: అండ్ యూ ఇంప్రూవింగ్.
0: మొట్టమొదటి నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
1: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ సీ గుడ్ ఎవ్రీవేర్.
0: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
1: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడీ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఆ మంచి చెడ్డలు నీకు నీవే కానీ ఇతరులకు కాదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ, నాట్ టు
0: అదర్స్. మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసి,
1: దెన్ వన్స్ యూ ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ, నో దట్ ఇట్ ఇస్ ఇన్ యూ.
0: మంచి చూసినప్పుడు ఇది నా మంచి.
1: వెన్ యూ ఫైండ్ గుడ్, yes, it is belongs.
0: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
1: As the color of the glasses you put on, so is the color of the vision.
0: అది జగత్ యొక్క దోషమా? కాదు.
1: Nothing wrong with the creation.
0: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషమా?
1: The mistake lies with the color of the glasses.
0: కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
1: Therefore the God's nature, divinity is within you.
0: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఆల్ థాట్స్ ఒరిజినేట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
1: హార్ట్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
1: ఆల్ సీక్రెట్ థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్.
0: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనట్టుగా కనిపిస్తున్నాయి.
1: టుడే ది బిహేవియర్ ఆఫ్ ది యూత్ ఇస్ రియల్లీ పర్వర్టెడ్.
0: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: మంచితనమును,
1: గుడ్నెస్,
0: మంచితనం అనేటువంటి ఉన్నప్పుడే ఇది యువకుడి తత్వానికి గుర్తు వస్తుంది.
1: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
0: యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
1: Being an youngster, if you act in a wayward nature, you cannot qualify
0: yourself.
1: You are not a human
0: being. Animal hrudayanga untuntaru.
1: It's like that of an animal.
0: Ishtamachinattu pravartinchetundi dogs kani man kadu.
1: The one with the wayward nature acting as per whims and fancies.
0: Kabatti
1: nenu
0: manishi anukunnappudu nee manishiki tainatundi pravartana nadichinchu.
1: If you say you are a human being, act in a human way.
0: Kama krodha lobha moha madamachinna nikudunu animal qualities kani human qualities kadu.
1: The lust, greed and avarice and the hatred are animal qualities.
0: Okka chanamlo neeku krodham vastundi.
1: At one moment of time you are furious.
0: Take time.
1: Take time.
0: Am I dog or man? Am I dog or man? Am I dog or man? I am not dog. I am man. I am man. Answer this question.
1: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man? Am I a dog or am I a man?
0: Lega aneka vidhamaina chinchavattam prarambham avutundi.
1: And there starts the real thing.
0: That time, take time.
1: Take
0: Don't
1: time.
0: Don't haste.
1: Don't
0: haste. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Haste.
0: Thondarapadakoodu manam.
1: Don't haste. Take time.
0: Aa pichi bhavalu vachinappudu, I am not monkey. I am man. I am not monkey. I am man. I am not monkey. I am man. Aa rakanga chintichu, neevu monkey thoughts pothu.
1: When all silly thoughts find their way in your mind, put a question like this.
0: Manavuni endu aarudhinchetundi patti durgunamulaku ane roganiki kudanu tanayende untunnadi divya aushadhalu.
1: In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments.
0: కనుకని ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు నీ యందే ఉంటున్నవి.
1: అండ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో బై టేకింగ్ ద మెడిసిన్.
0: ఈ సద్గుణములను అభివృద్ధి పరచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి.
1: దెన్ వన్స్ యూ డెవలప్ గుడ్ క్వాలిటీ,
0: ఈ దుర్గుణముల రోగానికి నీవు ఏమాత్రమూ బానిస కావు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సక్కమ్ యువర్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా దుర్గుణము, దురాలోచన, దుష్టంగము ఇలాంటి దీనితోనే బాధపడుతుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్లీ సంక్ ఇన్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ కంపెనీ, మెనోవరింగ్, వికెట్ థాట్స్.
0: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను, ఈ అశాంతిని మనం రూపు మాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
0: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వచింతలు నిర్మూలమైపోతాయి.
1: వెన్ వన్స్ వీ హావ్ వర్చువస్ యంగ్స్టర్స్ ఆల్ ద బ్యాడ్ ఇన్ ద వరల్డ్ కెన్ బి కిల్డ్.
0: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైన గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్.
0: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. కానీ
1: వీ హావ్ టు డెవలప్ దోస్ క్వాలిటీస్.
0: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ క్వాంటిటీ క్వాంటిటీ క్వాంటిటీ దానిపై సవాల్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
0: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
1: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
0: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
1: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: అందులో యువకులు ఎందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Desires are rampant among youngsters.
0: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
1: Cut short your desires to the maximum.
0: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
1: Your as a student study well.
0: ఇది చక్కగా మంచి మార్కులతో పాస్ చేయి.
1: Secure high percentage.
0: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
1: Take it to your job.
0: నీ తల్లిదండ్రులను గౌరవించు.
1: Respect your parents.
0: వారిని సేవించు.
1: Serve your parents.
0: పెద్దలను సేవించు.
1: Serve elders.
0: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
1: Serve your country.
0: ఈ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
1: Lead a sacred life in the society.
0: సమాజంలో గుడ్ నేమ్ తీసుకొని రావాలి.
1: And get a good name in the society.
0: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
1: Then only the aim of education is fulfilled.
0: సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చును.
1: At one time you may pride yourself because of education.
0: నీ విద్య ఎంత ప్రయోజనం ఏమిటి?
1: What is the use of your study?
0: నీవు చదివినటువంటి చదువు అంతా సమాజం నుంచే తీసుకున్నావు.
1: In fact you have drawn the education of
0: సమాజం నుంచి అర్పించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
1: You have to surrender, dedicate your knowledge to society.
0: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికే అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాలు ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
1: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ బెటర్ యు బర్న్ ఇట్.
0: కనుక నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
1: సో లెట్ యువర్ నాలెడ్జ్ బి దేర్ టు సర్వ్ ద సొసైటీ.
0: అది నిజమైనటువంటి ఒక విద్య.
1: దట్ ఈస్ టూ ఎడ్యుకేషన్.
0: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
1: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్.
0: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
1: వెన్ వన్ దర్ ఇస్ మొరాలిటీ, ఆల్ ద నాలెడ్జ్ ఇస్ యూస్ఫుల్.
0: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
1: మనీ ఇస్ నెసరీ టు లీడ్ యువర్ లైఫ్.
0: కానీ ఎంతనో అంతవరకు.
1: అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: గ్రోస్. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ దట్ గ్రోస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యువతులారా, మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే.
1: హ్యూమన్నెస్ ఇస్ నథింగ్ బట్ సీక్రెట్.
0: భగవంతుడు వేరు కాని, నీవు వేరు కాని కాదు.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
1: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
0: కానీ నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు.
1: And once you know the truth, you know that you are God.
0: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
1: And you have to recognize the divinity in other fields.
0: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ వన్ ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద డివైన్.
0: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనేది రాణించదు.
1: Without the divine principle, the human being can never shine.
0: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
0: ఎట్టి సేవలు చేయాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
0: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
1: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
0: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
1: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
0: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
1: మెనీ సే దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
0: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
1: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఎక్స్పాన్షన్ లవ్.
1: ఎక్స్పాన్షన్ లవ్,
0: కంట్రాక్షన్ లవ్.
1: నాట్ కంట్రాక్షన్ లవ్.
0: నేను నేను నేను అనేటువంటి దీంట్లోనే జీవితం అంతా గడిపోతే ఇక మనం అనేది ఎప్పుడు చేరే.
1: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
0: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
1: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
0: జగత్తంతా ఇప్పుడు ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ యూనివర్స్ ఇస్ వన్ ఫ్యామిలీ.
0: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
0: నాకు అదే కావాల్సింది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ బర్త్
0: సేవ సేవ సేవ.
1: భగవాన్ రెండర్డ్ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: సేవ లోపలనే జీవితాన్ని అంతా అర్థం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ సర్వింగ్.
0: మై మెసేజ్
1: This is the message of Bhagavan.
0: కాబట్టి నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: Bhagavan does that.
0: నేను సర్వులను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను.
1: He loves and wants.
0: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం లేదు.
1: But youngsters do not take it in the true sense.
0: మీ భావాలను పురస్కరించుకొని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురస్థం చేసుకుంటున్నారు.
1: Basing on your feelings and thoughts you understand the love in your own
0: that
1: way.
0: That is not my mistake, your mistake.
1: This is not Bhagavan's mistake.
0: మీ అండర్స్టాండింగ్ లో చాలా తప్పుగా ఉంటుండాలి.
1: Lot of mistake in our understanding.
0: కనుక మొట్టమొదటి ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్
0: చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: దెన్ వన్స్ దిస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్
0: అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది
1: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
0: మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ దేర్ బి నో అడ్జస్ట్మెంట్.
0: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
1: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఫైట్.
0: మొట్టమొదటి దైవ ప్రేమను అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట అదంతా ఇంటా ఒకటా వచ్చింది ప్రేమ ఒక్కటే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్. Is with you in your
0: family. Ye bandhulu kuda nee venta raledu.
1: No relatives followed you.
0: Ye yokka mitrulu nee venta raledu.
1: No friends either.
0: Nee venta vachindi okka prema maatrame.
1: Is only love that followed you since birth.
0: Aa prema ne nijamaina daivamu.
1: And that love is God.
0: అతనే నీ వెంట వచ్చాడు.
1: అండ్ హీస్ విత్ యూ.
0: ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
1: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
0: 10 మందికి ఈ ప్రేమని పంచు.
1: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు.
1: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
0: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటం.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్.
0: ప్రేమ లేదు, ప్రేమ లేదు.
1: There's no love in this world.
0: ఏమిటి ఈ చూపించేటువంటి ప్రేమలంతా?
1: Well, what's all that you see?
0: ఇవంతా కూడా కృత్రిమమైనటువంటి ప్రేమలే.
1: All that is merely artificial.
0: నయా పైసా కూడా పనికిరాదు.
1: They're useless.
0: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
1: What for? Why should develop that?
0: మనం బతికినా చచ్చినా కూడాను జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే.
1: Whether we are alive or dead, that which is permanent is love.
0: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
1: And we should develop that permanent love.
0: శాస్త్రమైన సత్యాన్ని మనం అనుభవించండి.
1: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ ట్రూత్.
0: అది ఏ ఋతం ఋతం ఋతం అన్నారు వేదములు.
1: దిస్ పర్మనెంట్ ట్రూత్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ఋతం.
0: సత్యం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
0: చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ ద టెల్లింగ్ వాట్
0: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
1: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఇస్ డన్.
0: త్రికాలం ఎందుకు శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్ లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: నువ్వు దినం కూడా డ్రెస్సులు మార్చుకోవచ్చును.
1: యూ మే చేంజ్ యువర్ డ్రెస్.
0: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ వేసుకోవచ్చు.
1: యూ మే వేర్ వన్ కలర్.
0: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్.
1: ది డ్రెస్ యూ మే చేంజ్.
0: కానీ నీ దేహం ఒక్కటే కదా.
1: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
0: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
1: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
0: మనం దిన్నము డ్రెస్సును మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: జస్ట్ యాజ్ వీ చేంజ్ అవర్ డ్రెస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: మనం డ్రెస్సులు మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
1: Yes, the lives come and go as we change our dresses.
0: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
1: Why are you born? To die anyway.
0: ఇది వస్తుంది పోతుంది. Everything is passing cloud.
1: And everything is a passing cloud.
0: ఏది కూడా పర్మనెంట్ క్లౌడ్స్ కాదు.
1: There's not even single permanent.
0: ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
1: So long you're alive, serve people and die.
0: అంత్యం ప్రాణం విద్యప్తి వరకు కూడా మనం సేవ చేయాలి.
1: And in fact, so long we're alive, every moment we should serve.
0: జీవ సేవలు చేయాలి.
1: We should serve the fellow man.
0: దేవ సేవలు అవసరం లేదు.
1: In fact, you don't need to serve God.
0: జీవుడే దేవుడు.
1: In fact, individual is God.
0: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
1: If you serve the mankind, it amounts to service to God.
0: కనుక నే మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
1: Start your life with service.
0: మొట్టమొదట నడుమొచ్చి పని చేయండి.
1: Bend your body and work.
0: ఇంద్రియాలను అరికట్టుకోండి.
1: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలను అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ హావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ ఎనిమల్ మెంటాలిటీ ఇస్ ద లాస్ ఆఫ్ ఇంద్రియములు.
0: ప్రేమమయంగా మార్చుకుంటే
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
0: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
1: సో మెనీ అసెంబ్లీ హియర్.
0: ఎవరికి ఆహ్వానం చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్?
0: ఎవరికి ఇన్వైట్ చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేశాం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: మీకు నా పైన, నాకు మీ పైన ఉన్నటువంటి ప్రేమనే మన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
1: ఇట్ ఇస్ భగవాన్స్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
0: కనుక మనకు ప్రేమనే ఇంత సన్నిహిత సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు. కానీ ఏ విధమైన ఆహ్వానము లేదు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈజ్ ద కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఈ ప్రేమముని తోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్. ఈ
0: ఎంతవరకు పోతుందది కుటుంబము ఎవరికి ఆహ్వానం చేశాము,
1: హూ ఆర్ ఇన్వైటెడ్,
0: ఎవరికి ఇన్వైట్ చేశాము,
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్.
0: కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేశాము.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్.

0: fact, when once there is love, you are not bothered of any other sort of
1: inconveniences. కుటుంబము బంధువులు మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతున్నది.
0: అండ్ లవ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
1: ఏ దేశం నందైనా కూడాను
0: ఇన్ ఎనీ కంట్రీ
1: మొట్ట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ బి రెస్పెక్టెడ్ ఫస్ట్.
1: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహాలు చేకూర్చాలి.
0: పేరెంట్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్.
1: కానీ ఆ తల్లిదండ్రులు కూడాను ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరా.
0: టుడే వీ డోంట్ హ్యావ్ ఐడియల్ పేరెంట్స్.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
0: దే ఆర్ నో ఐడియల్ టీచర్స్ ఈదర్.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
0: వీ డోంట్ హ్యావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
1: కాబట్టి పిల్లలకి దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలు అవుతుంది?
0: హౌ కెన్ ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ యంగ్స్టర్స్?
1: మొట్టమొదట ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
0: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ బి గుడ్.
1: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
0: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
1: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
0: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
1: సత్సంగం. సత్సంగం
0: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
1: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారేమే అవుతాం.
0: వెన్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
1: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారేమే అవుతాం.
0: వెన్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యూ బికమ్.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
0: వెల్ యూ కాన్ బి అదర్వైజ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఆల్ వర్చ్యూస్.
1: చాలా మంచివారే,
0: వెరీ గుడ్.
1: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ది గుడ్ క్వాలిటీ.
1: ఇక్కడ ఉండేటువంటి ఈ మూడు దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
0: విత్ ఇన్ దిస్ span of 3 days you can develop this goodness in you.
1: ఈ దుష్టంగములను దూరం చేసి,
0: give a bad company,
1: దుష్ప్రవర్తనను దూరం చేసి,
0: give a bad
1: thinking, దురాలోచనను దూరం చేసి,
0: bad thinking,
1: సద్భావాలను పెంచుకోండి.
0: And develop good thoughts.
1: అది ఎలాంటిది?
0: What sort?
1: అందరూ నా బ్రదర్స్.
0: All are my brothers.
1: All are my brothers.
0: All are my brothers.
1: ఆ విధంగా తీసుకో.
0: Go that
1: వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదం పెట్టుకోకండి.
0: Don't have the feeling he is my brother and so on so my brother.
1: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
0: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ది ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్ ఆల్ ఆర్ బ్రదర్స్, ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: ఒక్క సూర్యుడు అనేక దీవ్యాలు అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ వన్ సన్ అండ్ హిస్ రిఫ్లెక్షన్స్ ఆర్ మెనీ.
1: కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దిస్ రియాలిటీ.
1: రియాలిటీని మనం సంపాదించాలి.
0: గో బై దిస్ రియాలిటీ.
1: ఎందుకు ఈ రిఫ్లెక్షన్? ఎందుకు ఈ రియాక్షన్? రీసౌండ్?
0: వై దిస్ సౌండ్?
1: ఇదే మనం పంచుకుంటున్నాము.
0: అండ్ దిస్
1: అంతా మనం మాట్లాడేదంతా రీసౌండ్.
0: వాట్ ఆల్ వీ స్పీక్ ఈజ్ రీసౌండ్.
1: మనం చేసేదంతా రిఫ్లెక్షన్.
0: ఆల్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్షన్.
1: ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు పెడుతుంది?
0: దెన్ హౌ డూ యూ నో ద రియాలిటీ?
1: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది దివ్యత్వం.
1: ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
0: ఓన్లీ వన్ ఇస్.
1: అది ఏ నిజమైనటువంటి దివ్యత్వం?
0: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
1: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
0: ఇట్ డస్ నాట్ మూవ్, ఇట్ డస్ నాట్ షాకర్. అది
1: ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది.
0: ఇట్స్ పర్మనెంట్.
1: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ ది స్పిరిట్.
1: ఈ రూపనామాలను మనం పెంచుకుని పెంచుకుని పెంచుకుని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ గో బై ద నేమ్ అండ్ ఫామ్ యూ లూజ్ యువర్ ఓన్ ఫామ్.
1: రూపనామాన్ని త్యజించండి.
0: గివ్ అప్ దిస్ నేమ్ అండ్ ఫామ్.
1: దివ్యమైన భావాన్ని వరించండి.
0: డెవలప్ ద డివైన్ థాట్స్.
1: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
0: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ మూడు దినాల్లో చక్కగా చూడగలరు.
0: యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 డేస్.
1: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
0: ఇట్ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ వారు ప్రయత్నించడం లేదు.
0: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
1: అంతా ప్రపంచం ప్రపంచం ప్రపంచం. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
0: దే హావ్ గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్.
1: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
1: అలాంటి రియాలిటీ నీవు చూడు.
0: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
1: ఈ ప్రాపంచమైన ఏది కూడా రియాలిటీ కాదు.
0: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
1: కానీ నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
0: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాస్ వెల్.
1: తల్లిదండ్రులను గౌరవించు.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించు.
0: లవ్ యువర్
1: పెద్దలను సేవించు.
0: సర్వ్ యువర్ ఎల్డర్స్.
1: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి

0: తగినటువంటి తోడ్పాటు
1: హెల్ప్ ఎల్డర్ సర్వ్ దెం వెల్
0: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్
0: ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అష్టాదశ పురాణేశు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ ఆఫ్ 18
0: సర్వ వేదముల యొక్క సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్ వేద ఇస్ కంటైన్డ్ ఇన్ ది
0: సర్వ వేదాంత సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది
0: సర్వ బైబిల్ సారము ఈ రెండు అక్షరంలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ఆల్ హోలీ
0: సర్వ ఖురాన్ లోపల కూడా ఉన్నటువంటి ఈ రెండు అక్షరాల్లోనే
1: ఉంది. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎపిక్స్ స్పీక్ ఆఫ్
0: బైబిల్ ఖురాన్ గ్రంథరాజము భగవద్గీత వ్యాకరణం అన్నిటి ఎందుకును సత్యం ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హోలీ టెక్స్ట్ లైక్ బైబిల్ ఖురాన్ గ్రంథరాజ స్పీక్ ఆఫ్ ది సింగిల్ ట్రూత్
0: అంతా ఒక్కటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మతములు వేరు లేదు.
1: రిలీజియన్స్
0: మతములే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్.
0: మన అందరిది చేరి ఒకే మతమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్.
0: అదే మానవ మతము.
1: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ హ్యుమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: దీన్ని మీరు పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ in your view.
0: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you lead your life along these three principles, you can achieve anything.
0: కనుక మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి
1: స్టార్ట్ విత్ సర్వీస్
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి.
1: We should start our journey from the point of
0: ఆ అది ఎట్లా చేరేదని నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ అస్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం.
0: కనుక మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది.
1: యు
0: లోకంలో ఎంతో మంది ఉంటున్నారు,
1: ఎన్నో
0: లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
1: దేర్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్, యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్.
0: ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచుకోండి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్చూన్ గుడ్ లక్ కన్ఫర్డ్.
0: దానిని మీరు 10 మంది కూడా పంచండి.
1: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ.
0: జగత్తుని సేవించండి.
1: సర్వ్ ద హోల్ వరల్డ్.
0: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ అధికారం కోసం పుట్టలేదు.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్, నాట్ ఫర్ అథారిటీ.
0: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ,
1: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
0: మనం సేవించడం కోసమే పుట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: భగవంతుని పుట్టించింది ఏదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
0: సర్వీస్ కోసమని మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
1: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
0: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
1: యూ కెన్ సర్వ్ దట్ వే.
0: విశ్వ సర్వీస్, మానవ సర్వీస్ ఏ మన సర్వీస్.
1: అండ్ ది రియల్ సర్వీస్ ఇస్ సర్వింగ్ ది హ్యుమానిటీ, హ్యూమన్ సర్వీస్.
0: బీదలను ఆదుకోండి.
1: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్.
0: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
1: అండ్ హెల్ప్ ద సిక్.
0: శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి.
1: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
0: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు.
1: ఎర్న్ ఎమాస్ వెల్త్ అండ్ జస్ట్ గో బై దట్ మనీ.
0: బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ దర్ మెనీ పోర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
0: ఎన్ని బాధలు పడుతుంటారు.
1: దర్ మెనీ సఫరింగ్ పీపుల్.
0: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
1: గో టు ది రెస్క్యూ.
0: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం. ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం అంటే ఏమిటి అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
1: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
0: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
1: స్పిరిచువాలిటీ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: మనం ప్రత్యేకించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
0: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ ఎ డిగ్రీ,
0: కానీ ఏ సబ్జెక్ట్ లేదు.
1: బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్.
0: సబ్జెక్ట్ ఒకటే ఒకటి. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్.
1: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ డెవలప్ లవ్, ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
0: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
1: యువర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వీస్ ని పెంచుకోండి.
1: సర్వ్ పీపుల్.
0: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది.
1: దెన్ యూ విల్ బి సక్సెస్.
0: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, సహజమే.
1: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్.
0: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
1: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
0: మీరు ప్రేమను అధికంగా పెంచుకోండి.
1: అండ్ డెవలప్
0: ఎవరితోన ద్వేషం కానీ, ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈనాడు మానవులు ఆడంబరం, ఆడంబరం, ఆడంబరం.
1: దేర్ ఇస్ మోర్ ఆఫ్ పాంప్ అండ్ షో టుడే, మోర్ అండ్ మోర్.
0: అది మనకు పనికిరాదు.
1: నౌ ఇట్స్ యూస్లెస్.
0: హంబుల్ డివోటీస్ గా ఉండాలి.
1: బి హంబుల్ డివోటీ.
0: హంబుల్ సర్వీస్ గా ఉండాలి.
1: అండ్ యు వెరీ హంబుల్
0: సర్వీస్ మనం చేయాలి.
1: అండ్ యు షుడ్ సర్వ్.
0: అదే నిజమైనటువంటిది.
1: దాట్ ఈస్ ద ట్రూ వన్.

ఇది చాలా సుఖమా? రాముని సందిధి సేవ సుఖమా? ఇది చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగా కలుగు మనస. ఇది సన్నిధి.

తమసమమను గంగా స్నానం సుఖమా? కర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమా? మమత బంధనయుత నరస్తుతి సుఖమా? సుమతి త్యాగరాజనుతని కీర్తన సుఖమా? నిజముగా పలుకు మనసా?

0: அது எந்த ஒரு வடிவத்திற்கும் பெயருக்கும் அப்பாற்பட்டது.
1: சத்தியம்,
0: சத்தியமே உண்மை.
1: சத்தியமுக்கு ஏது விருப்பம்,
0: உண்மைக்கு ஏது வடிவம்,
1: சிப்பிடாருக்கு விருப்பம்.
0: அதை யாராலும் வரையறுக்கவும் முடியாது.
1: சத்தியம் வதா தர்மம்,
0: உண்மையையே பேசு, தார்மீகத்தையே பின்பற்று.
1: ட்ரூத்துக்கு முடியாது,
0: உண்மைக்கு எந்த விதமான வடிவமும் இல்லை.
1: செப்பிட மாத்தமே சத்தியம் செப்பார்.
0: உண்மையை வாயினால் மட்டுமே பேச முடியும்.
1: தர்மமும் சேவ சிந்தேகாரி செப்பிடுவோம்.
0: நேர்மையான நடத்தை என்பது மக்கள் நடந்து கொள்ளும் விதத்தில் பிரதிபலிக்கும், அதை பேச முடியாது. ஆனால் இக்காலங்களில் நடப்பது என்ன? மக்கள் எவற்றையெல்லாம் நடைமுறையில் பின்பற்ற வேண்டுமோ அவற்றையெல்லாம் பேச்சிலேயே காட்டுகின்றனர், அவற்றை பின்பற்றுவதில்லை. பேசுவதை விட்டுவிட்டு செயலில் காட்ட வேண்டும்.
1: இட்டுவட்டி குடவுடு பகவந்தோடு இன்னியோ சுட்டிச்சாடு.
0: உண்மையில் கடவுள் ஒவ்வொருவருக்கும் புனிதமான பல நற்குணங்களை அருளியுள்ளார்.
1: இன்றோ அந்தரி எந்த குணமும் சமாதத்தங்கா ஒன்று சுட்டி பிரேமாவுக்கு.
0: எல்லா உயிரினங்களுக்குள்ளும் காணப்படும் ஒருமித்த குணம் அன்பு ஒன்றே ஆகும்.
1: கிருமிகீட்டியாதவர்களுடனும் சீமனும் தோமனும் கூடனும் தம் பிடன் தாம் பிரேமிச்சுட்டார்.
0: ஏன் விலங்குகள், சிறிய உயிரினங்கள், புழு பூச்சிகள், எறும்பு, கொசு முதலியவை கூட தங்கள் குழந்தைகளிடம் அன்பு
1: செலுத்துகின்றன.
0: அதனால் எல்லோருக்குள்ளும் ஒருமித்தமாக சமமாக இருப்பது அன்பு ஒன்றுதான்.
1: கருகா ஆ பிரேமனே தெய்வமோ,
0: அந்த அன்பு ஒன்றே தெய்வம்.
1: ஆ பிரேமா எவரேந்தோ வாழ்ந்த தெய்வம்.
0: யார் அந்த அன்பினை வளர்த்துக் கொள்கிறாரோ அவர் தம் இதயத்துள் இறைவனின் சொரூபம் இருப்பதை உணர்ந்து பேரானந்தம் அடைவார்.
1: என்ன கஷ்டம் வச்சினா, என்ன நஷ்டம் ஜரினா, என்ன பிரமாதம் வச்சினா, அப்பிரேமம்
0: அன்பு என்னும் தெய்வீக பண்பு ஒன்று மட்டுமே நாம் கவலைப்படும் போதும், கஷ்ட நஷ்டங்களை சந்திக்கும் போதும், விபத்துக்களில் சிக்கிக் கொள்ளும் போதும் நமக்கு துணையாயிருந்து நம்மை காப்பாற்றுகின்றது.
1: ஏ கஷ்டமும் இவ்வளவு பிரேமம்
0: அன்பு ஒன்றுதான் நம் வாழ்வில் ஏற்படும் பலவிதமான துன்பங்களில் இருந்து நம்மை விலக்குகின்றது.
1: கலுகா லவ் இஸ் காட், லிவ் இன் லவ்.
0: அன்பே கடவுள், கடவுளே அன்பு, அதனால் அன்பில் வாழுங்கள்.
1: பிரேம லேக்குண்டா ஏது உண்டு கூட பிரயோஜனம் இல்லை.
0: அன்பு இல்லாத போது மற்ற எந்த நற்பண்புகளாலும் ஒரு பயனும் இல்லை.
1: அப்படிக்கு அப்படிக்கு மாத்திரம் ஆனந்தி கொஞ்சம் நிமிஷம் மாறி போது.
0: உலகில் உள்ள மற்றவை யாவுமே கணநேர இன்பத்தினேயே அளிக்கின்றன, ஆனால் அன்பு ஒன்றினால் மட்டுமே நிலையான பேரானந்தத்தினை வழங்க முடியும். உண்மையான அன்பு என்பது ஒருவரின் உள்ளிருந்து, இதயத்தின் ஆழத்தில் இருந்து வெளிப்படுவது. அத்தகைய தெய்வீகமான அன்பினை ஒருவர் அடைந்து பாதுகாக்க வேண்டும்.
1: ஏ பணி செய்யினா, ஏ சோட போகிறா, ஏ தேசம் ஏறுகிறா, பிரேமன் மாத்திரம் எப்படி.
0: நீங்கள் எங்கு சென்றாலும் எப்படிப்பட்ட செயலை செய்தாலும் உங்கள் இதயம் அன்பினால் எப்பொழுதும் நிரம்பியிருக்கட்டும்.
1: கருகா அட்டி பிரேம கருகிறாலும் அடவுளை என்னா, ஆகாசம் என்னா, பட்டணம் என்னா, பல்லா, குட்டமே என்னா, நட்டேட்டு வடிவா, இக்கட முடினா, ஆ பிரேம குற்றமுட்டே அன்னி ரட்சிஸ்தி.
0: அப்படிப்பட்ட மனிதர்கள் எங்கிருந்தாலும் சரி, நகரத்தில் இருந்தாலும் சரி, வனத்தில் இருந்தாலும் சரி, மலை உச்சியில் இருந்தாலும் சரி, ஆகாயத்திலோ அல்லது ஆழ்கடலிலோ எங்கு இருந்தாலும் சரி, அன்பு இதயத்தில் இருந்தால் அந்த அன்பே அவர்கள் உதவிக்கு வந்து அவர்களை
1: பாதுகாக்கும்.
0: அன்பு ஒன்றே எந்த நேரத்திலும் எச்சமயத்திலும் எந்த செயலை செய்ய வேண்டுமானாலும் நம்மை காப்பாற்ற வல்லது. அதனால் அன்பை வளர்க்க வேண்டும், பாதுகாக்க வேண்டும்.
1: ఈ ప్రేమ అనేది కరిగేది కాదు, పెరిగేది కాదు.
0: అన్బు వలర్వదు ఇల్లై కురైవదు ఇల్లై,
1: ఎప్పటికీ ఏకత్వంగానే ఉంటుంది.
0: అది ఎన్రూ నిలయాన తన్మయుడనే ఇరుకిరదు.
1: కలుగునే వేదమంతా కూడా ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: అదనాల్తాన్ బ్రహ్మం ఎన్బదు ఇరండావది ఎన్బదు ఇల్లాద ఒన్రే ఎన్రు వేదం కూరుగిరదు.
1: కనుక రామ కృష్ణ గోవింద అనిపించేటువంటివన్నీ కూడా మన ఇమాజినేషన్.
0: రామ కృష్ణ గోవింద ఎన్ను పల పేర్లై అంద ఇరవనుకు చూటి నాం పాడువదు నమ్ముడయ కర్పణయే ఆగం.
1: కాని పుట్టనటువంటిది పిట్టనటువంటిది ఒకటే.
0: ఆదియం అట్రదు అందమూ అట్రదు ఒన్రే ఒన్రుదాన్.
1: కనుక బిగినింగ్ ఎండింగ్ లేనటువంటిది ఆ ప్రేమ ఒకటి.
0: ఆదియం అందమూ అట్రదు అన్బు, అన్బు ఒన్రు మట్టుమే.
1: అది ఏ బ్రహ్మ,
0: అదివే బ్రహ్మం.
1: కనుకనే ఎవరైనా పోయి అయ్యా మీ పేరేమి అని ప్రశ్నిస్తే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను.
0: ఆగవే యారావదు ఉంగళై నింగల్ యార్, ఉంగుళుడియ పేర్ ఎన్న ఎన్ను కేటాల్ నింగల్ అహం బ్రహ్మాస్మి, నానే బ్రహ్మన్ ఎన్ను బదిల్ సొల్లుంగల్.
1: ఈ బ్రహ్మ తప్ప ఏది కూడాను మనకు సత్యమైనది నిత్యమైనది ఒకటి మనకు కనిపించు.
0: బ్రహ్మనే తవిర నిలయానదుం ఉన్మయానదుం వేరు ఎదువం ఇల్లై, మట్రవై ఎల్లాం వెరుం మాయతోట్రంగళే.
1: కనుక అనిత్యమైనటువంటి వస్తువుల నిమిత్తము మనం ప్రాకుపడి కాలము వ్యర్థం చేయవచ్చు.
0: అదనాల్ ఉంగళుడియ కాలత్తై నిలయట్ర పొరుట్లై సేర్పదిలేయే సెలవిడిగిరీర్గల్.
1: ఇలాంటి విషయంలో సంపాదించే ప్రయోజనం ఏమిటి?
0: నిలయిల్లాద ఆ పొరుట్లై సేర్పదాల్ ఇరుదిల్ ఎన్న పైన ఏర్పడుం?
1: ఇవాళ్ళు ఎడ్యుకేషన్ ఉండవలసింది,
0: ఉలగ కల్వియం తేవైదాన్.
1: కానీ హృదయంలో ఇదంతా టెంపరీ టెంపరీ అనేటువంటి భావం మాత్రం వదలకూడదు.
0: ఆనాల్ ఉలగియల్ పొరుట్కల్ అనైత్తుం తార్కాలికమానవయే నిలయట్రవయే ఎన్బదై ఎప్పుడూ నినవిల్ కొల్ల వేండుం, అదే విడవే కూడాదు.
1: అక్కడే ఉన్నటువంటి దానికి రెండవది
0: ఇంద ఉణర్వు ఇరుందాల్ ఇరండావదాగ వేరు ఎదువం ఇరుక్క ముడియాదు.
1: ఈనాడు ఒకటి ఉంది, కానీ దాని పక్కన సంసారం అనేటువంటి.
0: ఇక్కాలత్తిల్ నమ్మిడం ఒన్రు ఎన్బది ఇరుకిరదు, ఆనాల్ అంద ఒన్రిన్ పక్కత్తిల్ ఒరు పూజ్యం ఇరుకిరదు, అదుదాన్ కుటుంబం.
1: జీరో పెడితే 100 అవుతుంది.
0: అంద ఒన్రుడన్ ఇరండు పూజ్యంగళై సేర్తాల్ 100.
1: ఇంకో జీరో పెడితే 1000 అవుతుంది.
0: ఇన్నూ ఒరు పూజ్యత్తే సేర్తాల్ 1000.
1: కనుక ఇవన్నీ కూడా జీరో అయ్యేటువంటి ఈనాడు పెట్టుకుంటున్నాం.
0: పూజ్యం పూజ్యమాగ అడికికొండే పోగిరం, అదే తాన్ చేదు కొండే ఇరికిరం.
1: కోపము తాపము ఈర్ష్య అసూయ డమ్మము ఇవన్నీ కూడా భగవంతుడిచ్చాడు అనుకుంటారు.
0: కోపం పొరామై పెరుమిదం పగైమై ఆగియ ఎన్నంగల్ ఇరైవన్ అళిత పరిసు ఇరైవన్దాన్ నమకు అళితిరికిరార్ ఎన్ను నినకిరం.
1: గాడ్ ఎవరికి ఏ విధమైనటువంటి ఇలాంటి భేదములు
0: ఇరైవన్ యారుకుం ఒరుపోదుం కోపం పొరామై పగైమై పోన్ర తీయ ఎన్నంగళై తరవే మాటార్.
1: కనిపించుకున్నటువంటి
0: ఇవయావం మనిదర్గళాల్ కర్పణై చెయ్యపట్టవయే.
1: మన ఇష్టం నెరవేరినా
0: నమ్ముడియ విరుపంగల్ నెరవేరుం పోదు నాం ఇరైవన్ ఇరుకిరార్ ఎన్ను పోట్రుగిరం.
1: మన యాక్షన్ కొంచెం ఫెయిల్ అయిపోయినా దానికి విరుద్ధమైన అంత భగవంతుడు చేసే పని.
0: మారాగ ఏదేనం తవరాగ నడందాల్ అల్లదు నమ్ విరుపం నెరవేరావిట్టాల్ తోల్విక్కి ఇరైవన్దాన్ కారణం ఎన్ను అవర్ మీదు పళి సుమత్తుగిరం.
1: అన్నిటికీ సాక్షిభూతుడై ఉన్నాడు కాదు, ఒకటి ఇచ్చేది ఒకటి పుచ్చుకునేది.
0: ఇరేవన్ ఎన్రూ సాక్షిభూతమాగవే ఇరుకిరార్. ఇరేవన్ సిలరుకు అరుళువదు సిలరుకు అరుళువదు ఇల్లై போன்றெல்லாம் எந்த வியாபாரத்திலும் ஈடுபடுவதில்லை. அவர் யாருக்கும் தண்டனை கொடுப்பதும் இல்லை, யாருக்கும் வெகுமதி அளிப்பதும் இல்லை.
2: நேயர்களே, தமிழ் நிகழ்ச்சிகள் இத்துடன் நிறைவடைகின்றது. மீண்டும் அடுத்த வாரம் இதே நேரத்தில் சந்திப்போம். அதுவரையில் பகவானுடைய பொன்னலர் பாதங்களை மனத்தில் இருத்தி தியானத்தில் ஆழ்ந்திருப்போம். ஜெய் சாய்ராம்.

0: 播的收听，不下载一个真的真心话的爱大你。
1: గణపతి గణేశ్వర్ రాటది.

బుద్ధిశక్తి పరాక్రమం యత్ర షోడతే గుణం తత్ర దేవం

0: ബുദ്ധിശക്തി പരാക്രമം യത്ര ഷോഡതേ ഗുണം.
1: Embodiments of love.
0: Santosham, Sahasam, Dairyam, Bhakti, Shakti, Parakramam. ఈ షోడశ గుణములు కూడాను ఎవని అందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటాడు.
1: వేర్ యు ఫైండ్ హ్యాపీనెస్ బాలర్ ద కరేజ్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ అండ్ బ్రేవరీ వేర్ ది సిక్స్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ యు ఫైండ్ divine effulgence too.
0: భోగము త్యాగము రెండు కూడాను ఒక చోట నిలిచుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ సాక్రిఫైస్ టు కో ఎగ్జిస్ట్.
0: త్యాగం ఉంటే భోగము ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు.
1: వెన్ దేర్ ఇస్ సాక్రిఫైస్ ఇట్ డస్ నాట్ రిలిష్ ప్లెజర్. When there is pleasure, the sacrifice cannot exist.
0: Aithe tyagamto bhogamuni ee reethiga anubhavinchagaladu.
1: However, with sacrifice, how can you have pleasure also?
0: Aacharane yendu ahankaramu anushtanam nandu aasakti rendunu vadalina bhogame tyagamu tyagame bhogam.
1: When once there is no ego, when once there is no expectation for the fruits of your action thereof, you can enjoy the life of sacrifice coupled with pleasure.
0: ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: All the forms of happiness in this world are not specifically meant for one individual.
0: అందరికీ ఇందులో భాగం ఉన్నది.
1: ఆల్ హ్యావ్ ఎన్ ఈక్వల్ షేర్.
0: నీ నీ భాగమును నీవు అనుభవించు.
1: ఎంజాయ్ యువర్ ఓన్ షేర్.
0: కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారమునందు దీనిని సద్వినియోగం చేయాలి.
1: Having been given this sacred life, having been bestowed with sacred virtues, one has to think over carefully and practice in daily life.
0: Ishavasyam idam jagam sarvam.
1: The whole universe is full of divine.
0: Ee prapancham antai kudanu bhagavat shakti tone kattabadi unnadi.
1: The entire universe is built by the divine power.
0: Endu chuchina bhagavantudu tappa అన్య పదార్థములు మనకు గోచరించవు.
1: వెర్ ఎవర్ యు గో అండ్ సీ ఎక్సెప్టింగ్ గాడ్ యు డు నాట్ ఫైండ్ ఎనీవన్ ఎల్స్.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు నో దిస్ ట్రూత్.
0: వారికి ప్రాకృతమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్ని ఆశిస్తాయి, ప్రాకృతమునే వదిలించాయి.
1: యాజ్ దేర్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్లీటింగ్ worldly pleasures and joys, their expectations, their actions also will be so.
0: Vakati preyo shakti, rendavadi shreyo shakti.
1: One is shreyo shakti, other one is preyo shakti.
0: Ee preyo shakti anaga enti?
1: What do you mean by preyo shakti?
0: Brahmacharyamu grihastamu vanaprasthamu sanyasamu ee ashrama dharmamulu anni kudanu preyo shakti.
1: Prayoshakti, the first one, includes the various stages in life, one of celibacy, one of householder, one of recluse, and the last, renunciant.
0: ఇవన్నీ భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: they all confer worldly, sensual joy.
0: Rendavadi Sreyo Shakti.
1: The second one is Sreyo Shakti.
0: Daya, Prema, Sahanamu, Sanubhuti, Tyagamu. Ityadi Sadgunamulantai Kudanu Sreyo Shakti Sambandhinchinatuvi.
1: Sreyo Shakti includes these faculties of compassion, love, forbearance, sympathy and sacrifice.
0: Dinine Krishnudu Bhagavad Gita yandu Sodharmam Paradharmam ani bodhinchadu.
1: The same thing is taught by Krishna in Bhagavad Gita as one Swadharma, the other Paradharma.
0: Swadharma managa yemiti?
1: What do you mean by Swadharma?
0: Swa ade Salokyam, Sarupyam, Samipyam, Sayujyam.
1: Swamen, Swament, the nearness to God, living in the same place with the same idea and final merger in the divinity.
0: Atma sambandhamainatunte venni kudanu iva prevaramu oka swadharmamunu cherinatuntivi.
1: All those that are related to the spirit or the soul constitute swadharma.
0: Deeniki viruddhamainatunte indriya sambandhamainatunte venta kudanu preyoshakti.
1: But that which is related to the senses is preyoshakti.
0: Kani ee naati manavulu ప్రేయోశక్తికి అధికమైన శక్తి కావటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తురు కాని శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్ అండ్ గోస్ బై ప్రేయోశక్తి అండ్ మైండ్ఫుల్ ఆఫ్ శ్రేయోశక్తి.
0: ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వమును అనుగ్రహిస్తాయి.
1: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
0: కనుకనే ఈ ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవ శాసనం చేత
1: బై గాడ్స్ విల్
0: వర్షములు కురుచున్నవి,
1: రెయిన్స్ హ్యాపెన్,
0: పంటలు పండుచున్నవి,
1: వి ఫైండ్ ద క్రాప్ ఈల్డింగ్,
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: ద సన్ షైన్స్,
0: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు, నదులు పొంగుతున్నాయి,
1: రివర్స్ ఫ్లోయింగ్,
0: ఆనందం అందిస్తున్నవి,
1: అండ్ దే గివ్ us బ్లెస్.
0: ఇవి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఆర్ దే?
0: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకు అందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
1: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: The entire humanity has got authority to enjoy the fruits.
0: కనుక ఇవి అందరూ కూడాను అనుభవించవచ్చును.
1: All can experience and enjoy.
0: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
1: This is the intimate association relationship between ప్రేయోశక్తి and శ్రేయోశక్తి.
0: పంటలు పండించుకోవటము,
1: growing harvest,
0: భుజించటము,
1: partaking food,
0: శక్తి సామర్థ్యములు పెంచుకోవటము,
1: acquiring energy and
0: karma margamlandu praveshinchi
1: entering into the action,
0: deha karmalu aacharinchatam,
1: one has to do one's own activity.
0: Ee deha karmalu aacharinchina tarvata,
1: after performing physical action,
0: atma dharmamto aanandinchatam,
1: one can enjoy blissful state following the spirit.
0: Kanuka prati okkati kudanu vicharana chesi chuste daiva shasaname kaani anyudu ye maatram kuda nirnayinchetundi kaadu.
1: Likewise, if you investigate clearly, you will understand that everything goes by God's will.
0: Anu modalu ghanam varaku kudanu,
1: right from microcosm to the macrocosm,
0: gatti pocha modalukoni brahmandam varaku kudanu daiva shasanam le jarugutunnavi,
1: right from the minutest object to the macrocosm, the cosmos,
0: adi
1: goes by the divine command.
0: Adi yu idi yu nanagadela,
1: why say that and this?
0: Pipilakaadi brahma paryantam,
1: right from ant to Brahman.
0: Adi erungaru,
1: you don't know that.
0: Mali galangaru,
1: you don't understand.
0: Mudumi jendaru,
1: and you are not.
0: Bhumini kondaru,
1: and you are.
0: Vivekamuna vartinchadani kadu viravigidaru kani chivaraki veedakedi sambhavinchunu tirijaru enta varane kadaladu needu sankalpam lenidi bhagavat sankalpam lenidi edi kudunu kadalu.
1: Without God's will, nothing can happen. You do not understand, you do not experience, but you pride yourself, you are highly egoistic.
0: Kani భూతము సంభూతము,
1: వన్ ఇస్ భూతము, అదర్ ఇస్ సంభూతము,
0: విద్య అవిద్య,
1: వన్ ఇస్ విద్య, అదర్ ఇస్ అవిద్య,
0: ప్రాకృతము పరమాత్మము,
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: రెండు పదములేక భావిస్తున్నారు కానీ రెండు కాదివి.
1: దే ఆర్ నాట్ ట్విన్స్, నాట్ టూ వర్డ్స్.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉంటుండాలి.
1: దే హావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: కనుక ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ వీ డూ,
0: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడాను పరాత్మైనటువంటివి.
1: All those actions which we do wholeheartedly are spiritual.
0: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి, తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
1: We are making the spiritual aspect and view it as worldly, and we consider worldly experience.
0: లోకములో ధర్మాత్ములు ఉన్నారు.
1: There are many people of righteousness.
0: త్యాగాత్ములు ఉన్నారు.
1: One of sacrifice.
0: యోగాత్ములు ఉన్నారు.
1: One of spiritual practice.
0: కర్మాత్ములు ఉన్నారు.
1: People of action.
0: కానీ అందరూ ఉన్నారు.
1: All exist.
0: కానీ
1: but
0: ఆత్మాత్ములు లేరు.
1: But there are none that follow the spirit or conscience.
0: అనగా ఆత్మాత్ములు అనగా ఏమిటి?
1: Who are those that are of spiritual
0: aspect? కర్మయోగం కాదు.
1: None of action.
0: భక్తి యోగం కాదు.
1: నాట్ ఆఫ్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞాన యోగం కాదు.
1: నార్ విజ్డమ్.
0: ఆత్మయోగం.
1: ఇట్ ఈస్ ద యోగా, ద స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఇట్టి ఆత్మయోగమును అనుభవించినటువంటి వారు ఈ జగత్తులో కానరారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డు నాట్ ఫైండ్ ఎనీబడీ దట్ ఫాలో ది దట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆఫ్ ఆత్మా, ద స్పిరిట్.
0: శరీరం కనిపిస్తుంది.
1: యు సీ ద బాడీ.
0: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
1: యు ఆల్సో ఫీల్ ద మైండ్.
0: కానీ ఆత్మ యొక్క తత్వం గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
1: వీ డోంట్ కమ్ అక్రాస్ ఎనీబడీ హూ నోస్ ఇన్ ఫుల్ ద డెప్త్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఇట్టి ఆత్మతత్వం గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
1: ద వన్ హూ నోస్ ద రియల్ సెల్ఫ్ ఈస్ ద ట్రూ, ఈస్ ద నోవర్.
0: శరీరం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు నో ద బాడీ.
0: ఇది పంచభౌతికమైన శరీరము.
1: దిస్ వన్ ఆఫ్ సెన్సెస్.
0: దుర్బలమైన కాయంబు.
1: ఇట్ ఇస్ సో వీక్.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: వెన్ ఇట్ డ్రాప్స్ డౌన్ వీ డు నాట్ నో.
0: ఇలాంటి అనిత్యము అశాస్త్రమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ థింకింగ్ దిస్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఎఫీమరల్.
0: కనుకనే శ్రేయో మార్గం అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చెబుతూ వస్తుంటారు.
1: దోస్ దట్ ఫాలో ది స్పిరిచువల్ పాత్ శ్రేయస్ దే థింక్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: మన సంబంధమైనటువంటి యొక్క విషయాలను చూస్తే,
1: దోస్ రిలేటెడ్ టు ద మైండ్,
0: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే మైండ్ ఈజ్ విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకు చేరినటువంటి వాడు.
1: వాట్ డూ మీన్ బై విష్ణు? ఆల్ పర్వేసివ్నెస్.
0: ఇందు అందు ఎక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈజ్ సీన్ ద మైండ్ హియర్ అండ్ దేర్ టూ.
0: అది ఏ సంబంధమైనటువంటి యొక్క మనసు యొక్క తద్భావము.
1: That is the aspect, the power of the mind.
0: Manomoolam idam jagat.
1: The whole world.
0: Jagat antai kudunu manomoolanga untundadi.
1: The whole world is full of the mind.
0: Manas anetvanti Vishnu yokka kamala naabhamu nundi kudunu aavirbhavinchinatuntu vaadu Brahma.
1: And therefore out of the navel of Lord Vishnu is born Brahma.
0: Ee naabhi kamalam nundi udhavinchinatuntu vaadu Brahma.
1: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu. So who is the cause of this?
0: Brahmane vaaku annaru.
1: Brahma symbolizes speech faculty.
0: Brahma vaaku.
1: Brahma stands for word.
0: Vishnu manasu.
1: Vishnu stands for expansiveness.
0: Dehame Ishwarudu.
1: And body is Ishwara.
0: Ee moodinti yokka aakaram darshinchinatunte vaaru lokamulo evvarunu leru.
1: In this world there are none who understood, experienced this trinity of Godhead.
0: Kaani ivi ekkada unnai?
1: Where are they?
0: Aatmadarshana nimittamai aranyamulaku prayanamaipothuntaru.
1: To experience the spirit of the self, people go to the forest.
0: Yanta pichivaru manavulu.
1: What mad caps they are.
0: Tanayandi tana chantane tanayandi untundetundi aatma tattvanni darshinchadaniki aranyaniki enduku?
1: In order to experience, visualize the true self present within him, around him, why do you need to go to the forest?
0: Inti yandu jyoti veluguchunundaga porugu intiki aggi karugunela.
1: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
0: Atte atma swarupam niyande untundaga.
1: When the self is in you,
0: neevu anta dooram velli aranyamlo tapas chesina karrede.
1: You don't need to undertake penance.
0: Idi kevalam adhanam yokka dakshaname.
1: It is just a sign of ignorance.
0: Atma swarupamni darshinchalekapotame.
1: It is just your incapacity to
0: recognize
1: the self. You are not able to know the existence of the self.
0: ఆత్మ యొక్క స్వస్థానమును గుర్తించుకునేటువంటి వ్యక్తులు తన యందే ఉంటున్నది ఆత్మ.
1: In fact, the self or the spirit exists within you.
0: ఎక్కడ నీరు గాలి ఉండును అక్కడంత ఆత్మ ఉంటుంటాయి.
1: Wherever there is water and air, you find the Atma or the Self.
0: Neeru gali.
1: The water and air.
0: Ivi rendittini anugrahinchinatundi vaadu Bhagavantude.
1: God has gifted, blessed these two.
0: Bhoomi, aakashamu, madhyalo gali.
1: And we have got the earth and the space in between.
0: Ee moodu aa rendu cherinappudu aidu bhootamulu avutayi.
1: And these two and those three constitute five elements.
0: Nelanu, aakashamunu, galini. Anaga vedini. ఈ మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
1: దిస్ హీట్ అండ్ ద కోల్డ్ అండ్ ద స్పేస్ అండ్ ద వాటర్ ఆర్ ఆల్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్.
0: గాలి, అగ్ని, ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు.
1: ది ఎయిర్ అండ్ ద ఫైర్.
0: నీరు, గాలి.
1: అండ్ హియర్ వి ఫైండ్ ద వాటర్ అండ్ ది ఎయిర్.
0: నీరు, గాలి, ఆహారము,
1: ఫుడ్.
0: భూమి, ఆకాశము, మధ్యలో గాలి, ఈ మూడు కూడాను క్షేమము.
1: అండ్ వి ఫైండ్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ అండ్ ది ఎయిర్ ఇన్ బిట్వీన్.
0: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
1: వెన్ కెన్ యూ బి హ్యాపీ?
0: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
1: యూ విల్ బి క్వైట్ కంటెంటెడ్ ఆఫ్టర్ పార్టేకింగ్ ఫుడ్.
0: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
1: వితౌట్ ఫుడ్ న్యాచురలీ యూ బికమ్ వీక్.
0: బిచ్ఛాన్నం, దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము.
1: ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
0: కనుక ఆత్మ నుండియే ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఈ పంచభూతములు ఎందుకున్నటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
1: లెట్ అస్ ఇన్వెస్టిగేట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: ఈ పంచభూతములు ఎందుకూడను ఒకే ఆత్మనే.
1: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: అనేక ఆత్మలు లేవు.
1: And this self
0: ekatma sarva bhutantaratma.
1: The same spirit is present in all of the beings.
0: కనుకని అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఇన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి.
1: బికాస్ వీ ఫాలో దిస్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ, దేర్ ఫోర్ వీ సఫర్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: లెట్ అస్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
1: That is the path of the knower in the strict sense of the term.
0: కాని ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: Is ignorance, out of ignorance we diversify the unity.
0: కనుక మనము ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: We should not diversify the oneness of the unity. అప్పుడు
0: అన్నింటికీ శక్తి సన్నగిల్లిపోతుంది.
1: You turn weak.
0: దివ్యత్వమైన, పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
1: In order to understand the self or the true spirit, that divinity, that unity are essential.
0: మేఘములు సంచరిస్తున్నాయి.
1: You find the clouds moving.
0: వర్షం కురుస్తుండాలి.
1: Also the rain falls.
0: పంటలు పండుతున్నాయి.
1: You find the crop growing.
0: ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము.
1: We also partake the crop grain.
0: మూల కారణము.
1: What are the primordial cause?
0: అన్నిటికీ ఒక ఆత్మనే కారణము.
1: The same self, Atma, is the cause.
0: అది ఏ బ్రహ్మతత్వము?
1: That is Brahmic principle.
0: బ్రహ్మం అనగా ఏమిటని?
1: Who is Brahma?
0: ఆ బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకత్వము.
1: Brahma is vast expansion.
0: అది వాక్ స్వరూపము.
1: That is the very word that we utter.
0: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు?
1: Why spiritual practice in order to know the divinity in our word of Brahmic principle?
0: శబ్ద బ్రహ్మమయి.
1: One of the founds.
0: చరాచరమయి.
1: The motility.
0: జ్యోతిర్మయి.
1: The light.
0: వాంగ్మయి.
1: And the word.
0: నిత్యానందమయి.
1: Eternal.
0: పరాత్పరమయి.
1: Spiritual.
0: మాయామయి.
1: Illusion.
0: శ్రీమయి.
1: And the one of.
0: వాక్ స్వరూపం యొక్క లక్షణాలు.
1: And the one of affluence represent the very word, the Brahma.
0: ఈ వాక్కే బ్రహ్మ.
1: This word or the speech.
0: ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? విష్ణు యొక్క నాభికమలం నుండి పుట్టాడు.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్.
0: నాభికమలం ఏమిటది? అది ఏ విష్ణు స్వరూపమే మన మైండ్.
1: And so the Vishnu symbolizes the human mind.
0: ఈ మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు.
1: And the word is born out of the mind.
0: కాబట్టి ఈనాడు మైండ్ నంతా మంకీ మైండ్ గా మార్చుకుంటున్నారు.
1: We have converted the mind into monkey mind.
0: వాక్నంతా కూడా అసత్య రూపంగా భావిస్తున్నారు.
1: All our words are utter blatant lies.
0: ఈశా వాస్యం ఇదం జగత్. అన్ని వైపుల నిండినటువంటి ఈశ్వరుడు ఒక్కడే.
1: Is only God who is
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the living beings.
0: మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
1: There's one divinity within us.
0: ఆ ఈశ్వరుని నుంచి ఆవిర్భవించినటువంటిది ఈ యొక్క మైండ్.
1: Mind has come out of this ఈశ్వరత్వ or the divinity.
0: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిది వాక్కు.
1: And this word is the product of the mind.
0: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
1: దేర్ఫోర్ హ్యుమానిటీ రిప్రజెంట్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఆచరణలో ఉన్నటువంటి అహంకారము,
1: ది ఈగో ఇన్ అవర్ ప్రాక్టీస్,
0: అనుభూతిలో వచ్చేటువంటి యొక్క స్వార్థము, రెండింటిని త్యాగం చేస్తే అదే దైవత్వం అయిపోతుంది.
1: సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ ఈగో అండ్ ద వన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యాక్షన్.
0: ఈనాడు దేన్ని త్యాగం చేస్తున్నాము?
1: వాట్ ఇస్ దట్ వీఆర్ సాక్రిఫైసింగ్?
0: పవిత్రమైనటువంటి దాన్ని అంతా త్యాగం చేస్తున్నాం.
1: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్?
0: కాదు కాదు.
1: నో,
0: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైన దాన్ని విసర్జించాలి.
1: సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
0: మనం భుజించే ఆహారం నందు కూడాను,
1: ద ఫుడ్ దట్ వీ ఈట్,
0: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
1: యు జస్ట్ గివ్ అప్ దాట్ యు డు నాట్ రిలిష్.
0: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
1: దట్ విచ్ ఇస్ సో టేస్టీ యు యాక్సెప్ట్.
0: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
1: యు ఈట్ స్వీట్ ఫ్రూట్స్.
0: దుర్గంధంతో ఉండినటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
1: అండ్ ద ఫౌల్ ఎక్స్క్రీటా ఈజ్ ఎక్స్క్రీటెడ్.
0: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
1: వాట్ ఇస్ దట్ యు యాక్సెప్ట్?
0: మధురమైన
1: స్వీట్.
0: కనుక ఆ మధురం ఎవరు?
1: వాట్ ఇస్
0: మధురాధిపతే మధురం. మధురం దైవత్వమే మధురం.
1: ద డివైన్
0: వచనం మధురం, నయనం మధురం, వాక్యం మధురం, నయనం సర్వము మధురం. మధురాధిపతే మధురం. మధురం
1: God is sweetest, nectar of the nectar. His words are nectarine. His eyes are nectarine. His words are nectarine. కొంతవరకు
0: కొంత అభిరుచి ప్రారంభమవుతుంది, కానీ ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
1: And in fact, the word has not got that specific taste.
0: యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
1: The words and mind return in futility. He makes an attempt to know the divinity. It is impossible to describe by word or comprehend by mind. We have forgotten our true self.
0: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
1: We are sacrificing our life.
0: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
1: What that you can achieve?
0: కార్బన్ డయాక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
1: కార్బన్ డైఆక్సైడ్ యూఆర్ అక్సెప్టింగ్.
0: ఆక్సిజన్ వదిలి పెడుతున్నాము.
1: ఆక్సిజన్ యూఆర్
0: మానవుని యొక్క చెడ్డ సంకల్పము.
1: దిస్ ఇస్ ద బ్యాడ్.
0: ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అంపాలి.
1: ఇన్హేల్ ఆక్సిజన్, ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: అది ఈ వృక్షములంతా చేసేటువంటి పరోపకారం.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద ట్రీస్ సాక్రిఫైస్.
0: పరోపకారం చేస్తున్నాయి.
1: ట్రీస్ సాక్రిఫైస్.
0: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
1: అండ్ ఆల్సో ద
0: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
1: ఆల్ ఆఫ్ ద బీయింగ్స్
0: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
1: అనిమల్ సాక్రిఫైస్.
0: కానీ జంతువుల కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ హాస్ బికమ్ మచ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్ ఎనీవేర్.
0: దానికి స్వార్థము స్వప్రయోజనమే.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ విత్ ఇట్ ద ట్రెండ్ ఆఫ్
0: సెల్ఫిష్నెస్. స్వార్థ స్వప్రయోజనం కేవలం ఏమిటది? పశుత్వం యొక్క లక్షణాలే.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ బీస్, అనిమల్.
0: కానీ మానవుని యొక్క లక్షణములు కాదు.
1: ఇస్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు సత్యస్వరూపుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: శాంత స్వభావుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
0: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ సస్టైన్ బై ద ట్రూత్, రైట్‌నెస్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు సత్యం వద, ధర్మం చెర.
1: Therefore, since ancient days, it has been said, speak truth and follow righteousness.
0: They are the
1: signs of the sanctity of our tradition.
0: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
1: నెవర్ ఫర్గెట్ ట్రూత్.
0: సత్యమునందుండే సర్వము సృష్టించే.
1: రైట్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ హస్ ఎమనేటెడ్.
0: స్థలమేది కనుగొన్నా,
1: the universe is sustained by truth.
0: The satyam idi chudanayya.
1: The universe ultimately merges in truth. Understand that pure unsullied truth.
0: Shuddha parabrahmamu.
1: That is pure unsullied principle of truth.
0: Itvanti parabrahmam anetundi ekkada undi?
1: That supreme, the cosmic principle, where is it?
0: Parapadartham lendu kaadu, thana endi untunnadi.
1: It's nothing outside, it is within you.
0: Ilanti pavitramaitundi yokka nitya satyamaitundi padarthani ee naadu vadale pettunnam.
1: We have forgotten, we are giving it up. That eternal true principle.
0: ఏదో మనకు గోచరము కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ రీడ్ అండ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దాట్.
0: సాధన అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డని మంచిగా మార్చుకోవటమే సాధన.
1: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ మెన్ కన్వర్టింగ్ ద బ్యాడ్ ఇన్ టు గుడ్.
0: అది ఏ మనం సాధన?
1: దట్ ఇస్ ద స్పిరిచువల్
0: ప్రాక్టీస్. కానీ ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
1: వాట్ ఆర్ వి డూయింగ్ టుడే?
0: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డని స్వీకరిస్తున్నాం, అదే సాధన.
1: బట్ ద ప్రాక్టీస్ టుడే ఈజ్ టు యాక్సెప్ట్ బ్యాడ్ అండ్ ఫర్గెటింగ్ గుడ్.
0: సాధన యొక్క అర్థాన్ని ఇప్పుడు నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Aspirant is not knowing the meaning of sadhana.
0: Sadhana.
1: Sadhana.
0: Sa anaga emti? Atmatattvamu.
1: Sa means the spirit or the self.
0: Adi mana wealth.
1: That is our wealth.
0: Adi mana health.
1: That is our health.
0: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
1: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్ లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
0: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
0: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ గుడ్ హెల్త్.
0: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ హ్యాపీ.
0: ఈ ఆనందం ఎక్కడ ఉంది?
1: వెర్ ఇస్ హ్యాపీ?
0: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
1: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్.
0: పుట్టినది ఆనందం నుంచినే.
1: యూఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
0: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానమైనప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ ద బ్లెస్.
0: వారి మాటలు వీరి మాటలు వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన హృదయం వాక్కును అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
1: యు ఆర్ ప్రిపేర్డ్ టు లిసన్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి టామ్ డిక్ అండ్ హ్యారీ.
0: అది ఏ చెప్తుండాలి?
1: దట్స్ వాట్ ఇస్ సేడ్.
0: ఏ విధంగా చెప్తుంది? 21,600 పర్యాయములు. సో హం నేనే దైవం, నేనే దైవం అంటున్నారు.
1: ఇన్ ది వెరీ బ్రీతింగ్ ప్రాసెస్ 21,600 టైమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ ఇస్ టాట్ టు యూ.
0: నీ అంతర్వాణి నీవు నమ్మటం లేదు.
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
0: బయట శబ్దాన్ని ఎట్ట నమ్మగలుగుతున్నావు?
1: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్
0: సౌండ్?
1: యూఆర్ మ్యాన్.
0: కనుక ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
1: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
0: నాట్ మ్యాడ్, బ్యాడ్.
1: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
0: కనుక ఇలాంటి వారందరూ కూడాను దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్, బ్యాడ్ పీపుల్.
0: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ యందే ఉంటున్నది.
1: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
0: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Bhagavan said that your body is the temple, indweller is God.
0: Ee body temple ayin tarvata jeevude devudainadu.
1: When once the body is the temple, indweller is God naturally.
0: Ee dehamulu kuda nu temples se.
1: All bodies are temples here.
0: Ee temples lo unnatundi anni jeevulu kuda nu devude.
1: All that inner one is divine.
0: Kaniki daani enduku deshisthunnavu? Neeniki enduku krodha padutunnavu? Deenni enduku premisthunnavu?
1: Why are you angry with one? Why do you love another one?
0: Ee bheda bhavamule undakoddu.
1: Don't have difference.
0: Anni devalayamulu kuda nu okkate.
1: All temples are one.
0: Prati దేవాలయంలో కూడా నువ్వు ప్రతిష్ఠింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
1: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్
0: ద సెల్ఫ్. దేనిని కూడా నువ్వు తిరస్కార పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఏ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
0: తిరస్కార పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
1: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
0: అందరినీ ప్రేమించడమే సరైనటువంటి లక్షణము.
1: లవ్ ఆల్ ఇట్స్ ద ప్రాపర్ క్వాలిటీ.
0: The best way to love God is to love all, serve all.
1: The best way to love God is to love all and serve all.
0: Sir, andari endu undinatundi oka prema swaroopu okkade.
1: Understand the principle of love in everyone.
0: Kanuka aa premanu manam penchukovali.
1: We have to foster, develop that love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand, recognize.
0: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
1: And this love is God, Brahma.
0: ప్రేమకే దేవుడు అని పేరు.
1: Love is God.
0: ఆ ప్రేమకే ఎరుక అని పేరు.
1: And love is awareness.
0: ఆ ప్రేమకే దైవము అని పేరు.
1: Love is God.
0: అంత దైవానికి ఇన్ని నేమ్లు ఉన్నాయి.
1: God has so many names.
0: అహం అది కూడా దైవమే.
1: అహం ఇస్ డివైన్.
0: ఎందుకంటే అహం నేనే.
1: అహం ఐ.
0: అహం బ్రహ్మాస్మి అంటే రెండవుతుంది తిరిగి.
1: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ,
0: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుండాలి. ఇది ద్వైతమే.
1: ఇఫ్ యూ సే ఐఎమ్ గాడ్ ద డ్యుయాలిటీ ఎగ్జిస్ట్. ఐ యామ్ గాడ్.
0: అహం అహం అది అద్వైతం.
1: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ. నో, అహం అహం ఐఎమ్ ఐ.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: నేను పలాందాన్ని కాదు, పలాందాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్.
0: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ డ్యుయాలిటీ.
0: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది.
1: ఇఫ్ దిస్ ఇస్ మైండ్, దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఐ.
0: ఇది నేనే.
1: దిస్ ఇస్ ఐ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఆల్సో.
0: ఇది నేనే.
1: ఇది
0: నేనే. అంతా నేనే.
1: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్, ద స్పిరిట్ ఆఫ్ ఐ. నామాలు
0: ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ.
0: శృంగారములు వేరు, బంగారమొక్కటే. పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్.
0: జీవజంతువులు జీవుడు ఒక్కడే.
1: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెలర్ ఇస్ వన్.
0: దర్శనంబులు వేరు, దైవం ఒకటే.
1: పార్ట్స్ ఆర్ మెనీ, గాడ్ ఈజ్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
0: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కాని ఇవంతా కూడా ప్రాకృతమైన భావములే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూషన్ ఇఫ్ యు గో బై డైవర్సిటీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది.
1: ఇఫ్ యు గో ఇన్ ద వరల్డ్లీ సెన్స్ యూ విల్ హ్యావ్ వరల్డ్లీ రిజల్ట్స్.
0: అంత నెగిటివ్ థాట్స్.
1: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్ థాట్స్.
0: ఈ నెగిటివ్ థాట్స్ చింతించనేకూడదు.
1: నెవర్ కన్సిడర్ నెగిటివ్ థాట్స్.
0: పాజిటివ్ పాజిటివ్.
1: ఎంటర్టైన్ పాజిటివ్.
0: అదే నీ ఆత్మతత్వము.
1: పాజిటివ్.
0: అదే నీ చైతన్య తత్వము.
1: పాజిటివ్.
0: అదే నీ ప్రేమతత్వము. అదే నీ శాంతి తత్వము.
1: దట్ ఇస్ పీస్.
0: అదే నీ ఆనందత్వం.
1: అండ్ బ్లిస్ ఇస్ పాజిటివ్ ఆల్ త్రూ.
0: ఆనందం అన్నటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Bliss is not separate from you.
0: మన యందే ఉంటున్నది.
1: It is within you.
0: అనగా ఈ దేహం నందే ఉంటున్నది.
1: It is within the body.
0: నేను కూడా నీవు కాదు.
1: You are not the body either.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: దేహం నేను కాదు.
1: I am not the body.
0: నా కర్చీఫ్, కర్చీఫ్ వేరు, నేను వేరు. నా దేహం అంటే నా దేహం వేరు, నేను వేరు.
1: This is my kerchief. I am separate from kerchief. You say this is my body. I am separate from my body.
0: కనుక నీ బాడీ నేను కాదు.
1: I am not the body.
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: ఇన్స్ట్రుమెంట్.
1: ఇట్స్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా?
1: Can I say it's an instrument? No.
0: కాదు. దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను.
1: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఐ నాట్ ది
0: ఉపయోగపెడుతున్నాను.
1: ఐ యూజ్ ఇట్.
0: నా నిమిత్తమే నేను ఉపయోగపెడుతున్నాను.
1: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్.
0: పర్ల కోసం కాదు, పర్ల అనేటువంటి వారు నేను.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్. ఇట్స్ ఓన్లీ ఐ.
0: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను.
1: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్.
0: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా?
1: ఐ డోంట్ లైక్ వన్ పర్టికులర్ థింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్.
0: ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ ఆపిల్.
0: ఆపిల్ తృప్తి కోసం నీవు ఆపిల్ తింటున్నావా?
1: ఐ నాట్ ఈటింగ్.
0: కాదు, నీ తృప్తి కోసం ఆపిల్ తింటున్నావు.
1: ఐ నాట్ ఈటింగ్ ఆపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్.
0: ఒక్కటి కూడా నువ్వు తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు కానీ ప్రపంచాన్ని, ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు.
1: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ హ్యాపీనెస్.
0: తృప్తి లేదు, అసంతృప్తి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నార్ డిస్సాటిస్ఫాక్షన్.
0: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దైవత్వం అంత తన యందే ఉంటుంది.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ ఇన్ యూ.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు మన గుణములే మార్పు చెందుతున్నాయి.
1: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ.
0: ఆహార విహారంతో లభించేటువంటివి.
1: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: కామ క్రోధ లోభ మోహ మత్సంతా కూడా దేహానుభిమానంతో వచ్చేటువంటివి.
1: యాంగర్, ద హేట్రెడ్, ఎవరీస్, ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: దయ, సహనము, సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: ద లవ్, ద కంపాషన్, ద ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ద కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: కనుక అవి ఏ స్వధర్మములు.
1: These are the qualities of the
0: self-dharma.
1: The other are
0: panikirani dharmamule paradharmamulu.
1: All that are useless are paradharma.
0: Kaani swadharmamu anantakunu swapriyojanam kosam vacheetuntivi.
1: Swadharma, the one's own reality, self.
0: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి.
1: ఇట్ ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్.
0: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటివి.
1: అండ్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
0: కనుక ఆనందమును మనమే అనుభవించాలి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బ్లిస్.
0: కాదు, ఇంకొకరు అనేటువంటి వారే లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ.
0: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే,
1: ఇఫ్ యూ గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్,
0: ఎదువైపు చూసినా నీ ప్రతిబింబమే.
1: గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్, యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
1: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్ గా కనిపిస్తుంది.
1: హౌఎవర్ ఇన్ సర్టన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఈజ్ రౌండ్ బట్ దేర్ ఇట్ యు అపియర్ వర్టికల్.
0: నీ ఫేస్ యొక్క దట్ తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
0: అద్దం యొక్క తప్పు.
1: మిస్టేక్ లైస్ ఇన్ ద మిర్రర్.
0: అద్దమే ప్రకృతి.
1: సో ది మిర్రర్ ఇస్ నేచర్.
0: ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
1: బికాస్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యు థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యూ.
0: కాదు కాదు.
1: నో,
0: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వారికి అద్దం పైన ఏమాత్రమో నెపం వేయడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
0: నాకు ఎడమ వైపున మచ్చం ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడి వైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను?
1: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్, ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్, హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
0: తన దీనిపై తన నమ్మకం కలిగినప్పుడే పర దాన్ని ఏమాత్రము నమ్మడు.
1: If you have got the self-confidence, faith in yourself, you don't be carried away by others.
0: Self-confidence లేనటువంటి వాడే ఎవరే చెప్పినా నమ్ముతూ పోతుంటాడు.
1: The one without self-confidence would be carried away by all that goes on around.
0: చాలా తప్పు.
1: It's a very big mistake.
0: ఎందుకంటే నీవు ఒక మనిషివి.
1: You are an individual.
0: నీకు ఒక మనసు ఉంది.
1: You have mind.
0: నీకు ఒక అభిష్టం ఉంది.
1: You have got the likes.
0: నీకు ఒక ఆనందం ఉంటుంది.
1: You have got happiness.
0: నీ తత్వాన్ని నీవు అనుభవించు.
1: Experience your own reality.
0: ఇది కేవలం దైవాగ్నితే నీవు పూనుకోవాలి, కానీ పరుల యొక్క ఆజ్ఞకి ఏమాత్రము తల వంచరాదు.
1: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
0: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్క దానిని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: నో యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్ ఫస్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సనిఫికేషన్
0: ప్రేమ. లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ నన్ విదౌట్ లవ్.
0: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రేమ ఉంటుంది.
1: ఆఫ్ కోర్స్ ఈచ్ వన్ హస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ అండ్
0: డిస్లైక్స్. కానీ ఇవన్నీ కూడా ప్రేమయోగ మార్గములే.
1: దే ఆర్ ఆల్ ద ప్రేయోగ మార్గ.
0: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేయోగ మార్గమే.
1: ఆల్ దట్ గోస్ ఆఫ్టర్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
0: శ్రేయస్సు కాదు,
1: ఇస్ నాట్ శ్రేయస్.
0: శ్రేయస్సు నువ్వు ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి.
1: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్, లవ్ గాడ్.
0: అది ఏ శ్రేయో మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: ఆ యొక్క గుణములన్నీ కూడా ఆ యొక్క శ్రేయస్ నుంచినే లభిస్తుంటాయి.
1: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని.
1: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్, స్వధర్మ.
0: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
1: నాట్ పరధర్మ, పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
0: కొన్ని సమయంలో కొన్ని రకముల మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
1: ఎట్ టైమ్స్ మే హావ్ టు ఫాలో డిఫరెంట్ పాత్స్.
0: ఒక కడవను నీళ్లలో ముంచినామంటే,
1: ఇఫ్ యూ జస్ట్ డిప్ ఎన్ ఎర్దన్ పాట్ ఇన్ ద
0: రివర్, కడవ ఎందు నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
1: There is water in the pot and water around the pot.
0: కరక లోపల వెలుపల కూడాను ఒకే వాటరే ఉంటుండాలి.
1: The same water inside and outer exists.
0: కరకనే అంతర్ బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: God is present inside and outside everywhere.
0: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్రా కూడాను ఉన్నది ఒక్కడే.
1: God is the only one present in you, above you, below you, around you.
0: ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
1: We should have strong faith in God.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
1: Let there be any number of troubles and obstacles in our way, but we have to remember God.
0: నీకు ఒక మనసు ఉంది.
1: You have mind.
0: నీకు ఒక సంకల్పం ఉంది.
1: You have got a thought.
0: నీకు ఒక దీక్ష ఉంది.
1: You have got determination.
0: ఆ దీక్షను నీవు సాధిస్తూ పోవాలి.
1: Follow your own path of determination and achieve.
0: అటువంటి నీ దీక్షను నీవు వదిలిపెట్టి,
1: యూ గివ్ అప్ యువర్ డిటర్మినేషన్,
0: పర దీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే,
1: యూ ఫాలో అదర్ పాత్స్,
0: వచ్చేది ఏమిటింది?
1: వాట్ దట్ యూ గెట్?
0: ఉన్నది కూడా ఊడిపోతుంది.
1: అండ్ యూ ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు చదువుతున్నారు.
1: యూ స్టడీ.
0: దేనికోసం చదువుతున్నారు?
1: వై డు యూ స్టడీ?
0: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
1: ఫర్ జాబ్స్ యూ లెర్న్.
0: ఉద్యోగాలు కూడా అవసరమే.
1: జాబ్స్ ఆర్ నెసెసరీ.
0: ప్రాకృత విద్యలు,
1: దట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: అవి లౌకిక విద్యలు.
1: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్.
0: భౌతిక విద్యలు,
1: సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రయత్నించాలి.
1: అలాంగ్ విత్ ది వరల్డ్లీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అది ఏ శ్రేయో మార్గము.
1: The spiritual knowledge is prayer. Worldly knowledge is prayer.
0: మానవుడి కూడాను రెండు ఉంటున్నాయి.
1: Every man has two.
0: అది లెఫ్ట్ అండ్ రైట్.
1: లెఫ్ట్ అండ్ రైట్.
0: ఈ రెండు చేతులు ఇచ్చిందే దేనికోసమని?
1: Why two hands are given?
0: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
1: యూ వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
0: అనేక పర్యాయాలను మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము?
1: వై డు వీ నమస్కార?
0: ఈ రెండు చేతులు ఎందుకు 10 వేళ్లు ఉన్నాయి?
1: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
0: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
1: వన్ ఈజ్ ఆఫ్ ధర్మ, రైట్.
0: ఇది ప్రాపంచిక ధర్మం కోసం ఇచ్చేది.
1: అదర్ ఈస్ ఫర్ ద వరల్డ్.
0: ఇది 5 వేళ్లు.
1: Here 5 fingers.
0: ఇది 5 వేళ్లు.
1: Here also 5 fingers.
0: ఐంతిని ఏకత్వం చేయటమే నమస్కారము.
1: Join both the hands, the 10 fingers, that is namaskara.
0: Kaka ekattvam gavinchatame namaskaramu.
1: This unifying thing is namaskara.
0: Ini bhinnattvam gavinchakurdu.
1: Not diversification.
0: Chaala mandi ippudanta namaskaram andi, namaskaram andi antuntaru.
1: People do namaskara with one hand.
0: Emitattu pettukoni talagottukovatam.
1: You are only hitting your head, that's all.
0: Vaadi karmaku vaadu talagottukuntunnadu.
1: You are just depending for your destiny, hitting your head.
0: Namaskaramu.
1: Namaskaram.
0: నమ నా అహంకారం లేనటువంటిదే నమస్కారం.
1: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: అహంకారం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఈగో.
0: నమ అనగా నేను కాదు.
1: నమ
0: మమ అనగా నేను.
1: ఐఎమ్ నాట్
0: మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమమా నేను కాదు.
1: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
1: ఈగో నేచురల్లీ రూయిన్స్ యూ.
0: ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్.
0: కొన్ని దురాశలు ఉంటాయి.
1: యు మే హావ్ ఎక్సెసివ్ డిజైర్.
0: దురాశలంతా దుర్గుణమైనటువంటి ఆశలుగా మార్చుకోకూడదు.
1: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
0: ఆశ ఉండవచ్చును.
1: Yes, you can have desire.
0: ఏ ఆశ?
1: What desire?
0: దైవాపేక్ష ఆశ.
1: And you should desire God.
0: కనుకనే మీరా సక్కుబాయి వీరందరూ కూడాను ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
1: మీరా సక్కుబాయి దే డిజైర్డ్ గాడ్ నాట్ వరల్డ్లీ థింగ్స్.
0: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్.
0: ఈ దేహమునందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
1: గాడ్ ఇస్ లేరు. గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: అన్యులకు ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అదర్స్ టు బి ఇన్.
0: నా ఫ్రెండ్ అనుకుంటారు, ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
1: యూ సే సో అండ్ సో ఇస్ యువర్ ఫ్రెండ్, ఈజ్ హీ ప్రెసెంట్ ఇన్ యూ?
0: ఫ్రెండ్ బయట వాడే.
1: ఫ్రెండ్ ఈజ్ ఔటర్ వన్.
0: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్?
0: అతనే గాడ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ రియల్.
0: అతన్ని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ హీఈస్ ఇన్ యూ.
0: ఇంకెవరిని చేర్చడానికి వీలు?
1: నో వన్ కెన్ గెట్ హిమ్.
0: ఒకే హార్ట్.
1: ఓన్లీ వన్ హార్ట్.
0: నాట్ డబుల్ సోఫా.
1: నాట్ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ఓన్లీ వన్ చైర్.
1: ఇస్ ఓన్లీ వన్ చైర్.
0: అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం.
1: ఓన్లీ వన్ హాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
0: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్, వీల్ బి బ్లిస్ఫుల్.
0: శాంతి కలుగుతుంది.
1: ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
0: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
1: వెన్ ది ఫ్యామిలీ ఇస్ ఎట్ పీస్ ద హోల్ విలేజ్ విల్ ఎంజాయ్ పీస్. గ్రామంతా
0: శాంతిగా ఉండంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
1: వెన్ విలేజెస్ ఆర్ పీస్ఫుల్ ద హోల్ కంట్రీ విల్ బి ఇన్
0: పీస్. ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
1: వి రిపీట్ శాంతి పీస్ థ్రైస్.
0: ఆ శాంతి చెప్పేవాడి ఎందే లేదు.
1: ది వన్ హూ సేస్ దట్ ఈస్
0: ఎవరికి పట్టుదల శాంతి?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ అదర్స్?
0: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
1: Peace, you cannot get it by utterance.
0: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అణగదొక్కుకోవటమే శాంతి.
1: See that you subdue all the wicked thoughts in you.
0: దుర్భావం మన యందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
1: See that bad thoughts do not originate at any point.
0: దుర్భావం మన యందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
1: The bad thoughts, when once they are entertained, they grow and more and more.
0: కనుకనే వారందరూ ఏకత్వం కోసమని పాటుపడుతూ వచ్చారు. ఆనాటి గోపికలు,
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
0: నేను శారీరకంగా ఉంటున్నాను.
1: ఓ గాడ్, ఐ హావ్ ద బాడీ.
0: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తానో నాకు తెలియదు.
1: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ, ఐ డు నాట్ నో.
0: కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
1: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్ ఫామ్.
0: ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
0: ఎట్లా కుదిరేది?
1: How is it possible?
0: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకొందు.
1: If you are there as a gigantic tree, I am the creeper that climb around you.
0: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
1: The creeper should not go hither and thither.
0: అల్లుకొని పోవాలి.
1: The creeper should climb around the tree.
0: వై నీవు పొలుపొందు చుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
1: If you are like a flower, I'll be like a honey bee humming around you.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ ది ఇన్ఫినిట్ స్కై,
0: చిన్న చుక్కై నేను నీలోన చెలగుతుంది.
1: అండ్ దేర్ లైక్ ఎ షైనింగ్ టైనీ లిటిల్ స్టార్ అక్రాస్ ద స్కై.
0: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
1: గోపిక ప్రేడ్ ఫర్ దట్ వన్నెస్ యూనిటీ.
0: మేరు పర్వతమే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ ఎ మైటీ మౌంటైన్,
0: పరచుకుని పారేది నేను నీళ్లు సెల్లవేరునై.
1: ఐఎమ్ లైక్ ఎ వాటర్ ఫాల్స్.
0: వర సముద్రుడే నీవైనా,
1: if you are infinite ocean,
0: vahina uti nenu neelona aikyamagudu.
1: Like a river, I merge in you.
0: Adi ekatvaniki margamu.
1: That is the path to unity.
0: Ye matramo binnattam anedi akkada jaragadaniki veelledu.
1: There is nothing like plurality.
0: Alanti ekatvam kosam manu prayatnam cheyali.
1: We have to make effort for that oneness or unity.
0: Binnattaniki ye matram kudunu manu ప్రయత్నం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ ఇట్ డైవర్సిఫై.
0: సంకల్పమే మనలో చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్ లీడింగ్ టు డైవర్సిఫై.
0: నీ గురువు కాని, నీ తల్లి కాని, నీ తండ్రి కాని, కుమారుడు కాని, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ బి దట్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సన్ ఇస్ ఓన్లీ వన్.
0: ఇది అంతా నీవు చెప్పుకోవటం కష్టమవుతుంది. కనుక ఈ దేహం ఉంది.
1: You have got this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: There are five elements are in this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: So also your body.
0: కాబట్టి మనం ఇద్దరు ఒక్కటే.
1: So both are one.
0: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
1: వై డైవర్సిటీ?
0: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
1: మదర్ హ్యాస్ ఫైవ్ ఎలిమెంట్.
0: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
1: సో ఆల్సో యువర్ ఫాదర్.
0: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్
0: కాబట్టి ఇది వస్తు అద్వైతం.
1: అండ్ దట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఇస్ డైవర్సిటీ డ్యువలిజం.
0: కనుక అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతములు ఎందుకు అద్వైతమే ఉంటుండాలి.
1: దేర్ ఫార్ ఫైవ్ ఎలిమెంట్స్ షో దిస్
0: భూతము లేనే లేదు.
1: And in fact, nothing to do with the cell.
0: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
1: You cannot get it anywhere.
0: అయితే మానవుని యందు ఆరోపితం కూడా ఒకటి ఉంది.
1: దేర్ సిక్స్త్ ఎలిమెంట్ ఇన్ మ్యాన్,
0: అది ఏ పరమ ప్రేమ,
1: దట్ ఈస్ సుప్రీం లవ్.
0: ఆ పరమ ప్రేమనే ఆరవ గుణము.
1: దట్ సుప్రీం లవ్ ఇస్ ద సిక్స్త్ ఎలిమెంట్.
0: పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
1: దట్ సుప్రీం లవ్ సిక్స్త్ ఎలిమెంట్ ఇస్ స్పిరిచువల్.
0: ఆ పరమాత్మ తత్వం అనేదే తత్వం.
1: దట్ ఈస్ దట్ దౌ ఆర్ట్,
0: అదే నేను.
1: ఐఎమ్ దట్.
0: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రియలైజ్ దిస్.
0: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్
0: దేహాభిమానంతో మనం పొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఎక్స్టోల్డ్ ఆర్
0: ఇలేటెడ్ ఈ పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నైదర్ బి ఇలేటెడ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈగో.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చు.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ యూ కెన్ రియల్లీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ టు ఎనీ లాట్. స్టూడెంట్స్,
0: మనం ఎంతమందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
1: యాజ్ యు లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యుల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
0: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: దిస్ గెట్స్ యాడెడ్ ఆన్ ప్లస్.
0: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
1: ఇఫ్ యు లవ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ సో ఆల్సో ది బ్లిస్ గెట్స్ డిక్లైన్.
0: మనం అందరినీ ప్రేమిస్తాం.
1: లవ్ ఆల్.
0: ఏమి నష్టం వచ్చింది నీకు?
1: వాట్ లాస్ యు సఫర్.
0: నీవేకేమి నష్టం లేదు.
1: నో లాస్ వాట్
0: ప్రేమించు ఎంత ఆనందము.
1: లవ్ విల్ బి వెరీ హ్యాపీ.
0: వాడు నవ్వుతాడు, నీవు నవ్వుతావు.
1: హి స్మైల్స్ ఆల్సో యు స్మైల్.
0: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
1: లెట్ us ఆల్ కీప్ స్మైలింగ్ అండ్ ఫాలో ద పాత్.
0: ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు, నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి.
1: యు స్టిల్ లాఫ్ ఫర్దర్.
0: ఎందుకోసం?
1: వై?
0: ఆ విధంగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: హి సో హ్యాపీ బై క్రిటిసైజింగ్.
0: కాబట్టి వాడి ఆనందానికి నా తిట్టే మూల కారణము.
1: అండ్ సో ద అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్.
0: కాబట్టి నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: సో హి సో హ్యాపీ బై అటాకింగ్ మీ.
0: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది.
1: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ.
0: ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం.
1: హౌ హ్యాపీ హి ఇస్ బై క్రిటిసైజింగ్ మీ.
0: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్ ఎంథూజియాజం,
0: సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సరేశ్వర్యం.
1: సో ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటెయిన్ ద బబ్లింగ్ ఎంథూజియాజం,
0: వెంటాడుతుంటాడు.
1: అండ్ నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుక
1: సో
0: నీరు, గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి.
1: సో వేర్ దిస్ వాటర్ అండ్ ఎయిర్ దేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: కాబట్టి గాలి లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్.
0: కాబట్టి దేవుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
0: గాడ్. లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో.
0: మీరు బయటటిని కనిపించకుండా ఉండొచ్చును.
1: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్.
0: కానీ ఉంది భూమిలో.
1: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్.
0: కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ది వాటర్ హాస్ గాన్ డీప్ ఎనఫ్.
0: ఈ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి.
1: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు సీ.
0: మొక్కలు ఎందుకు చూడాలి?
1: ద వికెడ్ పీపుల్
0: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి.
1: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్,
0: ఎలాంటి నీరు తెప్పిస్తుంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్?
0: ముక్కుంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది.
1: ద వికెడ్ పీపుల్ హ్యావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్.
0: భగవత్ స్వరూపమైనటువంటి వాటర్, మధురమైనటువంటి వాటర్.
1: వెరస్ ద డివైన్ వాటర్ ఇస్ నెక్టర్.
0: అదే దానిని తోయం అని పిలిచారు.
1: అండ్ దిస్ డివైన్ వాటర్ ఆఫ్ బ్లిస్ ఇస్ తోయం.
0: తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
1: వెన్ డు యూ గెట్ దట్ వాటర్?
0: భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం అని బయలుదేరు.
1: యాజ్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ షెడ్ ది టియర్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమతత్వం ప్రేమ చేతనే మనం పలకాలి.
1: ద డివైన్ లవ్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
0: భగవంతుని. వచ్చేసి చిత్తచోరుడు ఉంటాను.
1: వి సే గాడ్ చిత్తచోర.
0: భగవంతుడా నువ్వు పక్క దొంగవు.
1: యువర్ బిగ్ రాబర్.
0: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు.
1: అండ్ ఆల్ డివోటీస్ విల్ మ్యాన్ హ్యాండిల్ హిమ్.
0: లేకపోతే పోని, భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు?
1: వై డు యూ కాల్ గాడ్ ఏ రాబర్, ఏ థీఫ్?
0: అట్ట కాదు, ప్రేమ చేత చిత్తచోర యశోదకే నవనీత చోర గోపాల్. చిత్తచోర అని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు.
1: ద సేమ్ వర్డ్ వెన్ ఇట్ టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్, ది అదర్ జాయిన్ ఇన్ కోరస్.
0: ప్రేమ చేత నీవు పాట పాడు.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్
0: అందరూ ప్రేమ చేత నీ లీనమవుతారు.
1: ఆల్ జాయిన్ ఇన్ కోరస్.
0: ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది.
1: అవుట్ ఆఫ్ హేట్రెడ్ యు విల్ సే కాల్ హిమ్ ఎ రాబర్, యు విల్ బి యాంగ్రీ.
0: ఇది ఇది అది.
1: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దట్.
0: కనుకని మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి.
1: అవుట్ విత్ లవ్ యూ
0: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి.
1: విత్ లవ్ యూ డూ యువర్ డ్యూటీ.
0: ఏ నష్టం వచ్చినా కానీ సరే, ఏ కష్టం వచ్చినా సరే ప్రేమ చేతనే నీవు అనుభవించు.
1: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్.
0: వద్దంటే మాత్రం పోవవి.
1: దెన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే.
0: దానికి నీవు స్వాగతం చేయి, స్వాగతం చేయి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
1: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ థాట్.
0: దుఃఖం వచ్చింది, వెల్కమ్.
1: వెల్కమ్ దాట్.
0: సుఖం వచ్చింది, వెల్కమ్.
1: వెల్కమ్ హ్యాపీనెస్, వెల్కమ్
0: సమయ కృత్వ లాభం లాభి చేయాలి, రెండు కూడా నువ్వు ఒక్కటే.
1: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ, ది ప్రాఫిట్ అండ్ లాస్, ప్రెజర్ ఇస్ అన్
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. పెయిన్ లేకపోతే ప్రెజర్ లేదు.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: చీకటి లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు మంచికే మనకు లభిస్తున్నాయి.
1: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్
0: గుడ్. ఏది చేసినా కొన్ని నిందలు వచ్చినాయి, అవి కూడా మన మంచి కోసమని.
1: బ్లేమ్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నింద లేని బొందు పోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్ట వస్తుంది నీకు ఆనందం?
1: వితౌట్ బ్లేమ్ హౌ డూ యూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
0: కాబట్టి స్వాగతం చేయి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్.
1: Welcome every aspect, every thought.
0: Sukham vachindi, welcome.
1: Welcome that.
0: Sukham vachindi, welcome.
1: Welcome happiness, welcome misery.

0: blame, how do you expect happiness?
1: కాబట్టి దాని వల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: Sometimes you are happy by blame also.
1: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము.
0: The whole world is dual.
1: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు.
0: The world is of duality.
1: ఈ డ్యువాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి.
0: డ్యువాలిటీ
1: లీడ్స్ టు బ్లైండ్నెస్. విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు.
0: యు ఆర్ హాఫ్ బ్లైండ్.
1: ఇది ప్రపంచము.
0: దిస్ ఇస్ ది వరల్డ్.
1: ఇది ద్వైతంతో ఉండాలి.
0: ది వరల్డ్ ఈజ్ డ్యువల్.
1: ఏకంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ కెనాట్ బి నాన్ డ్యువల్.
1: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి.
0: యు కెన్ డిరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యువలిజం.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
0: యాజ్ భగవాన్ అడ్రెసెస్ యూ యాజ్ ది ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యూ షుడ్ డిజర్వ్ దట్.
1: మీకు పేరు పెడుతున్నాను ప్రేమ స్వరూపులారా ప్రేమ స్వరూపులారా ప్రేమ స్వరూపులారా.
0: స్వామి ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
0: నెవర్ బి అగేన్స్ట్.
1: చూచి ద్వేషించకండి.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని చూచి అసూయపడకండి.
0: డోంట్ బి జెలస్.
1: ఎవరిని చూచి ఆగ్రహపడకండి.
0: డోంట్ బి యాంగ్రీ.
1: అందరినీ చూచి ఆనందించండి.
0: బి హ్యాపీ విత్ ఎవ్రీబడీ.
1: ఆనందమే మన ఆనందం.
0: దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్
1: ఆనందం. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖం?
0: When there are so many attributes that it is non-dual, that is ethereal, the oneness, why are you miserable?
1: రేపటి దినమంత అర్థం చెప్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్రెస్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మీనింగ్ టుమారో.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి.
0: డేస్ ఆర్ పాసింగ్.
1: కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతున్నావు.
0: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
1: మనం బెంగళూరుకు పోవాలని కారులో పోతుంటే,
0: ఇఫ్ యు గో టు బెంగళూరు,
1: బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకు ఎట్లా చేరగలవు?
0: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్ హౌ కెన్ యు రీచ్ బెంగళూరు?
1: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకు సమీపించే పోవాలి.
0: యు మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
1: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ జర్నీ.
1: నీ గమ్యం చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు.
0: డోంట్ స్టాప్ ఇన్ ద మిడిల్ అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్.
1: కనుకనే గమ్యాన్ని చేరాలి.
0: రీచ్ యువర్ డెస్టినేషన్.
1: గమ్యం ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: నీ ఎందే ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావం పోతే అదే గమ్యం.
0: వెన్ వన్స్ ద బ్యాడ్ థాట్స్ ఆర్ గివెన్ అప్, you are there at the point of destination.
1: ఆ సంకల్పమునకే మనకు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for such bad thoughts.
1: అన్నిటి యందు గుడ్ నే మనం చూడాలి.
0: Take good in everyone.
1: గుడ్ అంటే కోడి గుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
0: Just watch the goodness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మనం ప్రేమించాలి.
0: Everyone should love God.
1: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
0: God is not separate.
1: మీ యందే ఉంటున్నాడు.
0: God is in you.
1: మీతో.
0: With you.
1: మీలో.
0: In you.
1: మీ రౌండ్ లో.
0: Around you.
1: మీ చుట్టూ ఉన్నాడు.
0: Around you.
1: మీ ప్రక్కలో ఉన్నాడు. మీ పైన ఉన్నాడు. మీ క్రింద ఉన్నాడు.
0: He is present beside you, above you, below you,
1: behind you.
0: He is in you, above you, below you, around you.
1: ఇలాంటి దైవత్వాన్ని మొదలుపెట్టి ఎక్కడ మనం పోయేది?
0: కెన్ యూ గివ్ అప్ గాడ్ అండ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్?
1: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
0: యు మే గో ఎనీవేర్ బట్ యూ సీ ఆర్టిఫిషియల్ గాడ్.
1: నీవు చూస్తుంటే హార్ట్ దైవాన్ని చూడొచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ది హార్ట్ గాడ్.
1: బయట చూసేదంతా కూడా ఆర్టే.
0: అవుట్ సైడ్ ఈజ్ ఆర్ట్.
1: నీ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్
1: సైడ్. నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ ఇన్ సైడ్.
1: దీన్ని ప్రతి వేదాంతం కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద స్పిరిట్ విత్ ఇన్.
1: భజన బినా సుఖ

0: You have just heard some Islamic devotional music from Iran.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Baba says, Nishkam karma or selfless service is the fragrant flower of altruistic love. Man should regard Nishkam karma as the purpose for which he is given life. It is in the field of action or karma that a man must patently reveal his character and type. That is why so much importance has been given to Nishkama karma. Nishkama karma creates a special bond between the creator and man. Let us suppose that we have engaged a coolie in our garden. He works perfunctorily from morning to evening, collects his wages and goes away. He never really worries himself about the garden. At the same time, a housewife toils throughout the day, and though she is not paid anything, she performs her duties with selfless devotion, expecting nothing from her husband. The coolie can never be dear to the master of the house, as the housewife is. So too, one who performs selfless actions without a desire for its results is dear to God. Karma, in the generic sense, subsumes every activity of man, worldly, scriptural, and spiritual. All three strands, in truth, are intertwined.
3: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
4: Bhojaraja samayamlo pundu.
5: In the times of King Bhoja,
4: oka silpi,
5: a sculptor,
4: moodu vigrahala tisukochi pettadu,
5: brought three idols.
4: Silpi chakkaga moodu kudanu oke vidhamainatuvanti reetiga chudaniki untunnayi.
5: Sculptor carved the three idols in
4: exact way.
5: All the three are beautiful.
4: Mantrini pilchadu.
5: He summoned the minister.
4: Mantri.
5: Minister.
4: Idi yedi chala first class. Sareinatundi prize andinchadaniki yedi sareinatundi ivu nirnayinchamannadu.
5: Minister, decide now. Of the three idols here, which one is the best to receive the award?
4: Prabhuji, chaminchandi. 5 nimishallo vastanu annadu.
5: Minister said, oh Lord, just excuse me, I'll be back in 5 minutes.
4: విగ్రహానికి ముందు ఇంకెందుకు 5 నిమిషాలు నీకు బాత్రూమ్ పోవాలా ఇంకే పని ఉంటుందా నీకు
5: when the idols are here why do you need 5 minutes time should you go to bathroom or what
4: కాదు లోపలికి వెళ్ళాడు ఇంత కర్ర ఒక కడ్డీ తీసుకుని వచ్చాడు ఇనప కడ్డీ
5: he went in and brought and a wire
4: ఒక వైర్ తీసుకుని వచ్చాడు
5: a wire
4: ఈ వైర్ తీసుకొచ్చి
5: he brought it
4: ఒక విగ్రహంలో చెవిలో పెట్టాడు
5: he pierced into the ear
4: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది
5: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్
4: ఇది వర్స్ట్ అన్న తీసి
5: పెట్టాడు హి సెడ్ దిస్ ఇస్ ది వర్స్ట్ టైప్
4: రెండో విగ్రహంలో ఒక చెవిలో పెట్టాడు
5: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్
4: వన్ ఇయర్ వచ్చింది
5: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్
4: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు
5: దిస్ ఇస్ ద సెకండ్ వన్
4: ఇంకొకటి విగ్రహంలో చెవిలో పెట్టాడు
5: ఇండ్ థర్డ్ ఐడల్ ఇస్ ఇన్సర్టెడ్ ఇన్ ది ఇయర్
4: ఇది లోపల పోయింది
5: ఇట్ హస్ గాన్ ఇన్సైడ్
4: ఇట్ ఇస్ ఫస్ట్ ఇయర్ నౌ
5: హి సెడ్ దిస్ ఇస్
4: ఫస్ట్ ప్రైజ్ అన్నాడు
5: దిస్ స్టాండ్స్ ఫర్
4: అనగా ఏమిటి
5: వాట్ డస్ ఇట్ మీన్
4: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్
5: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్
4: ఇన్ విన్న విషయాలు చిలక పలుకుల వలె తిరిగి మాటలతో చెప్పటమే సెకండ్ ప్రైజ్ కనుకని ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలమునందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవుతో వింటారు ఈ చెవుతో వేడవిస్తారు
5: దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ దే లిసన్ విత్ వన్ ఇయర్
4: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకల వలె
5: సమ్ రిపీట్ లైక్ ఎ పారెట్ వాట్ ఆల్ దే హియర్ ఫ్రమ్ భగవాన్
4: మరికొంతమంది
5: సమ్
4: విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించి చేసుకుంటారు
5: వేర్ సమ్ టేక్ ఇట్ ఇన్ దే డైజెస్ట్ అసిమిలేట్
0: You were listening to a charming little story told by Bhagwan Sri Satya Sai Baba.
6: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

وَلِلْمُؤْمِنِينَ.